0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call AF Agtech INC. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call AF Agtech INC. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. రేడియో సురభి రీవిజిట్.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
1: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
1: Our place, Indian cuisine.
5: Thank you for being in our journey.

అది బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు మన సూపర్ స్టార్ అండ్ పవర్ స్టార్ గారి రెండు పాటలు విన్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం. అంటే నాకు ఇదంతా మాట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు మా పెదనాన్నలు మా బాబాయిలు మా అంకుల్ ఐ మీన్ మా మామలు వీళ్ళందరూ కూర్చొని అసలు దేశం ఎక్కడికి వెళ్తుంది దేశం ఎక్కడికి వెళ్తుంది అని ఇట్లా చుట్టూ కూర్చొని చాయ్ తాగకుండా మాట్లాడతారు కదా, గట్లనే అనిపిస్తుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకు అని అంటే అప్పుడు ఆ మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు అర్థమవుతా ఉంది ఎందుకు మనం ఎందుకు తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలు అని అంటే వీఆర్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఎరా. ప్రతి ఒక్కరికి నరేటివ్ ఉంటుంది, అంటే అది తప్పని కాదు, బట్ నిన్ను మిస్గైడ్ చేసేవి లక్ష్యం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా లెక్క మైక్ ఉండేటోడు కెమెరా ఉండేటోడు ప్రతివాడు ముందొచ్చి మన పర్స్పెక్టివ్ ముందట పెడితే అరే ఈడే కరెక్ట్ కదా రాబాయ్ అని అనుకుంటాం. ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అని అంటే ఇది మీడియా లోపల చూపెట్టేది ప్రతి ఒక్కటి నిజం అని అనుకుంటాం, బట్ అపారెంట్లీ అది నిజం కాదు. మనం రీసెర్చ్ చేసే టైం లేదు కదా, అందుకని ఈ కాక్రోచ్లు సరే కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి వస్తాయి అన్నమాట. వీటి వల్ల ఏమైతుంది, చిన్న చిన్న పోరగాళ్ళు ఉంటారు కదా జెన్జీ గాళ్ళు, వాళ్ళకి అప్పుడే వీళ్ళు బేసికలీ సోషల్ లో సివిక్స్ చదవరు ఎకనామిక్స్ చదవరు, బట్ ఏ పాలసీ ఎప్పుడు ఎలా తీసుకోవాలి అని డిసైడ్ చేస్తారు అన్నమాట జెన్జీ గాళ్ళు. సో అంటే అందరు కాదు కొంతమంది నిబ్బా నిబ్బీలు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే నో నో నో గవర్నమెంట్ హ్యాస్ టు ఫాల్ డౌన్ అని లొల్లిలు పెడతారు. ఇప్పుడు మీరు కొన్ని దేశాలు చూస్తే కింద శ్రీలంక, పక్కన బంగ్లాదేశ్, పైన నేపాల్, ఎన్ని అన్రెస్ట్ ఆర్ ఎంత అన్రెస్ట్ జరిగిందో మనం తెలుసుకోవచ్చు రైట్. ఇప్పుడు అదే లెవెల్లో మన దేశంలో జరిగింది అనుకోండి ఎన్ని ప్రాణాలు పోతాయి, ఎంత ఆల్రెడీ అన్సర్టెనిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ అన్సర్టెనిటీ లోపల ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎంత ప్రాబ్లం వస్తుంది ఇది. అండ్ ఇందాక మనం ఒక ప్రశ్న అనుకున్నాం కదా, వై రూపీ వాల్యూ ఇస్ గోయింగ్ డౌన్? ఇట్స్ బికాస్ అవర్ ఓన్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఏంది అని అంటే ఎంతసేపు పని చేయాలి, సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో ఉండాలి, చిల్ ఉంటుంది, అది ఇది ఉంటుంది. అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, మన ఇండిపెండెన్స్ వచ్చిన టైం రేంజ్ కి మనం ఇంకా యాక్చువల్లీ బాగా అడ్వాన్స్ అవుతున్నాం. అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ గ్లోబల్ లెవెల్ కంపెనీస్, అది ఒక దాని పేరు ఏమంటారు సంతోషకరమైన విషయం. అంటే అన్ని నెగటివ్స్ కాదు కొన్ని పాజిటివ్స్ కూడా చూడాలంటారు కదా. మన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంది అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఫార్మర్ రెవల్యూషన్. మనం ఏ లెవెల్లో రెవల్యూషనైజ్ చేసినామని అంటే ఇప్పటికీ ఐ మీన్ బయట మార్కెట్ లో మన పేరు రాదు కానీ మీరు వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల ఎక్కడ ఒక కెమికల్ మన ఇండియన్దే. ఇది ఇందాక నేను గూగుల్లో వెతికినా. సో వీ ఆర్ క్రియేటింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ఫార్మా, బట్ అదొక్కటే సరిపోదు కదా. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట విని వచ్చేయండి.

ఇప్పుడు మెల్లగా మన పాస్ట్ మిస్టేక్స్ నుండి పక్కకు వచ్చి పక్క దేశాలు ఎట్లా డెవలప్ అయినాయి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఎందుకు అనంటే మనం ఒక 2000 యావరేజ్ తీసుకుందాం, 2000 నుండి మనం తప్పులు ఏమో చేద్దాం, చూద్దాం. ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్, మనం ఎవడన్నా వచ్చిండు అని అంటే ఓ అది అయ్యో అంకుల్ మీరు రండి కూర్చోండి అని చెప్పి మనం ఎత్తి మీద పెట్టుకుంటాం. అఫ్ కోర్స్ దట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎక్కడ వరకు చూసుకోవాలో అక్కడ వరకు చూసుకోవాలి కానీ అంతే తప్ప వాడిని తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో పెట్టుకున్నాం అనుకో వాడు మొత్తం అస్సాం చేస్తాడు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని గురించి మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎంత ఉంచాలో మనం అంతే ఉంచాలి, విచ్ వీ లెర్న్ రీసెంట్లీ. మీరు ఎస్ మన ఫైనాన్స్ చీఫ్ ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నా, ఫారిన్ మినిస్టర్ రవిశంకర్, పేరు గుర్తులేదు, మన ఫారిన్ మినిస్టర్ కరెంట్ ఫారిన్ జైశంకర్, సారీ జైశంకర్ గారు ఒక పుస్తకం రాసింది, ఇట్స్ కాల్డ్ వై భారత్ మ్యాటర్స్ అని. ఆ పుస్తకం గన మీరు చదివితే నౌ వీఆర్ చేంజింగ్ అవర్ ఫారిన్ పాలసీస్. మనం ఎట్లా అంటే ఒకప్పుడు బయోలేటరల్ ఇట్లా ఉంటుండే, ఇప్పుడు మెల్లగా మన దాన్ని మల్టీలేటరల్ అంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ బేసిస్ మీద ప్రతి దేశాన్ని ఎక్కడ వాడుకుంచాలి, ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ మింగేయాలి, ఎక్కడ దూరం ఉంచాలి, ఎక్కడ దగ్గరికి తీయాలి అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు. అపారెంట్లీ దీని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితం అర్థశాస్త్రం అని చాణక్య వారు బ్యూటిఫుల్ పుస్తకం రాసిండ్రు, అండ్ దాన్ని మోడర్న్ వర్షన్ లోపల రాధాకృష్ణన్ పిల్లయ్య అని ఒక ఆథర్ ఉంటారు, ఆయన చదవండి మీకు టైం దొరికితే. చాణక్య ఇన్ డైలీ లైఫ్, చాణక్య ఇన్ వర్క్ లైఫ్, చాణక్య ఇన్ స్టడీ లైఫ్ అని ఆయన అన్ని ఏజ్ గ్రూప్ కి రీచ్ అయ్యేటట్టు ఆయన రాశారు. అన్ఫార్చునేట్లీ మొన్ననే ఆయన చనిపోయారు. బట్ నేనేం చెప్తున్నాను అని అంటే, అవును ఎక్కడున్నా ఏదో చెప్తూ ఏం చెప్పాలో మర్చిపోయినా, సారీ గైస్. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి, దాని తర్వాత నేను ఏం చెప్తున్నానో గుర్తొచ్చి మళ్ళా మాట్లాడతాను అన్నమాట. అది ఓకే అమ్మా.

యా సారీ, నాకు మన శివ గారు భాస్కర్ గారు కాల్ చేసి చెప్పారు. ఎట్లా అంటే నేను ఇందాక ఐ వాస్ టాకింగ్ అబౌట్ మల్టీలేటరల్ పాలసీస్, ఐ మీన్ జయశంకర్ గారు ఎలా ఫాలో అవుతున్నారు అనేది మనం మాట్లాడుకుంటుండే. బట్ ఇప్పుడు మనం మల్టీలేటరల్ దానికి వెళ్లే ముందు ఫస్ట్ మనం ఉన్న కర్మదేశం, కర్మదేశం ఇన్ ద సెన్స్ లైక్ వేర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అవర్ కర్మ ఆర్ ధర్మక్షేత్రం అనొచ్చు. అమెరికాని లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ అవర్ ధర్మక్షేత్రం. ఈ ధర్మక్షేత్రం ఎట్లా డెవలప్ అయింది, ఎందుకంటే మనం తెలుసుకోవాలి. ఎందుకు మీరు ఎందుకు తెలుసుకోవాలి అమెరికా ఈ లెవెల్లో ఉంది, మనం ఎందుకు ఇండియా నుండి ఇక్కడికి వచ్చినాం అనే బ్యాక్ స్టోరీ రీసెర్చ్ చేస్తే దిర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ జియో పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ అండ్ మిలిటరీ, వీటన్నిటికీ ఒక దాని పేరు ఏమంటారు, మల్టీ డిసిప్లినరీ పాలసీ అమెరికా ఫాలో అయింది. ఆ మల్టీ డిసిప్లినరీ పాలసీని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ గాట్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ లైక్ అస్ ఫ్రమ్ ఇండియా ఆర్ వియత్నాం ఆర్ సమ్ అదర్ కంట్రీస్ వచ్చి ఇక్కడ మనం ఇమిగ్రెంట్స్ ఆర్ లీగల్ ఇమిగ్రెంట్స్ లెక్క వచ్చి మంచిగా మన లైఫ్ ని సాధిస్తున్నాం, సాగిస్తున్నాం. ఇప్పుడు మనం మొదలెడదాం. ఎట్లా అంటే నేను ఇందాక అన్నట్టు 1920s లో దేర్ యూస్ టు బి సర్టెన్ బ్యాంక్స్ లైక్ వెల్ఫాగో ఆర్ యుఎస్ బ్యాంక్ ఆర్ జేపీ మార్గన్ ఇట్లాంటివి వచ్చినాయి. ఇవి మనందరికి తెలిసి ఉండే, మన దేశంలో కూడా దేశం కన్నా ముందే బ్యాంకులు వచ్చి దొబ్బినాయి, కాకపోతే అది వేరే దానికి వాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు సర్టెన్ సెట్ ఆఫ్ కంపెనీస్, నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా ఫోర్డ్ జీఎం హార్లీ ఇట్లాంటి కంపెనీలకి దే యూస్ టు గివ్ ప్రాపర్ సెట్ ఆఫ్ లోన్స్. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టోరీ ఏంది అని అంటే వరల్డ్ వార్ టూ లో ఇందాక అన్నట్టు వీళ్ళ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది ఏంది అని అంటే మేము మీకు ఇప్పుడు పైసలు ఇయ్యం రాబాయ్, మీరు మాకు ఈ ప్రోడక్ట్స్ అన్ని కావాలి, ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఎంత తొందర చేస్తే ఎన్ని ప్రోడక్ట్స్ ఇస్తే అంతకి మేము 15% ఇస్తాం. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ చేసినావు ఆరు 100 రూపాయలు చేసినావు అనుకో, నేను నీకు $15 ఎక్కువ ఇస్తా, 15 రూపాయలు ఎక్కువ ఇస్తా. కాకపోతే ఆ 100 రూపాయల ఖర్చు నీదే, అంటే నీకు 100 వస్తుంది, ఆ 100 ప్లస్ 15 వస్తాయి. సో అప్పుడు ఎక్కడైతే కార్లు తయారు చేస్తుండేనో, ఎక్కడైతే ఇదంతా చేస్తుండేనో, అంటే బేసికలీ ఇండస్ట్రీస్ అన్ని లైక్ రెవల్యూషనలైజ్ అయ్యి మొత్తం ఎక్కడ లేని ప్రొడక్షన్ మొదలెట్టిండ్రు. దట్ లెడ్స్ టు మిలిటరీ బిజినెస్ అండ్ మిలిటరీ బడ్జెట్ ఇవన్నీ అయినాయి. అది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మీరు అనొచ్చు అనా యూనివర్సిటీస్ ఎట్లా అయినాయి, యూనివర్సిటీస్ హౌ దే గాట్ వే అహెడ్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని మీరు అడగచ్చు. దీని గురించి మనం ఈ పార్ట్ అయిపోయినాక మాట్లాడుకుందాం, బికాస్ దట్స్ వేర్ ద ఇన్నోవేషన్ హ్యాపెండ్. ఇది గుర్తుపెట్టుకోండి.

0: ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికీ కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party aa leka jatra?
7: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
8: రేడియో సురభి రీవిజిట్.
9: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
10: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
11: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
12: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్ మై హోమ్ గ్రాసెస్ .com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

ఈ పాట లెవెల్లో మన అమెరికా సహోదరులు ఏం చేస్తున్నారు అంటే 1940s లోపల దే రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ లైక్ అంటే స్ట్రాంగ్ ఆర్మీ ఎట్లాగైనా కావాలి, బట్ స్ట్రాంగ్ ఆర్మీ బ్యాక్డ్ బై టెక్నాలజీ విల్ బి ది గేమ్ చేంజర్. ఎందుకంటే అప్పటికి వీళ్ళ పైన పర్ల్ హార్బర్ అని ఒక అది ఉంటది, మీకు తెలిసిందే కదా, జపాన్ వీళ్ళ పైన అటాక్ చేస్తే ఎందుకు అటాక్ చేసిండ్రు అని అంటే మన వాళ్ళు పైసలు ఇచ్చుకుంటా వేరే దేశాల లోపల పైసలు పంప్ చేస్తా ఉండే అగెన్స్ట్ దీస్ గైస్ అండ్ జర్మన్స్. దాని తర్వాత అదైంది, మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఇది జపాన్ వాళ్ళకి నచ్చలే, వాళ్ళు బాంబేస్ దొబ్బిండ్రు. వీళ్ళు యాజ్ రిటాలియేషన్ ఆఫ్ దోస్ 2400 పీపుల్ హూ గాట్ హూ లాస్ దేర్ లైఫ్స్, వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఓకే మనం ఇట్లుంటే సరిపోదు, వి హ్యావ్ టు బి సీరియస్ అని చెప్పి ఫెడరల్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. మీరు అందుకనే అబ్జర్వ్ చేయండి, 1940s నుండి రీసెంట్ 2015 వరకు దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ ఇన్ అమెరికా. దాని తర్వాత చైనా రష్యా వీళ్ళకు ఉంటుండే, బట్ దే ఆర్ లైక్ ఎట్లా అంటే టార్చ్ బేరర్స్ అంటారు కదా, వీళ్ళ టార్చ్ బేరర్స్. వన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్ వాస్ మాన్హాటన్ ప్రాజెక్ట్. మీకు తెలిసిందే కదా, ఓపెన్ హైమర్ సినిమా చూస్తే అయినా మీకు క్లియర్ కట్ గా అర్థమైతుంది. ద మెయిన్ ఇంటెంట్ వాస్ టు డెవలప్ సంథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యుమానిటీ. ఎట్లా? ప్రాపర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి, న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ కొరకో దాని కొరకో జనాలందరికి యూజ్ అయ్యేటట్టు అని అనుకుంటాడు పెద్ద ఆయన. కాకపోతే ఆయన నష్టం చేసేస్తాడు. ఒక్కసారి రియాక్షన్ సక్సెస్ఫుల్ కాగానే వాళ్ళ అసిస్టెంట్లను పట్టుకుపోయి అది బాంబు తయారు చేసి డబా డబా అని రెండు వేసి దొప్పుతారు, దాంతో కొంతమంది చనిపోతారు. ఎస్, మనం ఇక్కడ లైక్ నెగటివ్ ని పక్కకు పెట్టి పాజిటివ్ గా చూస్తే అది ఎంత ఫాస్ట్ గా జరిగింది అది మనం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా అట్లాంటి కొన్ని జరిగాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే హోమీ బాబా గారు, అబ్దుల్ కలాం గారు అండ్ మన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా దే టుక్ కేర్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గానీ, అండ్ ఆల్సో రీసెంట్ గా మంగళయాన్ గానీ చంద్రయాన్ గానీ అండర్ ద బడ్జెట్ ఆఫ్ ది మూవీ మార్షియన్ మన వాళ్ళు ఎట్లా తయారు చేసిండ్రు, వీటన్నిటి గురించి మనకు తెలిసినవే. కాకపోతే మన దరిద్రం ఏంటంటే ఇవన్నీ మన బళ్లల్లో చెప్పారు. మనకి ఇట్లాంటి బళ్లల్లో చెప్తే వి వుడ్ బి మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ సైన్స్ అండ్ సోషల్ అని ఉంటది. బట్ మనకేం చెప్తారు అని అంటే ముగలు ఎంత మంచిగా తాజ్మహల్ కట్టిందో తెలుసా, షాజహాన్ వాళ్ళ 14th వైఫ్ వాళ్ళ 3rd చైల్డ్ ఆర్ 4th వైఫ్ వాళ్ళ 14th చిల్డ్రన్ కొరకు చచ్చిపోతే, కాన్పిచ్చుతూ చచ్చిపోతే ఆమె కొరకు తాజ్మహల్ కట్టిండ్రు అని అక్కడనే ఆపి దొప్పిండ్రు మన వాళ్ళు. మనకు సైన్స్ గురించి, మన దేశంలో జరిగే అడ్వాన్స్డ్ దాని గురించి గిత్తత్త కూడా ఇంట్రొడక్షన్ ఇయ్యలే. బికాస్ ఆఫ్ విచ్ అంటే మీరు ఒకవేళ నాలుగు ట్విట్టర్ ఫాలో అయితే మనం అందుకే సైంటిస్ట్ల కన్నా ఎక్కువ సినిమా హీరోలని క్రికెటర్స్ ని మనం దాని పేరు ఏమంటారు, వీ టెన్ టు ఫాలో దెమ్ ఆర్ వర్షిప్ దెమ్. దానివల్ల ఏమైతుంది మనం ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

ఎగ్జాక్ట్లీ పొట్టు పొట్టు ఆకలి ఉంది అన్నట్టే 1940s లో ఈ ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ది స్టార్టెడ్ దిస్ థింగ్ కాల్డ్ ఓఎస్ఆర్డి. పీపుల్, ఒకవేళ మీకు ఓఎస్ఆర్డి అంటే ఏంది అమెరికన్ పర్స్పెక్టివ్ లో మీకు తెలిస్తే యూ కెన్ కాల్ మీ ఎట్ 9726361966. మీకు ఇది ఎందుకు తెలుసుకోవాలంటే నేను మీకు రెండు ఇన్స్టాన్సెస్ ఇస్తా. ఒకటి ఆల్రెడీ చెప్పేసిన పర్ల్ హార్బర్ గురించి అండ్ హౌ దే వర్ డెస్పరేట్ అబౌట్ మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఓఎస్ఆర్డి. దీని తర్వాత ఏం చేసిండ్రు అంటే ఇంకో దేశం వీళ్లకు కావాలి 1945 or 1944 ఏరియాలో వీళ్ళు జపాన్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే రబ్బర్ ని బ్లాక్ చేస్తారు అమెరికాకు రానియకుండా. సో టైర్లు కావాలే కదా, సో వీళ్ళు ఏం చేస్తారు యుద్ధ ప్రాతిపత్యం అని అంటారు కదా, తొందర చేస్తారు కదా గట్లా. ఆ ప్రాసెస్ లోపల దే స్టార్టెడ్ మేకింగ్ ద యూనివర్సిటీస్ టు గివ్ దెమ్ కెమికల్స్ దట్ వుడ్ బి అన్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ టు రబ్బర్. అది ఎంత విత్ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 or 2 months. నీకు 2 నెలలు ఇచ్చి నువ్వు నాకు రబ్బర్ ఇస్తావా లేకపోతే నీ గ్రాంట్స్ తీసుకొబ్బన్నా అనేది ఉంటే హౌ వెల్ దోస్ లెక్చరర్స్ ఆర్ ప్రొఫెసర్స్ మేడ్ ద స్టూడెంట్స్ టు వర్క్. నీకు ఇప్పటికి కూడా మన వాళ్ళు మంచి యూనివర్సిటీస్ అంటే ఒక 10 or 15 ఐవీ లీగ్ అంటాం కదా, ఎందుకు అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద రీసెర్చ్ విచ్ వాజ్ డన్ బై దీస్ ప్రొఫెసర్స్. అట్లా ది అంటే అదే ఓఎస్ఆర్డి వాజ్ ద రీజన్ ఫర్ ది సక్సెస్ఫుల్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ ఈవెన్ నౌ. అంటే మీరు అడగచ్చు ఇప్పుడు ఏం చేసిండ్రు భయ్య అని అంటే ఓఎస్ఆర్డిలో ఉన్న ఈ ప్రొఫెసర్స్ ఆర్ వాళ్లే, మీరు ఒకవేళ యూట్యూబ్ లోపల ఫాలో అయితే మైకెల్ అని ఒక ఆయన ఉంటారు, చైనా ఆయన, ఐ మీన్ నాట్ చైనా ఆయన, సారీ మన అమెరికనే గాని, ఆయన బేసికల్లీ డీప్ మైండ్ అని గూగుల్ వాళ్ళది ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో టెన్సర్ ఫ్లో డీప్ మైండ్ ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయో వాటన్నిటికీ వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ టార్చ్ బేరర్ అంటారు కదా ఆయన అనమాట. నేను పేరు మళ్ళా మైకెల్ ఏంజియో నేను మళ్ళా చెప్తా పేరు బట్ మర్చిపోయినా. సో అట్లా ఇప్పటికీ వాళ్ళు దే ఆర్ బీయింగ్ ద టార్చ్ బేరర్స్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మన దగ్గరికి వస్తే కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట విందాం, దాని తర్వాత మన దేశం వీళ్ళు ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతున్నారో మనం ఏడున్నామో కూడా కంపేర్ చేసుకుందాం, ఎందుకంటే దట్స్ వేర్ అవర్ ప్రోగ్రెస్ కమ్స్.

ఒక చిన్న కరెక్షన్, అపారెంట్లీ ఓఎస్ఆర్డి ఇందాక అడిగాను కదా, ఇట్స్ కాల్డ్ ఆఫీస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళు 1947 దాన్ని బంద్ చేసిండ్రు. బంద్ చేసినాక సేమ్ అదే యుద్ధ ప్రాతిపత్యంగా ఇంకో థింగ్ జార్జ్ బుష్ గారు స్టార్ట్ చేసారు, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్. ఇప్పుడు ఏదైతే వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ రిలేటెడ్ టు ఎల్ఎల్ఎంస్, ఏఐ, ఈ బ్రేక్ త్రూ అంటే ఎట్లా అంటే ఈ యూనివర్సిటీస్ తో పాటు మేజర్ టెక్ ఫర్మ్స్ ఉంటాయి కదా, లైక్ గూగుల్, అమెజాన్, ఇట్లాంటివన్నీ కలిపి, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ కూడా, ఇవన్నీ కలిపి డెవలప్ చేసే ప్రాసెస్ లో ఈ ఎన్ఎస్ఎఫ్ అనేది యాక్ట్ చేస్తా ఉంది. అండ్ ఇందాక ఒక ప్రొఫెసర్ అన్నా కదా, హీస్ కాల్డ్ ఆండ్రూ ఎన్జీ. ఆయన ఎట్లా అంటే మన అంటే మన ఇండియా లోపల అమీర్పేటలో ఎట్లా అయితే జావా, జావా స్క్రిప్ట్ ఇట్లాంటివి చెప్తారో, ఆండ్రూ ఎన్జీ గారు ఎట్లా అంటే కాంప్లెక్స్ థియరీని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీ పోరగాళ్ళకి డేటా సైన్స్, ఏఐ, ఎల్ఎల్ఎంస్ వంటివి కావాలి అని అనుకుంటే ఈయనతో ఈయన క్లాసులు వినిపించండి, జర నాలాంటి వాళ్ళకి అర్థమైతే అంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అది పాయింట్. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే మన ఇండియా ఎక్కడుండే, వెన్ అమెరికా వాజ్ so advanced in their military and idi adi anta osrd vala next level elthe manol em chestunde idi manam adagalsina prashna. so first thing manam em veelakana takwa gaadu, of course veela daggara vanarulu already unnai, appatike veelu daggara 200 enla swatantram ochindi 1940s varake, but manaki inka raledu kada. సో మనది దాంట్లో పలు డిఆర్డిఓ ఇట్లాంటివన్నీ మొదలైనాయి అప్పుడప్పుడే, ఇస్రో, డిఆర్డిఓ ఇవన్నీ మొదలైనాయి. సో మన మెయిన్ థింగ్, మన ఎయిమ్ ఏముండే అని అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, వేరేల మీద డిపెండ్ కాకుండా. సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎక్స్పోర్ట్స్, వీ ట్రై టు బీ రిలయబుల్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. సో అట్లా మనం ఏం చేసినామంటే హెవీ ఇండస్ట్రీస్ ని, ఐ మీన్ హెవీ మెషినరీస్ ని బయట నుండి తెప్పించుకుంటా ఉన్నాం. బట్ మీరు అమెరికాకి ఇండియాకి ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే దేర్ వాజ్ ఎ గ్యాప్ బిట్వీన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ అప్లికేషనల్ ఎడ్యుకేషన్. అంటే మన దగ్గర ఎట్లా అంటే 90% ఆఫ్ ది స్కూల్స్ ఆర్ కాలేజెస్ దే కాన్సన్ట్రేట్ ఆన్ థియరీ. ఇప్పుడు మీరు నేను మనం అందరం ఎట్లా అంటే థియరీ నేర్చుకుని వచ్చిన వాళ్ళమే. బట్ అమెరికా లోపల అప్పటికే దేర్ వర్ అట్లీస్ట్ 15 to 16 కాలేజెస్ విచ్ వర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏమంటారు అప్లికేషన్. మన దగ్గర 5 ఆర్ మేబీ లెస్ దాన్ దట్ ఐఐటీస్ గానీ ఎన్ఐటీస్ గానీ, అప్పటికి దే వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దాని పేరు ఏమంటారు అప్లికేషన్. బట్ ఇంకా మన దగ్గర అంత ఎక్విప్మెంట్ రాకుండా లేకుండే, అంత ల్యాబులు లేకుండే, సో వీ వర్ హెవీలీ రిలైడ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. మనం ఎంత పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేస్తుండే అంటే మనం తప్పు చేయనీకి ఆస్కారం లేకుండా చూసుకున్నాం. సో అందుకనే కొన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినా వీ వర్ ఏబుల్ టు గెట్ థింగ్స్ డన్ విత్ లెస్ బడ్జెట్. ఎందుకు? వీ వర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద క్యాలిక్యులేషన్ పార్ట్, అంటే వీ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది థియరీ పార్ట్. అట్లా అంటే ఇది ఒక విధంగా నెగటివ్, ఒక విధంగా పాజిటివ్. అది మళ్ళా ఈ పాట అయిపోయినాక మళ్ళా నేర్చుకుందాం ఎట్లా పాజిటివ్ ఎట్లా నెగటివ్ అని. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

అమెజాన్ వాళ్ళు ఒక పదం వాడతారు, ఇట్స్ కాల్డ్ ఫ్రుగాలిటీ. అంటే నేను అనుకున్నా అమెజాన్ వాళ్ళ దగ్గరనే ఉంటాయేమో, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకి ఇట్లాంటి పదాలు ఉంటాయేమో అనుకున్నా. మీరు విక్రమ్ సారాభాయ్ గాని గారి గారి స్పీచ్ వింటే, ఇస్రో హీస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్రో, హీ అపారెంట్లీ యూజ్ దిస్ వర్డ్ ఫ్రూగల్. ఎందుకు అని అంటే, అప్పటికే మన దేశం మీద చాలా వరకు శాంక్షన్స్ మొదలవ్వడం స్టార్ట్ అయింది. అరే మనకి ఇంకా 20 ఏళ్ళు కూడా లేవురా ఇండిపెండెన్స్ వచ్చి, అప్పుడే మన మీద శాంక్షన్స్ మొదలెట్టిండ్రు, శాంక్షన్స్ పెట్టడం మొదలెట్టిండ్రు. మన దగ్గర నా టెక్నాలజీ లేదు, నా పోరాగాళ్ళు లేరు, నా సైంటిస్టులు లేరు. ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ ఇస్ పీపుల్ లైక్ యూ అండ్ మీ హూ వెంట్ టు యూఎస్ ఆర్ యూరప్ టు స్టడీ ది ఫిజిక్స్ అండ్ దే వెంట్ బ్యాక్ టు ఇండియా అండ్ వాళ్ళు ఏం చేసిన అంటే దే స్టార్టెడ్ దిస్ ఇస్రో. ఇక్కడ హైలైట్ ఉంటుంది ఈ ఫ్రూగల్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఫేమస్ టర్మ్ నౌ 2020s లో వాడుతున్నారో, మన వాళ్ళు అప్పుడే ఇంప్లిమెంట్ చేసి మొదలు పెట్టిండ్రు. సో వీళ్ళు ఏం చేసిండ్రు అంటే, ఈ ఇస్రో ఇట్లాంటి చిన్న చిన్న క్రయోజెనిక్ ఇంజిన్స్ గానీ, మెకానికల్ పరంగా గానీ, సివిల్ పరంగా గానీ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఈ ఐఐటి నెట్వర్క్స్ విచ్ వర్ స్టార్టెడ్ ఇన్ 1950s, అఫ్ కోర్స్ మనకు సీట్ రాలేదు అది వేరే విషయం గానీ, ఆ వాళ్ళందరు పోరాగాళ్ళకి వీళ్ళు పోయి డెమో ఇవ్వడం మొదలు పెట్టిండ్రు. లైక్ ఎట్లా అంటే, వాళ్ళ ల్యాబ్స్ యూజ్ చేసుకుంటూ ఫస్ట్లీ వీళ్ళు డెవలప్ చేసుకుంటుండే, సెకండ్లీ వాళ్లకు ఓకే ఇది ఇట్లా పనిచేస్తుందా అది అట్లా పనిచేస్తుందా అని ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుండే. దీని వల్ల ఏమైంది, నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కలిసి ఓకే అంకుల్ నేను ఇట్లా నేర్చుకుంటా అట్లా నేర్చుకుంటా అని వాళ్ళు కూడా నేర్చుకుని దేవర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హై లెవెల్ పొజిషన్స్ అనమాట. అట్లా మన ఇండియా లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్ ఎట్లా ఫేమస్ అయినాయంటే, ఫస్ట్ దేవర్ మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ కెమికల్, సివిల్, ఇట్లాంటివి మన దగ్గర ప్రపంచం మొత్తం పేరు మోసే బ్రాండ్స్ వచ్చినాయి. వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ కోర్ ఇంజనీర్స్ ఏం చేసిండ్రు అంటే, మెల్లగా దే వర్ ఏబుల్ టు డొనేట్ బ్యాక్ టు దీస్ ఐఐటీస్. దాని వల్ల ఏమైంది అంటే, దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మోర్ టు బిల్డ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ కంప్యూటర్ సైన్స్. సో మనం కంప్యూటర్ సైన్స్ రీసెంట్ గా బాగా డెవలప్ అయింది, బట్ దాని ముందు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ మన ఒక ప్రశ్న అడగచ్చు, ఎట్లా అని అంటే, భయా ఇప్పుడు తైవాన్ గానీ, జపాన్ గానీ, సౌత్ కొరియా గానీ, దేవర్ లైక్ వాళ్ళు ఈ సెమీకండక్టర్ అనేది ఇప్పుడే కాదు, వాళ్ళు అప్పుడే 90s లోనే స్టార్ట్ చేసిండ్రు, బట్ మనం ఎందుకు చేయలేదు అని మీరు ఒక ప్రశ్న అడగచ్చు. ఇన్ కేస్ మీరు రాకపోతే నాకే వచ్చింది అనుకుందాం, మనం ఇప్పుడు పాట వినేసి వద్దాం. ఎందుకు అని అంటే, మన మీద ఇందాక చెప్పినా కదా శాంక్షన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాట అయిపోయినాక మళ్ళీ వచ్చిద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో, టెక్సస్. 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: సో ఇంకా మీరు అడగొచ్చు, అరే అన్ని నెగటివ్స్ చెప్తున్నావు ఏంద్రా, శాంక్షన్స్ గవి గివి గివి గవి అని, ఏంది పాజిటివ్ ఏం లేవా, ఒక్కటి కూడా లేవా? 1970s to 1991 అని అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే, మనకు ఇండియా లోపల కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, రెడ్డి ల్యాబ్స్ కానీ, ఫార్మా అపోలో అవి కానీ, ఇట్లాంటివి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఇండియా లోపల జ్వరం వస్తే అట్లాంటివి ఇస్తే, పారాసిటమాల్, కాల్పాల్ ఇట్లాంటివి ఇచ్చే డాక్టర్లు ఒక్కసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు మనం వరల్డ్ ఫేమస్ అయినాం, ప్రతి ఒక్కరు ఇండియా వైపు చూసి అన్న అన్న నాకు జర ఇంజక్షన్లు, అన్న అన్న నాకు కోవిషీల్డ్ కొన్ని కొన్ని ఇంజక్షన్లు మాకు జర పంపవా అని అని ఎందుకు అన్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ మనం ఎట్లా అంటే, అంటే మన గొప్పతనమో మన ఔదార్యమో నాకు తెలియదు కానీ, ఎవరికన్నా అవసరం ఉంది అన్నప్పుడు మనం దాన్ని క్యాష్ చేసుకోం, అది మన మన పూర్వీకులు ఇచ్చిన మంచితనం అనుకుంటా. సో మనం దాన్ని క్యాష్ చేసుకోం. ఇంకోటి ఏంది అని అంటే, దాన్ని మనం ఫ్యూచర్ లో వాడుకుందాం అనే తత్వం మనకు లేదు. ఎందుకు నేను ఎందుకు ఇది అంటున్నానంటే, కొన్ని శత్రు దేశాలకు కూడా మనం గోళీలను బఠానీలకి ఇచ్చిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇన్ రిటర్న్ ఏం చేసినో నీకు తెలుసు, నాకు తెలుసు, అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఫార్మాసిటికల్ గా మనం ఎంత డెవలప్ అయినామని అంటే, ప్రపంచం లోపల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడిన దేశం ఏదిరాబాయ్ అని అంటే మన దేశం అని ఛాతి కొట్టుకుంటూ మాట్లాడచ్చు. పాయింట్ నెంబర్ వన్. సెకండ్ థింగ్, చాలా వరకు మీరు దురంధర్ సినిమా చూసుంటే, దేర్ వర్ లాట్ ఆఫ్ కరెన్సీ రిలేటెడ్ ఫ్రాడ్ విచ్ వర్ హ్యాపెనింగ్ బిఫోర్ 2014 or 2015. బట్ దాన్ని ఎట్లా అరిగట్టినాం, యాక్చువల్లీ 2014 కాదు, 2012. ఇది మన మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడో అబ్జర్వ్ చేశారు, బట్ ఫర్ సమ్ రీజన్ హీ వాజంట్ ఏబుల్ టు టేక్ ఎనీ యాక్షన్స్. అది మనం మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే, ఆయన ఐడెంటిఫై చేశాక ఇక్కడ నాకు మన దేశంలో నచ్చే పాయింట్ ఏంటి అని అంటే, వెన్ దేర్ ఆర్ సర్టెన్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఒక గవర్నమెంట్ నుండి ఒక గవర్నమెంట్ ఎంత మంచిగా కమ్యూనికేట్ చేసుకుని పంచుకుంటారో, మీకు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక పుస్తకం ఉంటుంది, దాంట్లో చదవచ్చు, కానీ సినిమాలు కూడా చూడొచ్చు. అండ్ ఇదే కాకుండా హాఫ్ లైన్ అని పివి నరసింహారావు గారి గురించి ఒక పుస్తకం కూడా ఉంటుంది, దాంట్లో కూడా క్లియర్ కట్ ఉంటుంది, లైక్ హౌ అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ మన పివి నరసింహారావు గారు మాట్లాడుకున్న విధానం, లైక్ ప్రోకరెన్ టెస్ట్ ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ గా నడిపారు, వీటన్నిటి గురించి అందులో మెన్షన్ చేస్తారు. సో లైక్ ఐ వాస్ స్పీకింగ్, ఈ యూపీఐ టెక్నాలజీ, ఈ ఆధార్ ని దీంట్లో

డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దాని నుండి వచ్చిన ప్రాసెస్ ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విచ్ ఇస్ కాల్డ్ యూపీఐ. మీకు ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ ఎందుకు ఇంత బాగా జరుగుతున్నాయి ఇండియాలో అంటే ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో యాక్చువల్లీ అమెరికా కన్నా ఫాస్ట్ గా అవుతున్నాయి అట అపారెంట్లీ. సో ఇవన్నీ మన గవర్నమెంట్ తీసుకున్న అడుగుల వల్లనే జరిగినాయి. దీస్ ఆర్ ది పాజిటివ్స్. ఇప్పుడైతే పాట వినేసి వచ్చండి, మళ్ళీ మాట్లాడుకుందాం.

ఇప్పుడు ఇందాక ఎక్కడ ఉండే సో మన ఇండియా ఎందుకు అట్లా వెనక పడిపోయింది అనే దాని గురించి మాట్లాడుకుంటుండే. ఎక్కడ సెమీ కండక్టర్స్, ఏఐ ఇట్లాంటి రంగాలలో ఎందుకు మనం వెనుకున్నాం. సో మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, ఎందుకు వెనకబడింది కాదు, ఎన్ని పైసలు మన దానికి అలోకేట్ చేశారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు, దాని కొరకు. మనం అమెరికాతో కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే అది వే అడ్వాన్స్డ్, బట్ అదర్ కంట్రీస్ లైక్ చైనా, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, వీటితో కంపేర్ చేసుకుందాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే, అకార్డింగ్ టు గూగుల్, చైనా వాళ్ళు ఎట్లా అని అంటే 2.3% ఆఫ్ దేర్ జీడిపి దే ఇన్వెస్ట్ ఇన్ ఆర్&డి. ఓకే, వీళ్ళెవరు, మన వీళ్ళ పేరు ఏమంటారు బ్రో, కొరియా, సౌత్ కొరియా వీళ్ళుంటారు కదా, సౌత్ కొరియా ఇన్వెస్ట్ అరౌండ్ 5.6 to 6% ఆర్&డిలో అది చేస్తారు. అండ్ వెన్ ఐ సే ఆర్&డి, నాట్ ది డిఫెన్స్ ఆర్ అట్లాంటివి కాదు, గవర్నమెంట్ కావాల్సిన వస్తువు ఆర్&డి కాదు, లైక్ రెగ్యులర్ కమర్షియల్ ఆర్&డి, కమర్షియల్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా దాని కొరకు. ఎందుకు కమర్షియల్ రిలేటెడ్ ఆర్&డి మన దగ్గర తక్కువ అని అంటున్నానంటే, మనం కమర్షియల్ దాని గురించి, ఐ మీన్ దాని మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వీ కెన్ ప్రొడ్యూస్ సర్టెన్ ప్రొడక్ట్స్ దట్ వీ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ టు అదర్ కంట్రీస్. అంటే మనం ఇప్పుడు మధ్య లెవెల్ ఉన్నాం అనుకో, కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, వీటన్నిటి గురించి వీటికి పంపించినాం అనుకో, ఒకటి ఏమైతుంది అని అంటే, ఫస్ట్ థింగ్, ఒక మ్యూచువల్ ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి, మ్యూచువల్ ట్రేడ్ డెవలప్ అయ్యి, గొడవలు కాకుండా ఉంటాయని ఒక ఉద్దేశం. బేసికలీ ట్రేడ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ గొడవలు జరగవు, పాయింట్ నెంబర్ వన్. అఫ్ కోర్స్ అక్కడ కొంతమంది వేరే వాళ్ళు వేరే ఇంటెన్షన్స్ తోడు ఉంటారు, అది వేరే విషయం, కానీ వేరే దేశాలలో మనం అమ్ముకోవచ్చు. ఆ ఇన్స్టెన్స్ పరంగా వీవర్ బ్యాక్, ఎందుకు అంటే మనం ఓన్లీ 0.6% ఆఫ్ అవర్ జీడిపిఏ ఇన్వెస్ట్ చేసినాం. దీని వల్ల ఏమైంది అని అంటే, ఎక్కువ ప్రోడక్ట్స్ బయటికి రాలే మన దగ్గర నుండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సౌత్ కొరియా, మేడ్ ఇన్ అమెరికా, అలాంటి ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ కెన్ యూ నేమ్ సర్టెన్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ మేడ్ ఇన్ ఇండియా? బట్టలు తప్ప ఎక్కువ ఉండవు, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంటాయో

సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. ఎట్లా అంటే ఇందాక మనం ఒక పర్సంటేజ్ మాట్లాడుకున్నాం కదా, ఆర్ అండ్ డి షేర్, జీడిపి ఇట్లాంటివి. అట్ లిటరల్ గా మా పెద్దోళ్ళు మాట్లాడితే ఇట్లా పక్కకు కూర్చుంటారు కదా, గా దినాలు ఐ మీన్ గా రోజులు గుర్తొస్తున్నాయి. అంటే వాళ్ళు ఏదో మాట్లాడారు, ఏం మాట్లాడతాడు గమ్మన, నేను నా కిక్ బటోస్ కి చూసుకుంటా, నా టామ్ అండ్ జెరీ చూసుకుంటా, ఎప్పుడు పనికిరాని ముచ్చట్లో ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. ఇందాక కూడా మనకి ఎవరో ఫోన్ చేసి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏమొస్తాయి భయ్యా అని అనొచ్చు. ఒక విధంగా ఏం రావు, బట్ ద ఓన్లీ థింగ్ వీ కుడ్ గెట్ ఈజ్ ఫస్ట్ టైం పాస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కడున్నాం మనం, ఏడున్నాం, ఏడబోతున్నాం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఎవరి ఎక్కడ ఎట్లా పోతుందో తెలుస్తలే. సో ఆ ప్రాసెస్ లో ఇట్లాంటి ఏదైనా నేర్చుకుంటే మనకు కూడా కొన్ని గ్యాప్స్ తెలుసుకొని వేర్ ఇన్ వీ కెన్ ప్రోగ్రెస్ అని ఒక ఐడియా వస్తుందేమో అని ఒక ఆశతోటి ఇది పట్టుకొచ్చిన అనమాట. ఎందుకు అనంటే ఇండియా ఆర్ యుఎస్ స్టిల్ హ్యావ్ సర్టెన్ గ్యాప్స్. ఎట్లా అనంటే when you compare it with other countries like South Korea or Taiwan, we'll manufacturing related edaithe GDP lo share untado adi daridapu 35 40 25% minimum untadi mana daggara bongu 2015 lo 16% unde ippudu 13% vadipoyindi అంటే ఇట్లనే కంటిన్యూ అయింది అనుకోండి, ఒక స్టేజ్ లోపల మనం కూడా ఎప్పుడు అప్పులు తీసుకుంటేనే బతకాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే యూత్ మొత్తం మనం బేసికలీ కన్స్యూమర్స్ అవుతాం ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్రొవైడర్స్, వీ టెండ్ టు బికమ్ కన్స్యూమర్స్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, ఏ దేశం అయితే దే ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఓన్లీ కన్సంప్షన్, వాళ్ళు అండర్ డెవలప్డ్ ఉంటారు. సింపుల్ లాజిక్, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నావు అని అంటే ఓన్లీ దెన్ యూఆర్ లేబుల్డ్ యాజ్ డెవలప్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే మన లాంటి వాళ్ళ గురించి. మనం ఇండియా ఏం ప్రొడ్యూస్ చేసిందిరా మామా అని అంటే బేసికలీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ కి ఒక లేబర్ ని ప్రొవైడ్ చేసింది బేసికలీ నీలాంటి నాలాంటి వాళ్ళు. మనం ఇక్కడ ఫ్లరిష్ అవుతున్నాం యుఎస్ లోపల పెద్ద పెద్ద ఇల్లులు, అంటే మీరు కనుక్కున్నారు, నేను ఇంకా కొనుక్కోలేదు, ఇల్లులు కొనుక్కుంటున్నాం, కార్లు నడుపుతున్నాం, బండ్లు నడుపుతున్నాం, ఏంది అని అంటే వీఆర్ కన్స్యూమర్స్. అంటే మీరు ఫైట్ క్లబ్ అని ఒక సినిమా ఉంటుంది, ఆ ఫైట్ క్లబ్ సినిమా చూస్తే దాని లోపల మొత్తం ఇదే ఉంటుంది అనమాట. మనం తెలియకుండానే వీఆర్ బికమింగ్ కన్స్యూమర్స్ రాదర్ దాన్ బికమింగ్ ది ప్రొడ్యూసర్స్. దీనివల్ల ఏమైతుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ పేపర్ల లోపల ఇన్స్టాగ్రామ్ లో అంటారు కదా, రిచ్ కి పూర్ కి పెద్ద గ్యాప్ వస్తుంది. ఎందుకు అనంటే అరే నువ్వు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే కదా నీకు పైసలు వచ్చేవి, నువ్వేం చేయకుండా వాటిగా మీమ్స్ చూసుకుంటే, నాది నేను మాట్లాడుకుంటున్నా, నువ్వు రీల్స్ చూసుకుంటుండి మీమ్స్ చూసుకుంటుంటే ఏడేడ పైసలు వస్తాయిరా నీకు అని జనాలు పెద్దోళ్ళు అంటారు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇస్ ఇండియా ఆర్ ఎనీ నేషన్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ మోర్. అది ఎట్లా ఇది మనకు తెలియదు, అది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. మన కరెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ వీ కెన్ హోప్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
4: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jalpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthuvistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: సో అందరు లెక్క నేను కూడా ఓన్లీ ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేసి ఏంది ఇండియా వాంట్స్ నో అని ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేయడం ప్రతి ఒక్కరు చేస్తాడు. బట్ వీఆర్ కోడర్స్, వీఆర్ ఇంజనీర్స్, వీఆర్ డెవలపర్స్. మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించడమే మన యొక్క లక్షణం. అంత సీన్ లేదు, ఏ అని అడిగినా మనకున్న ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని. అఫ్ కోర్స్ అది నాట్ ఇమీడియట్ గా సొల్యూషన్స్ రావు, ఇమీడియట్ గా సొల్యూషన్ వర్కౌట్ కాదు. బట్ వాట్ వీ కెన్ డూ అట్లీస్ట్ ప్లాన్, రైట్? అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు ఎట్లా అంటే గవర్నమెంట్ ఇది చేయాలి, గవర్నమెంట్ అది చేయాలి. బట్ ద బేసిక్ రూల్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, ఇంకేదో పీపుల్, ఇవన్నీ ఉంటాయి కదా. డెమోక్రసీ అంటేనే ఆ మూడు కదా. సో ఆ మూడింటిని అంచనా పెట్టుకుని ఐ థాట్ నేను కొన్ని పాయింట్స్ వేసుకున్నా. నేను చేసిన రీసెర్చ్ అండ్ నా చాట్ బాట్ కొంచెం తెలియ నా లెక్క ఆలోచించి, ఆర్ నా లెక్క అంటే నా లెక్క కాదు, కొంచెం తెలివిగల మనిషి లెక్క ఆలోచించి కొంచెం సొల్యూషన్స్ ఇచ్చింది. అయితే టు బిగిన్ విత్ నేను ఫస్ట్ ఏం చేసిన అంటే తస్కరించిన. ఏం తస్కరించిన? పక్క దేశాలు ఏం చేస్తున్నాయో వాళ్ళ ప్లాన్ ని దొబ్బేసిన. ఎగ్జాంపుల్, మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు రాబోయానంటే సింగపూర్ అని ఒక దేశం ఉంటుంది. సింగపూర్ ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అయిందో, హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ ఇండస్ట్రీ ఇండస్ట్రియలైజేషన్ కి మనం ఎట్లా ఫాలో అవ్వచ్చు అనే పేరు నాకు తెలియదు. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ నో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సింగపూర్ యూ కెన్ కాల్ మీ 9726061966. ఇప్పటికైతే ఈ పాఠం వేసి వచ్చేది

అధ్యయనాలు అందాయి. మన టాపిక్ ఇది సంబంధం లేకుండా ఉందేంటి? సారీ సారీ, ఆనర్ వచ్చేసారి. పాయింట్ ఏంటి అని అంటే, కంట్రీ షుడెంట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 ఇయర్స్ ఎలక్షన్. ఈ ప్రాసెస్ ఆలోచిస్తే మనం బొంగువి డెవలప్ కాలేం. ఎందుకు ఎందుకనంటే, ఇందాకన్నా కదా సింగపూర్ లో ఒక తాత ఉండే, ఆ తాత పేరు నా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, లీ క్వాన్ యౌ, అంటే ఆయన షార్ట్ ఫామ్ LKY అని అంటారు. నాట్ ద ఎల్కే యూ థింక్, ఇట్స్ ఎల్కే వైఫ్. ఈయన ఏం చేసిండ్రు అని అంటే, వాళ్ళ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అని చెప్పి హీ మేడ్ సర్టైన్ ప్లాన్. ఎట్లా అంటే, కరప్షన్ ని 100% నుండి 0% చేసి దుబ్బిండి అనమాట. అండ్ ఆయన ఆయన గురించి నేను చెప్పేదానికన్నా మీరు చదివితేనే బాగుంటది. ఎందుకు అని అంటే, హీ వాజ్ ది ఫస్ట్ గాయ్ టు యూజ్ మెరిటోక్రసీ. ఎవరికైతే తెలివి ఎక్కువ ఉంటుందో దాని గురించి, దాని పేరు ఏమంటారు, తెలివి ఎక్కువ ఉంటుందో వాడినే కంట్రీని రూల్ చేసే లెవెల్కి ఎదగదీయాలి అన్నట్టు అనుకుంటారు. అంటే ఒక విధంగా, ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే అట్లెట్లా నడుస్తుంది భయ్, డెమోక్రసీ నడవాలి కదా, మెరిటోక్రసీ ఎందుకు నడవాలి అని అంటే, వాళ్ళున్న స్టేజ్ లోపల దే నీడ్ పీపుల్ హూ హ్యాడ్ నాలెడ్జ్. సో తెలివి ఉన్నోన్ని వాడుకొని వాడిని పైకి తీసుకొచ్చేటట్టు చేస్తే వాడు కష్టపడతాడు, జనాలను కష్టపెడతాడు, కష్టపెట్టినా కూడా వాళ్ళు పైకి వస్తారని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు డెమోక్రసీ ఉందనుకో, అంటే 100 మంది ఉంటే 10 మంది మాత్రమే కష్టపడి మిగతా 90 మందిని అరే అందరూ నాయన మీకు ఆల్ముక్తరా, అది రా మీకు ఆల్ముక్త బాంచనని చెప్పి ఆ మిగతా 10 మంది 90 మందిని లాక్కుంటూ రావాలి. అపారెంట్లీ మన దేశంలో గదే అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 10 మంది కూడా, నేను చాలా రియలిస్టిక్ గా చెప్పినా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఓన్లీ 2 or 3% ఆఫ్ ఇండియన్ పీపుల్ పేస్ ట్యాక్స్ అని ఎక్కడో చదివినా, అది నాకు తెలియదు ఎంతవరకు నిజమో. బట్ అదే అదే కనుక నిజమైతే మన సిచ్యువేషన్ ఏందో మనకు తెలిసినట్టే కదా ఇదన్నమాట. అండ్ వాట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అని అంటే, మనం 1950s 1960s లో చేసిన తప్పేంది అని అంటే, వి వరంట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డికేడ్స్ ఆర్ 50 years or 60 years. వి ఓన్లీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డికేడ్స్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం గారు బికేమ్ హెడ్ ఆఫ్ ఆర్ బికేమ్ అవర్ ప్రెసిడెంట్. ఇట్లా మిషన్ 2020, మిషన్ 2047 ఇట్లాంటివి ఆయన టర్మ్ చేస్తే గానీ మనం ఇట్లాంటి ఒక ప్లాన్ చేయాలి అని తెలియలే. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎట్లా అంటే, సెమీకండక్టర్స్ రిలేటెడ్ రీసెర్చ్ ఇప్పుడు జరిగి, వీ మేడ్ ఎ పార్ట్నర్షిప్ విత్ డచ్ ఇప్పుడు ఈ టైంలో, లైక్ 2026 లో. మీరు తైవాన్, జపాన్, సింగపూర్, సింగపూర్ ని పక్కకు పెడదాం ఈ విషయంలో, తైవాన్, జపాన్, కొరియా వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, వాళ్ళు ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో దే అపారెంట్లీ డిడ్ ఇట్ బ్యాక్ ఇన్ 1990s. ఎట్లా అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నానోమీటర్ లెంత్ ఉంటది భయ్య, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే, దేవర్ ఏబుల్ టు డూ మిల్లీ మైక్రో అండ్ మిల్లీ నానోమీటర్ ఆర్ ఆ లెవెల్ ఇన్ఫర్మేషన్ సెమీ, ఐ మీన్ చిప్స్ ని డిజైన్ చేయగలుగుతున్నారు. మనం మెల్లగా ఇప్పుడు 26, 30, 28 ఈ లెవెల్ నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్స్ మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఐ మీన్ ఇప్పుడైనా ఎంటర్ అయినాం సంతోషం, బట్ అది కొంచెం జల్దీ జరుగుంటే బాగుండేది అని నా ఆశ ఉంటుండే. బట్ స్టిల్ ఇదైతే ఎంట్రీ పాయింట్. ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మళ్ళీ

సో అట్లా మనం సింగపూర్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎట్లా మెరిటోక్రసీని అండ్ లైక్ హౌ దే ఫాట్ అగేన్స్ట్ ది కరప్షన్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే, మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం, మన దానికే మనకు టైం లేదురా భయ్ అని అంటే వాళ్ళ గురించి ఎందుకు రానని మీరు అడగొచ్చు. ఇక్కడ మనం ఇంకోటి ఏంది అంటే దెర్ ఆర్ సర్టెన్ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ ఇండస్ట్రీస్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. అది మనం లాస్ట్ 10-15 ఏళ్ళ నుండి స్టార్ట్ చేసినాం, బట్ వీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. ఎందుకు అని అంటే ప్రతి దేశం ఇంకో దేశం మీద ఎంత డిపెండ్ అయ్యి ఉంటుంది, దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ జియో పాలిటిక్స్. సో ద మోర్ యూ డిపెండ్ ఆన్ అదర్ నేషన్స్ ద మోర్ యు ఆర్ వీక్. ఈ పాయింట్ నేననలేదు, మన అబ్దుల్ కలాం గారు మిషన్ 2020 ఆర్ ఆ పుస్తకమేనా, నా మెమరీ పవర్ కి నా కోడి మెదడు కాదు కూడా అందచలే, అదే పుస్తకం అనుకుంటా, మిషన్ 2020 వింగ్స్ ఆఫ్ ఫైర్ అనుకుంటా. సో ఆయన ఎవరో అడుగుతారు ఎట్లా అంటే, మనం ఎందుకు ఇట్లా వెపన్స్ ఆర్ వీఆర్ పీస్ లవింగ్ నేషన్ రైట్, గాంధీ తాత అన్నట్టు మనం శాంతిని అది చేస్తాం, శాంతి దూతలం, బట్ మనం ఎందుకు మిజైల్స్ తయారు చేస్తున్నాం అని అంటే అబ్దుల్ కలాం గారు అంటారంట. ఏంటి అని అంటే, మనం మిజైల్స్ చేసేది వాణ్ణి మీద వేయనీకి వీని మీద వేయనీకి కాదు, దట్ షోస్ అవర్ స్ట్రెంగ్త్. ఎంత పీస్ లవింగ్ అయినా మన దగ్గర వెపన్స్ లేకపోతే మన మీద అందరూ ఆక్రమిస్తారు. దిస్ ఈస్ రూల్ ఆఫ్ థంబ్ బయట జియో పాలిటిక్స్ లో. సో అందుకని వీ నీడ్ టు హ్యావ్ సర్టెన్ రీసెర్చ్ ఇన్ దోస్ ఏరియాస్. ఇప్పుడు కొన్ని ఇంకో సెక్టర్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఎంత తక్కువ ఉంది అంటే, ఇందాక మనం కొన్ని నంబర్లు చూసినాం కదా, అవి లేకపోతే దేశం ముందడిపోతుంది అని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. సో ద ఓన్లీ థింగ్ విచ్ వీ మ్యానుఫ్యాక్చర్ కరెంట్లీ ఈస్ లేబర్స్. ఇందాక మాట్లాడుకున్నాం కదా నీలాంటి నాలాంటి వాళ్ళం, విచ్ ఇస్ నాట్ రాంగ్, బట్ దాని నుండి మెల్లగా మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వెళ్ళాలి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్, వెన్ ఎవర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ద ఓన్లీ ఇన్నోవేషన్ యూ హ్యావ్ ఈస్ హౌ ఫాస్ట్ యూ కెన్ సాల్వ్ అదర్స్ ప్రాబ్లమ్. అంటే క్లయింట్ సైడ్ ప్రాబ్లమ్ ని నువ్వు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేయగలవు అనేది మాత్రమే నీ మెదడులు ఉంటుంది. మన దగ్గర కూడా అదే ఉంది, క్లయింట్ కి ఏం ప్రాబ్లం ఉంది దాన్ని ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తాం, అది మనం వీ కెన్ డూ ఇట్. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ క్లయింట్ ఏదైతే పని చేస్తాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విచ్ అమెజాన్ సాల్వ్స్ లైక్ యూజింగ్ AWS, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం ఎందుకు అట్లాంటివి చేయలేం, మనం ఎందుకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ హ్యాండ్ గా సాల్వ్ చేయలేం. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లిగా, బట్ మనం ఎట్లా అంటే మోస్ట్లీ సిలికాన్ వ్యాలీలు ఉన్న ఐడియాలన్నింటినీ మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి ఒరే వాట్ అన్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ అని అనుకుంటాం. ఎగ్జాంపుల్ టెన్సో, అంటే ఇది నేననలేదు, ఒక మినిస్టర్ అన్నారు, ఆయన పేరు నాకు గుర్తుకులేదు. సో ఆయన అన్నారు, అంటే ఒక విధంగా అది పాజిటివ్, ఒక విధంగా అది నెగటివ్. నెగటివ్ ఎందుకనంటే దట్స్ డిస్కరేజింగ్ రైట్, దాని వల్ల కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, అట్లాంటి టైం లోపల నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పు కదా, కరెక్ట్. సో మనం ఎట్లా అంటే, ఫస్ట్ పాట విందాం, దాని తర్వాత

ఫైనల్ గా ఏమి చెప్దాం అనుకుంటున్నాను అని అంటే, మనం ఏదైతే మన దేశం లోపల రీసెర్చ్ ఏదైతే ఉంటుందో అది చిన్న పోరగాల లెక్క ఉన్నప్పుడే వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ పీపుల్ టు డూ ద రీసెర్చ్. ఎట్లా ఏఐ టూల్స్ యూజ్ చేసో ఏదో ఒకటి చేసి, సో ప్రాబ్లమ్లు ఇచ్చి వాళ్ళకు జస్ట్ సాల్వ్ చేయని గుడ్డిగా ఫార్ములాస్ ని బట్టి పట్టించడమే కాకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. లేకపోతే జనాలందరూ అస్సాం అయిపోతారు, అది మన దేశానికి మంచిది కాదు. ఐ మీన్ ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఇండియా, ఈవెన్ యూఎస్ లో కూడా రీసెర్చ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో, ఇన్నోవేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అక్కడ దేశం యొక్క పతనం మొదలైతుంది అని నేననలేదు. మార్కస్ అవ్రేలియస్ తన పుస్తకంలో చెప్తాడు, ట్రేడ్ గాని నాలెడ్జ్ గాని యూనివర్సిటీస్ గాని ఎప్పుడైతే నాశనం అయిపోతాయో దట్స్ వేర్ ద డౌన్ఫాల్ ఆఫ్ దట్ పర్టికులర్ సివిలైజేషన్ స్టార్ట్స్. కొన్ని మతాల గ్రంథాలు గవే చెప్తాయి, వాళ్ళు ఎక్కడికి పోయినా అక్కడ పోయి పుస్తకాలను బర్న్ చేస్తారు, దానివల్ల సివిలైజేషన్ నాశనం అయిపోతుందని అనుకుంటారు. బట్ అపారెంట్లీ మన దగ్గర అది కాలేదు. ఈ టాపిక్ మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ ముఖ్యంగా కొన్ని ప్రకటనలు చూద్దాం. సో గైస్, రేడియో సురభి జాతర ఎప్పుడైపోతుంది మీకు తెలుసుగా, జూన్ 7, 2026. ఎక్కడైతుంది ఫ్రిస్కో ఫ్లయర్స్, ఏమేమి ఉంటున్నాయి ఇక్కడ అనంటే, మనకు శ్రీరామ నవమి లెవెల్ లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అండ్ వీఆర్ అసోసియేటింగ్ విత్ మాట, సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్. అండ్ దట్స్ నాట్ ఆల్, గెట్ రెడీ ఫర్ మెగా కోలాటం. అండ్ ఈసారి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. Delicious food booths, exciting vendor stalls, RJ Awards, Community Recognition Awards, a dazzling fashion show, startup street and a big surprise finale waiting just for you. All this under one roof, అదే ఇందాక చెప్పిన కదా ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. సో రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఒక్క దగ్గరనే ఉంటుంది. ఎక్కడ అంటే www.radiosurabhi.com/RSJ. For sponsorships, you can call us 516-851-6919 or email admin@radiosurabhi.com. మన జాతరని ఒక వేడుక లెక్క చేసుకుందాం ఈసారి. ఏడుబి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏడుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏడుబి ఫ్రిస్కో అండ్ లిటిల్. విజిట్ ఏడుబీటెక్సాస్.com ఆర్ కాల్ 214-872-2345. నాకు ఈ మాత్రం ఇంగ్లీష్ వచ్చింది అంటే దట్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్రకటనలు కొంచెం ఏకదాటిగా వస్తాయి, లేకపోతే బొంగు అంగుట చాపగాలం మనం. మెగా పవర్ లీడర్ బోర్డ్, అటెన్షన్ ఆల్ రేడియో సురభి లిజనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్, వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్షిప్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. జాయిన్ ద ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM to 12:30 PM అండ్ ట్యూస్డే డ్యూరింగ్ సురభి డిటోర్ ఫ్రమ్ 5:30 PM to 6:30 PM. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madeira and Masala, only on Radio Surabhi. SNR Insurance, life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance? SNR Insurance is here to help you and find affordable coverage for you and your family, quickly and stress-free. From health to travel, dental, vision, life insurance, they have got you covered. SNR Insurance, ki velli vanni plan cheskondi. మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ ఉంటాయి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వనీకి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి బైట్ లో మన ఇండియన్ టేస్ట్ గ్యారంటీ ఉంటుంది. అంతేకాదు ఏమైనా ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం ఉంటే కూడా దే హ్యావ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. రాధాకృష్ణ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. సో రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలెన్ టెక్సస్, దే ప్రౌడ్లీ ఇన్వైట్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అనేస్తున్నా, ఎందుకంటే ఉత్సాహం లేని ప్రతిష్ట ఎక్కడైతుంది బ్రో కదా, అందుకని మహోత్సవం అనున్నా. ద సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ బాలాజీ ఆర్ వెంకటేశ్వర స్వామి, బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం, July 1st to July 5th వరకు జరగబోతుంది. ఎక్స్పీరియన్స్ 5 spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and families are welcome. Donations and sponsorships are welcome. Visit https://www.radhakrishnatemple.net for donations and other information. You can reach out to Radha Krishna Temple, Allen, Texas, July 1st to July 5th, 2026. నేను కూడా మన మమతక్క లెక్క ఏది పడుతుంది మాట్లాడేస్తున్నా వెబ్సైట్ గురించి చెప్పేటప్పుడు, అట్లనమాట మమతక్క అంటే మమతా బెనర్జీ తప్పగా అనుకోకండి. సో గైస్, యాజ్ ఐ ఆల్వేస్ సే, దిస్ ఈజ్ ఇట్.
మనం కొంచెం టాపిక్ అప్పుడప్పుడు సైడ్ ట్రాక్ అయితా ఉన్నాం. నాకున్న ADHDకి ఒక దగ్గర నుండి కోసిలేక ఉన్నాం. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అనేది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాటతోటి ముగింపు చెప్పేస్తున్నా ఫర్ దిస్ వీక్. మళ్ళా నెక్స్ట్ వీక్ కలుద్దాం. అండ్ గైస్, యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరికర్త.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jalpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu audience ni urutruvistu eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోగి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోగి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోగి 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

పాట అంతా రామమయం ప్రొఫెసర్ ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi, this is RP Patnaik. Radio Suraki 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi. Thank you for being in our journey.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు లేదా జగారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Radio Surabhi Revisit.
3: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam tourney sampurnanga plan chestundi. Larsen Travels to me tourney book cheskondi, travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కందిరా సంస్థ రాజేశ్వరి 7 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయ్యో ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
5: Check out the retail glow globe.
6: Textile water systems to understand the right and wrong. What's a place in your life?
7: Thank you for being in our journey.
8: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్ యూ.
9: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
10: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
11: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా ఓ పాపా లాలీ. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకిక్ ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెలబ్రీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ ది పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telivinestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi there, muffin. Nenu India Today pastryni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating Sag factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తారంటే
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ best in class taste. For bookings, call 972-879-7999.
7: Radio Surabhi Revisit.
8: Building is cool and koni aim labam
9: anduke value financial services undi kada.
10: Specializing in core java and bs inc.
11: Fresh quality kuralu groceries with a simple online order. myhomegrocers.com.
7: thank you for being in our journey.
12: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs ni eppudu play chestu audience ni urulutuvistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Revisit.
4: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo every jarugutunnayata
6: ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
7: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radio Surabhi Revisit.
7: Ma ammai ki SAT, ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
8: Avivo blinds techukunnam kani endalu paapoi champestunnayi.
9: Check out the retail glow probe.
10: Excel water systems to understand the vital role water plays in your life.
11: Thank you for being in our journey.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. 7 నాలుగు సంవత్సరాలు దిగ్గా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యు ఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.
2: Kavintalaki kerintalaki era address Radio Surbhi.
1: Radio Surbhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
3: You're listening to Radio Surbhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: రేడియో సురభి రీవిజిట్.
8: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
10: చంపేస్తున్నాయి.
7: Thank you for being in our journey.

0: చెప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo adi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
4: Experts ni namukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Offices of Janita.
6: Thank you for being in our journey.
7: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
11: Sir, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
12: దున్నపోతు చచ్చిపోతుంది.
13: Hey you, what's your cat up?

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఆంధ్ర సంస్థ రాజేశ్వరి. 7 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా, బై బై. థ్యాంక్ యూ.
1: నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేంటే. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నదే.

0: தவிந்தலக்கி கேரிந்தலக்கி கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi karakte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Radio Surabhi Revisit.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికి బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
5: ఆహా శివ, ఇరాన్ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
10: Namaskaram, nenu singer Sri Krishna. Munduga Radio Surabhi 4th anniversary sandarbhanga subhakankshalu telijesukuntu Dallas lo ala adugu pedithe chakkaga mana Radio Surabhi lo chakkaga manchi manchi telugu paatlanni vinipistu Radio Surabhi maaku naaku chaala special because I am so much associated with Radio Surabhi. Rajeshwari garu alage సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్

0: విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన బలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: ఎదకొసరెద విసిరిన మధుపుల వల

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: చెక్ అవుట్ రీటైల్ గ్లో హోమ్
8: టెక్స్చర్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైటల్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
4: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: చెక్ అవుట్ రీటైల్ గ్లో హోమ్
8: టెక్స్చర్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైటల్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
4: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయ్
8: చంపేస్తున్నాయి.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: Akattukuntam o pattu padtam Radio Surabhi.
3: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయ్
8: చంపేస్తున్నాయి.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: Akattukuntam o pattu padtam Radio Surabhi.
3: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: What's వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీ లో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
8: చంపేస్తున్నాయి.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీ లో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
8: చంపేస్తున్నాయి. థ్యాంక్
4: యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam, Sita Rama Kalyana Vaibhogam. June 7th tariku Frisco Flyers lo jaragaboye mee Radio Surabhi jatraki ee sari sakshattu Sita Ramule swayanga vichestunnaru. Mata వారి సౌజన్యంతో రేడియో సుర్భి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
3: రేడియో సురభి రీవిజిట్. కుబేరా జ్యువెలర్స్, ట్రేడ్మార్క్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఎలిగెన్స్.
4: లాసన్ ట్రావెల్స్ మీ మొత్తం టూర్ ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. Lawson Travels తో మీ టూర్ ని బుక్ చేసుకోండి. ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
5: సో ఏషియా, వి సర్వ్ ఆథెంటిక్ ఇండో చైనీస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ ఆమ్కి కబాబ్ పరోటా కూడా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Koti rupayala kosam mee aakhari prashna.
5: Ready?
4: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: రేడియో సురభి రీవిజిట్.
8: బిల్డింగ్ ఇస్ కూల్ అనుకొని ఏం లాభం?
9: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
10: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
11: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
12: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: நவீன் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபைட்ரஸ் ரேடியோ சிறபி
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం
2: అంటే నేను రావడానికి మరింత ఎక్సైట్మెంట్ ఎలివేషన్ ఇవన్నీ ఇచ్చేస్తుంటే నాకు కూడా చాలా బలం అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ పొద్దునే పలకరించడం బాగుంటుంది. దే ధనాథన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మార్నింగ్ రొటీన్ అనేది అవసరం, ఉంటే బాగుంటుంది. కాస్త 4 బస్కెళ్ళు ఇస్తే బాగుంటుంది, 4 డంబుల్స్ చెప్తే బాగుంటుంది, మంచి గ్రీన్ టీ తాగితే బాగుంటుంది, మంచి పుస్తకం చదివితే బాగుంటుంది, లేదా 4 మాటలు రాస్తే బాగుంటుంది. ఇట్లా కొన్ని కొన్ని రకాల మార్నింగ్ రొటీన్స్ ఉన్నాయి కదా. సో వాటి బ్యూటీ ఏంటి అనేది ఇమాజిన్ నేను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను. అట్లీస్ట్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 థింగ్స్ ఉన్నాయనుకోండి, పక్కా చేయాల్సినవి. అట్లీస్ట్ అందులో కనీసం 2 సరే మనం చేస్తూ డైలీ స్టార్ట్ చేస్తే ఇట్ గివ్స్ యూ సర్టన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ తెలుసా, చాలా అనిపిస్తుంది నాకు. అంటే ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ జనరలీ గ్రోస్ ప్లాంట్స్, బట్ ఆఫ్ లేట్ ఈ గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ఎన్వైరన్మెంట్ మీద కన్సర్న్ బ్లా బ్లా బ్లా, బేసిక్ గా మనకు నచ్చిన అన్ని పదాలు మైండ్ లో పెట్టుకుని మనకి ఇది అవసరమేమో అని తెలుసుకుని 4 మొక్కలు అవి పెంచడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో లిటరల్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఎంత కాదనుకుంటే ఇంపల్సివ్ వెళ్ళి ఫోన్ చేయి, ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది, చూసేస్తున్నాను ఈ మెసేజ్ వచ్చాయి, నోటిఫికేషన్ వచ్చాయని చెప్పి. సో ఇమ్మీడియట్లీ యాజ్ ఎ రిఫ్లెక్స్ అదంతా పక్కన పడేసి అరే ఫస్ట్ వెళ్ళి నా మొక్కలు ఎక్కడున్నాయి, దానికి కావాల్సిన వాటర్ ఇచ్చారా లేదా, అది ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ యాక్చువల్లీ అని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకుంటుంటే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. మార్నింగ్ ఏం అసలు మిగతా రష్ ఏం లేకుండా ఒక గ్రీన్ టీ, ఒక జర్నల్, ఒక మొక్క, దానికి కొంచెం వాటర్, బాబా బ్యూటిఫుల్ ఫీలింగ్ మాస్టర్, ట్రస్ట్ మీ. సో అలాగా ప్రపంచంలో ఉండే రష్ అంతా అప్పుడే తీసుకోకుండా మెల్లగా స్టార్ట్ చేస్తూ కొంచెం అట్లీస్ట్ ఒక 30 మనం పెట్టుకుంటూ ఉంటే యూనో ఉంటాయి సంసార సంబంధాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, హెడర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అట్లీస్ట్ 30 ఫర్ యువర్ సెల్ఫ్. అది కొంచెం త్వరగా లేస్తే వస్తుంది అనుకుంటే తీసేసుకోండి, లేదా కొంచెం యూనో మిగతా వాళ్ళని వాళ్ళు లేచినా సరే డిస్టర్బ్ కాకుండా మీరు రూమ్ లోకి వెళ్ళాలనుకుంటే తీసేసుకోండి, బట్ టేక్ దట్ టైమ్ అవుట్. ఎందుకంటే ఇది వరకు నేను చాలా యాంగ్షియస్ గా లేచి, యాంగ్షియస్ గా పరిగెట్టి, యాంగ్షియస్ గా చేస్తూ ఇలా మాట్లాడుతుంటే ఫ్రెండ్ ఒకటి సడన్ గా మాట్లాడారు అనమాట, అరే కార్టిసోల్ లెవెల్స్ ఎంతనే చెక్ చేసుకుందాం అని. సో అది ఎక్కువ ఉండకూడదు అంట కంపారిటివ్లీ. సో అది కొంచెం స్ట్రెస్ మనం కంట్రోల్ చేసుకునే కొద్దీ ఆ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుందంట, బాగుంటుందంట. సో ఆన్ దాట్ నోట్ మనం ప్రశాంతంగా హాయిగా బ్యూటిఫుల్ గా ఒక రోజుని స్టార్ట్ చేద్దాం అండ్ మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవ్వడం ట్రై చేద్దాం. ఏమంటారు, నువ్వు ముందైతే ఒక మంచి పాటే మాస్టర్, దాని తర్వాత మనం మాట్లాడుకుందా అంటారా. ఓకే, లిటరల్లీ పొద్దున్నే మన ఇంట్లో ఉన్న చెట్లను నిజంగానే పలకరించినట్లు ఒక సాంగ్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎస్, అలాంటి ఒక సాంగ్ కమింగ్ అప్. ఎవరన్నా గోదావరి జిల్లా వాళ్ళు ఉంటే కనుక మరి కొంచెం లైట్ గా మీరు హై ఫీల్ అవుతారు. దిస్ సాంగ్ ఇస్ ఫర్ అస్ అండ్ ఆల్సో ఎవ్రీ ఆడియన్స్ ఓవర్ దేర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఎస్ సీతమ్మ గిళ్ళ సిరిమల్ జట్ నుంచి మంచి పాట విన్నాం. దే ధన ధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అప్పుడే ప్రపంచంలో ఏమైపోతుందన్న టాపిక్లు ఎత్తాలని అప్పుడు అనిపించట్లేదు నాకు. లెట్స్ టాక్ అబౌట్ దట్. గిరిగారు వచ్చాక మాట్లాడదాం. బట్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఇస్ దట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ టైమ్ ఎస్పెషల్లీ ఇండియాలో అండ్ చాలా ఇన్ఫాక్ట్ సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమానే వచ్చేస్తుంది అండ్ ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ దోస్ హాలిడేస్ అండ్ ఇవన్నీ గుర్తు చేస్తున్న టైంలో ఈ డేట్ యాక్చువల్లీ ఇంకా స్పెషల్ అనమాట. సో ప్రతిసారి ఈ వేసవిలో వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అదంతా ఓకే కానీ బట్ అవుట్ ఆఫ్ ద కజిన్స్ వీ హ్యావ్ ఒక 8 మంది ఉంటాయి. ఆ 8 మందిలో ఇద్దరు బర్త్డేస్ మేలోనే ఉంటాయి. సో వన్ థింగ్ ఇస్ దట్ డెఫినెట్లీ మన రెండు నెలలు ఏం బుక్ ఏం పని చేయక్కర్లేదు అనేది ఒక ఫీలింగ్ అయితే ఆ 2 నెలల్లో ఖచ్చితంగా 2 బర్త్డేలు ఉంటాయి అండ్ ఆ 2 బర్త్డేలకి ఆబ్వియస్లీ ఉంటారు కాబట్టి పిల్లలందరూ మా తాతయ్య అందరికి బట్టలు కొంటాడు అనే ఫీలింగ్ ఉంటుంది సార్. దట్ ఈస్ అ నెక్స్ట్ లెవెల్ థింగ్ అనమాట. అది కూడా విత్ ఇన్ 4 డేస్ గ్యాప్ లో ఉంటుంది. సో May 24th ఒక కజిన్ బర్త్డే అయితే May 20th ఒకటి బర్త్డే. సో వాడు నేను లెఫ్ట్ హ్యాండర్స్. సో చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ తోనే రైటింగ్, లెఫ్ట్ హ్యాండ్ తోనే బౌలింగ్ అనమాట. అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ మటుకు మాత్రమే అక్కడ వరకే, మీ ఇమాజినేషన్స్ ఆపేయండి అక్కడే. సో వాడిని ఈ రోజు ఈ బర్త్డే రోజు మిస్ అవుతున్నా అనమాట. సో హీస్ ఇన్ ఐర్లాండ్ అండ్ ఈస్ వర్కింగ్. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన జనాలందరూ ఈ యుఎస్ నుంచి మొదలవుతున్న హవా అంతా తట్టుకోవడానికి మెల్లమెల్లగా యూరప్ సెటిల్మెంట్స్ బాగా పెంచుతున్నారంట. సో అలాగా మావాడు ఐర్లాండ్ అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుందిరా అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుని ఒక పిహెచ్డి పని పెట్టుకుని వాడు అక్కడికి వెళ్ళి అండ్ స్లోలీ సెటిలింగ్ అనమాట. సేమ్ అక్కడ వీసా ఎక్స్టెన్షన్ ఇష్యూస్ అవన్నీ దాటుకుని నౌ హీస్ లీడింగ్ హిస్ లైఫ్ పీస్ఫుల్లీ. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హీ వెంట్ దేర్. అది సంగతి యాజ్ యూజువల్ గా చెప్తాడు అనమాట, అరే 3 ఏళ్ళ తర్వాత వస్తావు, 2 ఏళ్ళ తర్వాత వస్తావు, 4 ఏళ్ళ తర్వాత వస్తా, వస్తాను రంటారు, వస్తారా చెప్పండి, వింటున్న వాళ్ళు మీరే చెప్పాలి. 20 ఏళ్ళు అయింది అవి ఏం వెళ్తాను చెప్పు. బాగుంది ఇక్కడ కంఫర్టబుల్ గా ప్రశాంతంగా టైం కి లీవ్ ఇస్తారు, పర్మిషన్ అడిగి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. వర్క్ టెన్షన్ అన్ని చోట్ల ఉంటాయి బట్ యు నో ద కంఫర్ట్ హియర్ ఇస్ డిఫరెంట్. నో ఎగ్జాక్ట్లీ, వాడు కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. సరే ఓకే ఓకే, ఐర్లాండ్ లో కూడా రేడియో సభ పెట్టిస్తా, నీకు కూడా షో చేస్తా అని చెప్పాను అంతే. అది సంగతి. ఎంతైనా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే మినిమం ఉంటుంది కదా, మరి మేడ్ ఇన్ ఆంధ్రనే కానీ వేరే కంట్రీస్కి వెళ్ళి సంపాదించాలి. దట్స్ ద హోల్ పాయింట్.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: Radio Surabhi Revisit.
2: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
3: Chala pagadvanni ga plan chesarandi ivanni.
2: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Peen Mar Indian Cafe.
1: Thank you for being in our journey.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి please take care of the catering okay
6: sure
4: how many people are we expecting 5k anukuntunna but koncham mood baagunte inka ekku avachu
6: idi office party a leka jatra
4: tension

0: Karkandi. Swadeshi Catering Unnarkada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
2: All right. Good morning, Avinash Garu. Hello, Nar.
3: Yes. Good morning, Andy.
2: Good morning. Chepani.
3: Okay. Okay. Senior Abhiman, like a Bhimara world, like a channa important issue. సో బీంబర్ లో మోస్ట్ ఫేమస్ అయిన నటరాజ్ థియేటర్ ని ఫైనల్లీ డెమాలిష్ చేస్తున్నారు అన్నమాట.
2: ఓకే.
3: సో ఇన్ఫాక్ట్ నా కాలేజ్ లైఫ్ లో చాలా చాలా సినిమాలు కాలేజ్ ఎక్కొట్టి, అంటే మధ్యాహ్న కాలేజ్ అన్నమాట. సో ఎక్కొట్టి ఆ ప్లేస్ కి వెళ్ళి మధ్యాహ్నం మ్యాట్నీలు, ఫస్ట్ షోలు, మార్నింగ్ షోలు ఇవన్నీ చూసిన ప్లేస్. ఈరోజు ర్యాండమ్ గా ఫ్రెండ్ వాట్సాప్ గ్రూప్ లో ఫోటో పెట్టగానే కొంచెం ఎమోషన్ గురైంది.
2: ఆయన ఐ మీన్ పెవిలియన్ గ్రౌండ్ అని ఖమ్మం లో ఉంటది, మన ఖమ్మం శ్రోతలు ఎవరన్నా కనెక్ట్ అయితే నా లైఫ్ అంతా అక్కడే జరిగింది అనమాట. నా లిటరలీ నా సెకండ్ లైఫ్ ఇల్లు కాకుండా.
3: ఓకే.
2: సో అది డిమోలిష్ అయినప్పుడు నాకున్న ఫీలింగ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది.
3: అండ్ ఇన్ఫాక్ట్ నేను మనకు రీల్ చూసానండి, మనం చిన్నప్పుడు ఏవైతే చాలా ప్రేమగా కొన్ని ప్లేసెస్ లో స్పెండ్ చేసేవాళ్ళం కదా, అవన్నీ మెల్లగా రెండిట్ ప్లేస్ అయిపోయాయి. మనం గమనిస్తే మనం మన మన క్రికెట్ గ్రౌండ్ నిజంగానే ఇప్పుడు వెళ్ళి ప్లే చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. సో అలా మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నాయి అనగానే అవును కదా అని అనిపించింది. అది విషయం. యా,
2: ఇందాక మేడ్ ఇన్ ఆంధ్ర పాట ప్లే చేశారు కదా, అట్లే ఉంటాం మనం కదా.
3: ఎగ్జాక్ట్.
2: అందులో లిరిక్ మీరు చూడండి, చెదిరినా జుట్టే కొంత,
3: నలిగిన క్రాఫ్ కొంత,
2: అది అట్లే ఉంటాం. బండి కూడా స్టార్ట్ చేయడం అట్లే ఉంటది మంది.
3: అది అసలు ఈరోజు మీ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ గిరి గారు. నిన్న నిన్న దెబ్బ కొంచెం జాగ్రత్త అని చెప్పారు, తగిలింది.
2: ఓకే. ఐ మీన్ నిన్న మోటివేషన్ నిన్న ఇచ్చేసా. అది మన యూ షుడ్ నాట్ టేక్ టూ మచ్ ఇన్ టు ద హార్ట్. దట్ ఈస్ ద గేమ్ రైట్? ఓన్లీ వన్ టీమ్ కెన్ విన్.
3: Yes.
2: Only one team can win and the better team won yesterday, honestly speaking.
3: In a way. But yeah, we had nantalani ingi maatladukunte chala gutthostha naaku
2: odaledu. So oka paata play chestha, idi paata play cheddama prelude play cheddama?
3: Prelude play cheddam.
2: Prelude cheddam. Adi ye paata telisthe studio call cheyandi 972-636-1966.
3: Yes.

0: ఆల్ రైట్. సో పాట గెస్ చేసే లోపు ఒక ప్రశ్న కూడా అడుగుదాం, ఉప ప్రశ్న.
1: ఓకే,
0: ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ గారికి ఎవరు వాయిస్ ఓవర్ అందించారు మీకు తెలుసా? మీరు ఆలోచించలేపే నాకు తెలుసులేండి ఆలోచన. ఆల్ రైట్. సో ఇంకొక చిన్న సెకండ్ సమయం ఇద్దాము, లేకుంటే ఈ పాట ప్లే చేసేసి మనం ఆన్సర్ చెప్పిద్దాం.
1: నాకు ఆన్సర్ వద్దు, క్లూ కరెక్ట్ కదా చెప్పండి. ఆవిడ సింగరా?
0: చెప్పండి. సింగర్ కాదు.
1: ఓకే, అయితే వెయిట్ చేయాలండి.
0: ఆవిడ మరెవరో కాదు, మన సీఈఓ.
1: ఓ
0: ఆర్డర్ చేస్తుంది.

0: ఆల్ రైట్ అవినాష్ గారు, కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాం.
1: మీరు దీని వెనక బ్యాక్ స్టోరీ చెప్పండి ప్లీజ్, నేను చాలా క్యూరియస్ గా ఆగిపోయాను అక్కడే.
0: ఈ సినిమాకే కాదు, దీని తర్వాత రక్షిత గారికి అందించిన అన్ని సినిమాలలో కూడా రాజేశ్వరి గారు వాయిస్ ఓవర్ అందించారు.
1: ఓ, రాజేశ్వరి గారు డబ్బింగ్ చేసేవారు అప్పట్లో
0: 100%.
1: ఓ, వాట్ ఎ షాక్ అండి, నాకు ఇది 4 ఇయర్స్ గా చేస్తారు, ఇప్పటికీ నాకు తెలీదు.
0: మళ్ళీ ఉన్నారు, అది దిస్ ఇస్ సర్ప్రైజ్ టు యూ, టు మీ యాక్చువల్లీ. చాలా సార్లు మనం మెన్షన్ చేసాము, బట్ యా, రక్షిత గారికి అందించిన అన్ని సినిమాలలో మన రాజేశ్వరి గారు వాయిస్ ఓవర్ అందించారు అన్నమాట.
1: ఇప్పుడు అర్జెంట్ గా రక్షిత గారి చేత కంబ్యాక్ ఇప్పించాలి, సో రాజేశ్వరి గారు డబ్బింగ్ ఇస్తారండి.
0: 200% వారు ఎక్కడున్నా మీరు పిలిపియండి, మీకు TFI లో లేకుంటే KFI లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక ఇంటర్వ్యూ ఇప్పిద్దాం. ప్రస్తుతాన్ని మాత్రం మనం బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా సాంగ్స్ అండ్ విశేషాలు మాట్లాడుకుంటూ, మరి క్రికెట్ లీగ్ లో ఏం నడుస్తుంది కూడా మాట్లాడుకోవాలి కదా.
1: ఓకే, టైం ఇచ్చి మాట్లాడుకుందాం.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర, అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. So, see you all at Radio Surabhi Jatra on June 7th. Radio Surabhi Revisit.
3: Palli Chubbu Mantuna.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadvanni ga plan chesarandi ivanni.
2: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Teen Mar Indian Cafe. Thank you for being in our journey.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
0: Welcome back. Chepandi mee pandhalo.
1: Yes,
0: Vinesh garu unnara?
1: Unnanu, ikkade unnanu.
0: Koncham mee pandhalo chepandi. Welcome back mana shrotalandarki. Dheed dhanathanna.
1: దేవ్ తనాతన విలాస్ తో మాట్లాడుతున్నారు, DFW మార్నింగ్ వైబ్స్, అండ్ నాతో పాటు ఉన్నారు గిరి రామరాజు.
0: నా పేరు గిరి. అండ్ దెన్ మనకి నిన్న మ్యాచ్ జరిగింది, ఏంటి అసలు, ఏంది, వేర్ వెంట్ రాంగ్?
1: వేర్ వెంట్ రాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ లో వెంట్ బౌలింగ్ లో వెంట్ రాంగ్ అని చెప్పకూడదు. సమ్మన్ వెంట్ అంటే ఇంకా గాడ్ లెవెల్ బ్యాటింగ్ అయితే ఇంకేం చేయగలమని చెప్పండి. మ్యాచ్ 1 సెట్ చేస్తాడు ఆయన, 30 బాల్ ఆడి.
0: యా, దట్స్ ఓకే, బట్ 240+ చేసింగ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఇవాళ ఉన్న క్రికెట్ T20 లో.
1: నాకైతే ఫస్ట్ అభిషేక్ శర్మ షాట్ చాలా వెరీ బ్యాడ్ అనిపించింది, చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇషన్ కిషన్ వెన్ హీ పిక్డ్ అప్ ద మొమెంటమ్, ఐ థాట్ హీ విల్ రీలీడ్, బట్ ఆ టైం ఇంకో చెత్త షాట్ కొట్టి మనో డౌట్ అయిపోయాడు. తర్వాత అసలు విత్ ఇన్ నో టైమ్ మిగతా 1-1 బ్యాట్స్మెన్ అందరూ పడిపోతుంటే అసలు సర్లే ఓకే నితీష్ కుమార్ శైల శని నిలబడతారు అనుకున్నాం, బట్ ఇట్ వాస్ టూ లేట్ అట్ దట్ పాయింట్ ఆఫ్
0: ఎగ్జాక్ట్లీ.
1: ఎవ్రీబడి హూ టోర్నమెంట్ అంతా ఎవరైతే నిలబడతారు అనుకున్నామో, మనకు ఒక రోజు వస్తుంది కదా, టిపికల్ ఇండియన్ క్రికెట్ ఆడియన్స్ కి ఏదైతే జరుగుతుందో అదే జరిగింది హైదరాబాద్ ఆడియన్స్ కూడా.
0: రైట్, సో హైదరాబాద్ ఎలిమినేటెడ్ విల్ వీ షుడ్ మూవ్ ఆన్ అండ్ గుజరాత్ అండ్ ఇంకెవరు రాజస్థాన్ ఆడుతుండ్రా అది నెక్స్ట్ క్వాలిఫైర్ ఆర్సీబీ ఆబ్వియస్లీ ఫైనల్ లోకి వెళ్ళిపోయింది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టేశా అది వేరే విషయం మా వైఫ్ నాకే డెడికేట్ చేసిందండి ఆ వీడియో
1: నేను నేను నిన్న వాట్సాప్ గ్రూప్ లో డిస్కషన్ అవుతుంది అనమాట అరే ఈసారి ఎలాగైనా బెంగళూరు కొట్టాలరా అని అంటే నేను అన్నా అనమాట అరే మేము కొట్టి 10 ఇయర్స్ అవుతుందిరా మళ్ళీ మళ్ళీ కొట్టాలి మేము అని చెప్పేసి అంటున్నాను అనమాట నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ ఏంటంటే సర్లేరా నేను 2 సార్లు ఎలాగో కొట్టాను కదా ఈసారి బెంగళూరుకి ఇవ్వండి ఇంకో 2 సార్లు రానివ్వండి 18 ఇయర్స్ పట్టింది ఫస్ట్ కప్ రావడానికి అని
0: ఏదో సాంగ్ ఉంది ఒక ఒక పాట ఏదో ఉంది ఐపీఎల్ ఆర్సీబీ నెగ్గున ఒకసారి కాదు విమెన్ ఐపీఎల్ కూడా నెగ్గారు వాళ్ళు విమెన్ ఐపీఎల్ నెగ్గారు మెన్ ఐపీఎల్ నెగ్గారు ఇప్పుడు కూడా మళ్ళీ ఫైనల్ లోకి వెళ్ళిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ లిరిసిస్ట్ ఎవరైనా ఉండో నా దగ్గర పంపించండి ఐపీఎల్ ఆర్సీబీ నెగ్గున అని
1: యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేశారండి కిట్టు చెప్పరు కూడా
0: ఓకే ఎనీవే సో నెక్స్ట్ ఇప్పుడు మరి దమ్ ఎవరు చూపిస్తారు చెప్పండి గుజరాతా లేకుంటే రాజస్థానా
1: నాకు ఎందుకో అహ్మదాబాద్ ఫైనల్ అంటారంటే గుజరాత్ నే పంపిస్తారని చెప్పి చిన్న ఫీలింగ్ కొరచ ఫీలింగ్ నాను
0: ఓకే చూద్దాం మరి దమ్ ఎవరు చూపిస్తారో మన మెగాస్టార్ చిరంజీవి గారు అడుగుతున్నారు ఈ పాట మనం ప్లే చేద్దాం
1: ఓకే
0: ఈ పాట పాడింది ఎవరు మీకు తెలుసా
1: ప్రీల్యూడ్ ప్లే చేయాలి మీరు
0: ఓకే లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్ ఎవరు ఈ పాట పాడారు కాల్ చేయండి 9726361966 ఇదే థీమ్ లో మన అను గారు 2 వీక్స్ బ్యాక్ ఒక షో చేశారనమాట అయితే ఈ సింగర్ కి సంబంధించినంత వరకు సమాధానం రాలేదు ఈ సింగర్ ఎవరు లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్

0: అది.
1: సో అది ప్రీలుడ్ అన్నారు, ఆల్మోస్ట్ పాట చేస్తారేమో అనిపించింది నాకు. నేను గెస్ట్ చేయలేకపోయాను.
0: మీరు కాదు, మన శ్రోతలు గెస్ట్ చేస్తారో మరొకసారి ప్లే చేద్దాం.
1: ఓకే.

0: సో ఇక్కడికి ప్రీల్యూడ్ ఆపేద్దాం.
1: ఎస్, ఆపేసి పాట ప్లే చేసేయండి.
0: Let's see if anybody can guess. Otherwise, we will take the calls off air. Let's play this song.

0: ఆల్ రైట్, అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, వీఆర్ బ్యాక్ ఆన్ రేడియో సర్వే 107.9.
0: ఆల్ రైట్. సో విజయ్ గారు కాల్ చేసి మనకి సరైన సమాధానం ఇచ్చేశారు. ఆ పాట పాడింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు?
1: ఉషిత్నారాయణ గారా?
0: కాదు, సుఖ్వీందర్ సింగ్.
1: నాకు ఎప్పుడు ఈ రెండు పేర్ల మధ్య చాలా కన్ఫ్యూజన్ అండి.
0: యా, సో అంటే వాయిస్ కొంచెం టింజ్ కనిపిస్తుంది, డిఫరెన్స్ అనిపిస్తుంది. నాకైతే క్లియర్ గానే ఉంటది.
1: ఓకే, అంటే నేను ఎందుకో మరి లాస్ట్ కూడా మీరు ఇట్లాగే సుఖ్వీందర్ సింగ్ ఎదుగుతున్నారని చెప్పాను నేను.
0: అయితే విజయ్ గారు కాల్ చేసి మన స్లమ్ డాగ్ మిలియనీర్ పాట ఉంది కదా,
1: జైహో,
0: దానికి సంబంధించినంత వరకు సమాచారం అందించారు. వారు అందించిన సమాచారం ప్రకారం ఈ పాట లిరిక్ కూడా రాసింది సుఖ్వీందర్ సింగ్ అంట.
1: ఓ, ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్.
0: రైట్, సో ఆ పాట ఇప్పుడు వినేద్దాం. దానికి తర్వాత ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి, గ్రామీ అదంతా తర్వాత ఆ డైనమిక్స్ లో నేను వెళ్ళట్లేదు, కానీ విజయ్ గారు అందించారంటే మాత్రం దాంట్లో రిలెవెన్సీ ఉంటుంది. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.
1: Yes.

0: పాట పాడాలంటే దమ్ ఉండాలి, ఏమంటారు?
1: అంతే, ఒకటి కాదు రెండు ఆస్కార్.
0: కాదు, దమ్ అంటే ఆ దమ్ము కాదు, లోపల లంగ్స్ నుంచి వచ్చే దమ్ము ఉండాలి. దమ్ బిర్యానీలో దమ్ము కాదు. ఆ దమ్ము ఎవడేం చేస్తాడు, నేను కూడా చేస్తా. అంటే లంగ్స్ నుంచి వచ్చే దమ్ ఉండాలన్నమాట పాట పాడాలంటే. అది విజయ్ ప్రకాష్ అండ్ మిగతా మన సుఖేందర్ సింగ్, ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరి దమ్ము చూపించిన పాట జయహో సాంగ్. అందుగురించే మనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. దాని తర్వాత దమ్మున్న సాంగ్ నాటు నాటు పాట, దాంట్లో కూడా దమ్ము ఉంటుంది. ఏమంటారు,
1: మామూలు దమ్ము కాదు, ఇద్దరు దమ్ము కలిసి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
0: అది మనోడు దమ్ము సినిమాలో కూడా నటించింది, అది వేరే విషయం. వేద్దాం కొద్దిసేపటి తర్వాత, ఎందుకంటే అది ఆయన మొత్తం తూర్పు దక్షిణం అని చూపిస్తారు. సో అలాంటి దక్షిణాలు తూర్పులు చూపిస్తున్నప్పుడు మనం కొంచెం బ్రేక్ తీసుకుని పాట వేయాలి. కొద్దిసేపటి తర్వాత వేద్దాం, గానీ ప్రస్తుతానికి మాత్రం మనం శ్రోతలతో ఇంటరాక్ట్ అవుతున్నాం.
1: ఎస్, కాలర్ కాలర్ ఎవరు వచ్చారా?
0: ప్రీల్యూడ్ ప్లే చేయాలి కదా రావాలంటే.
1: అయ్యా, నేను ఇందాక లైన్ లో ఒకళ్ళు జాయిన్ అయ్యారేమో అనుకుంటే, ఎందుకు మాట్లాడుతుంటే పక్కన మన వానే ఆన్ ఉంటే.
0: అలా కాదు, ఇప్పుడు ఒక ప్రీల్యూడ్ ప్లే చేద్దాం. ఇది కూడా ఏఆర్ రెహమాన్ కంపోజిషన్. లెట్స్ సీ హూ విల్ గెస్ దిస్ సాంగ్.

0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు కార్తిక్.
0: సాత్విక్ గారు ఎలా ఉన్నారండి?
1: గుడ్ యాజ్ ఆల్వేస్.
0: చెప్పండి సార్.
1: ఇది జెంటిల్మెన్ మూవీ, ముదినేపల్లి.
0: సూపర్. ఇంకో కాలర్ వస్తున్నారు, వారిని కూడా ఆన్ఎయిర్ తీసుకుంటాను.
1: యా షూర్, థ్యాంక్స్.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
2: హలో అండి, నా పేరు ప్రశాంతి.
0: ప్రశాంతి గారు, గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు?
2: గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా.
0: థ్యాంక్ యూ అండి.
2: బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ డూయింగ్ ఎక్సలెంట్ అండి. మై సెల్ఫ్ అండ్ అవినాష్ ఇస్ ఆల్సో దేర్ విత్ మీ. వార్తో కూడా
2: మాట్లాడారు. గుడ్ మార్నింగ్.
0: చెప్పండి మ్యామ్.
2: సాంగ్ ప్లే చేశారు, అది ముదినేపల్లి మడిచేలో.
0: సూపర్. చూసారా జెంటిల్మెన్?
2: జెంటిల్మెన్
0: ఎన్నిసార్లు చూసారు, ఎప్పుడు చూసారు?
2: చాలా చాలా సార్లు చూసాను. బాగుంటుంది మూవీ.
0: ట్రైన్ సాంగ్ బాగుంటుంది, దాంట్లో గౌతమి గారు ఉంటారు ట్రైన్ సాంగ్ లో.
2: అవునండి.
0: యా, సో అది. అండ్ దెన్ ఈ సాంగ్ కి సంబంధించినంత వరకు మీకేమన్నా మెమరీస్ ఉన్నాయా?
2: మెమరీస్ అంటే
0: మెమరీస్ మెమరీస్ అనుకుందాం.
2: అంటే మా చిన్నప్పుడు, అంటే మేమందరం ఒక జాయింట్ ఫ్యామిలీ. ఎట్లా ఉంటుంది అంటే, మాది విజయవాడ. సో ఎట్లా థియేటర్స్ ఎట్లా చూస్ చేసుకుంటామంటే, 2-2 మూవీస్ థియేటర్స్ చూస్ చేసుకుని, కొంతమంది ఈ మూవీకి, కొంతమంది ఆ మూవీకి, అట్లా సెపరేట్ చేసుకుని మేము ఈ మూవీకి వెళ్ళాము చిన్నప్పుడల్లా. అట్లా బాగుతూ.
0: సూపర్. మన అవినాష్ కూడా దరిదాపుగా విజయవాడ దరిదాపులలో ఉంటాడు. అవినాష్ గారు చెప్పండి.
3: మరి అంత దరిదాపులు కాదండి ఇప్పుడు. అంటే ఓకే, హైదరాబాద్ కాబట్టి విజయవాడ నుంచి 4 గంటలు అని చెప్పచ్చు, ఏమో 5 గంటలు అని చెప్పచ్చు.
0: అలా అని కాదు, జనరల్
2: అంటే
0: ఇప్పుడు హైవే వేసిన తర్వాత వైజాగ్ నుంచి విజయవాడ 3 గంటలే. సో అతి
2: విజయవాడ పనులు తిన్నారా? ఫేమస్ విజయవాడ పనులు, మిర్చి చాట.
3: అసలు పివిపి థియేటర్ దగ్గర పక్క సందులో ఉంటాయండి పనుగులు.
2: మీరు ఈసారి వెళ్ళినప్పుడు మన కనకదుర్గమ్మ గుడి దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటాయి అక్కడ.
0: నాకు బెంజ్ సర్కిల్ శివ పుల్కా అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, బెంజ్ సర్కిల్ శివ.
3: ఆయన
0: నాకు అబ్సల్యూట్లీ 100%.
3: శివపుల్కా వజార్ అడ్డా ఒక 1 ఇయర్ దాకా ప్రతిరోజు ఆఫీస్ అవ్వని అప్పటి నుంచి రేడియోలో చేసేవాడు విజయవాడలో. అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి తినేసి వెళ్ళేవాడు ప్రతిరోజు.
0: సో ఇవి
2: అంటే మాకు ఎట్లా అంటే, మాకు చైల్డ్హుడ్ మెమరీస్ వన్ టౌన్ బాగా.
3: సూపర్.
2: అక్కడ పునుగులు మన మిక్స్ చాలా ఫేమస్, ఎప్పుడైనా ఉంటామేమో.
0: హైదరాబాద్ తర్వాత సిటీ బస్ ఇంప్లిమెంట్ చేసిన ఒకే ఒక్క సిటీ విజయవాడ, ఏమంటారండి? ఒక 2 బస్సులు ఉండే బెన్ సర్కిల్ నుంచి ఇంకా వేరే ప్లేస్ కి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. హైదరాబాద్ లో మాత్రం అసలు తిరుగుతూనే ఉండదు ఆ మూల నుంచి ఈ మూల వరకు. దాని తర్వాత నెక్స్ట్ మెమరీస్ అండి అవన్నీ చిన్నప్పుడు. హైదరాబాద్
2: అంతా చేంజ్ అయిపోయింది కదండి
0: ఇప్పుడు, ఆబ్వియస్లీ అయి ఉంటది.
2: చాలా చేంజెస్ వచ్చేసాయి అసలు.
0: కరెక్ట్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ
2: అండి.
0: థ్యాంక్ యూ అండి. ఆ పాటింగ్ వినేద్దాం. ఏదైనా స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ ఉందా? అది కాకుండా ఆ పాట కాకుండా
2: స్పెషల్ సాంగ్. ప్లే చేసే సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయండి అసలు. రీసెంట్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్ని వేస్తారు.
0: థ్యాంక్ యూ.
2: సో అది చాలా వింటూ ఎంజాయ్ చేస్తాను నేను.
0: Thank you, Andy. Thank you so much. Let's listen to this song from the movie Gentleman.
2: Thank you. Thank you.
0: All right, Avinash, I want to tell you about Shiva Pulka. What are you talking about?
3: Shiva Pulka is a big deal, literally. It means that in affordable budget, we have all the varieties. We have paneer, paneer, chicken. Chicken is there. That is there.
0: Right. Full ఫుల్కా తోటి చికెన్ తింటుంటే మజానే వేరుంటది అబ్బా. అసలు ఫుల్కా వేరు, చపాతి వేరు. ఎవరికైనా డిఫరెన్స్ తెలుసా ఫుడ్ లో? అసలు నిజంగా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు అయితే మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందే. ఫుల్కాకి చపాతీకి డిఫరెన్స్ ఏంటి? ఈ పాట విన్న తర్వాత వింటూ కూడా కాల్స్ తీసుకుందాం. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.
3: Yes.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ .com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: ఆల్ రైట్, శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. టాప్ ఆఫ్ ది అవర్ 8:03:18 ఉన్నాం. అవినాష్ ఏమంటారు?
6: ఎస్, అసలు పొద్దు పొద్దునే అండ్ ఆల్మోస్ట్ వీకెండ్ పక్కన ఉంటే ఆ మజా వేరే అండి.
5: అది క్రికెట్ రివ్యూ అడుగుదాం.
6: ఓకే, సో ఈ రోజు మీ హౌస్ అండ్ ట్రైన్ బోర్డ్ లాస్ట్ డేనా, ఇంకొక రోజు మాకేమైనా ఛాన్స్ ఉందా?
5: ఈ రోజు లాస్ట్ డే, ఇంకా దీని తర్వాత మనకి అవకాశం ఉండదు. రేపు ఒక రోజు మనం షో చేసే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళ ఫ్రైడే రోజు ఆప్షన్స్ ఇస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. థర్స్డే దానికి కొద్దిగా కాంప్లికేషన్ యాడ్ చేద్దామని. మీరు చెప్పండి ఏమంటారు, మీరు రేపటి వరకు ఎక్స్టెండ్ చేద్దామా? ఇట్స్ అవర్ కాల్.
6: ఎలాగో మంత్ దగ్గరలో ఉంది కదా, ఫ్రైడే కూడా ఛాన్స్ ఇద్దాం.
5: ఆల్ రైట్, సో ఇవాళ రేపటి వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు క్వశ్చన్, రేపటికి కూడా మనకి సమాధానాలు రేపటి తర్వాత ఇంకా ఛాన్స్ లేదు
6: అంతే.
5: సో ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 299 దగ్గర ఆగిపోయిన ఇద్దరు న్యూజిలాండ్ క్రికెటర్స్ ఎవరు? టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 299 దగ్గర ఆగిపోయిన ఇద్దరు న్యూజిలాండ్ క్రికెటర్స్ ఎవరు? కాల్ చేయండి 972-636-1966. 299, ఒకరు అవుట్ అయ్యారు, ఒకరు నాట్ అవుట్ అయ్యారు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇద్దరు న్యూజిలాండ్ క్రికెటర్స్ ఉన్నారు 299. అయితే ఉప ప్రశ్న కూడా ఉంది, తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయిన క్రికెటర్ ఎవరు, 199 దగ్గర ఆగిపోయిన క్రికెటర్ ఎవరు? వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పేసేయండి. అందుగురించే వాళ్ళు నేను ఆపేద్దామని అనుకున్నా ఈ క్వశ్చన్స్, బట్ రేపటికి ఎక్స్టెండ్ అయినాయి అవినాష్ కోరిక మేరకు. సో యా, టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 99 గాని, 199 ఆర్ 299, 399 లేదు, 400 దాటిపోయింది, అది వేరే విషయం. బ్రియాన్ లారా. సో 199 ఆర్ 99, 199, 299, ఈ స్కోర్ చేసి ఆగిపోయిన క్రికెటర్స్ పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. ఇందాక మన 99, 199, 299, ఈ స్కోర్ చేసి ఆగిపోయిన క్రికెటర్స్ పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. ఇందాక మన 299, ఈ స్కోర్ చేసి ఆగిపోయిన క్రికెటర్స్ పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. ఇందాక మన కాలర్ అడిగిన ఈ పాట ఇప్పుడు మనందరి కోసం, ఫుల్ అండ్ సాంగ్, హియర్ ఇట్ ఇస్.

అవినాష్ ఉన్నారా? లుక్స్ లైక్ అవినాష్ ఇస్ ఆన్ ఎ బ్రేక్, బట్ నాకు సరైన సమాధానం వచ్చేసింది. నేను అడిగిన ప్రశ్నకి టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 299 or 199 or 99 దగ్గర ఆగిపోయిన క్రికెటర్స్ ఎవరు అని అంటే, హర్ష గారు ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారు. ఇట్ ఈస్ మార్టిన్ క్రో ఆన్ 299. బ్యూటిఫుల్ ఆన్సర్ అండి. మార్టిన్ క్రో వన్ ఆఫ్ ద వండర్ఫుల్

కాసి కొయ్యంగానే కొడుకు తమనేసి కలసము నేను పోయినానంటదే అమటలంటదే అలైలు పడదే కొడుకు.

0: ఆల్ రైట్. సో హర్ష గారి కోరిక మేరకి మనం వినిపించిన ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఏఆర్ రెహమాన్ గారి డ్రైవ్ లో అలా అలా పాటలు రిక్వెస్ట్ వస్తున్నాయి. మనం నెక్స్ట్ సాంగ్ ప్లే చేద్దాం. ప్రేమ దేశం సినిమా నుంచి ఈ పాట విందాము. ఇది మంచి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, డాలస్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో మనకే తెలియదు, ఆ డాక్టర్స్ అందరి కోసం డెడికేట్ చేస్తూ ఈ పాట. హియర్ ఇట్ ఇస్. అవినాష్ మీరున్నారా?
1: ఎస్, ఉన్నానండి. డాక్టర్ అనగానే నేను ఒక్కసారిగా ఏమైంది అని చెప్పి వచ్చాను.
0: హార్ట్ అలా బీట్ అయిపోయిందా?
1: అంటే ఇప్పుడు నేను ఈ మధ్యన ఒకటి మాత్రం చాలా చాలా ఆఫ్ లేట్ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, 90s లో ఉన్న హీరోయిన్స్ ఎస్పెషల్లీ పాత సినిమాలు రీవిజిట్ చేస్తుంటే ఒక్కొక్కరు ఎంత నిజంగా అప్తరసులు ఉన్న వర్డ్ చాలా తక్కువేమో అనిపిస్తుంటది అనమాట. టబు గారిని చూసినప్పుడు, నగ్మా గారిని చూసినప్పుడు, రమ్యకృష్ణ గారిని చూసినప్పుడు, అసలు
0: సౌందర్య గారు
1: వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీస్ దీస్ ఉమెన్ ఆర్ అని అనిపించింది నాకనమాట. సో
0: అంటే వారి వారి బ్యూటీ వేరు, బట్ వారిని చిత్రీకరించడంలో కూడా సినిమా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఉంటుంది కదా.
1: ఎస్,
0: సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళంతా యూనో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 24 crafts.
1: నాకైతే నేను చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య నగ్మా గారి పాత సినిమాలు చూస్తుంటే, ఇప్పుడు చిరంజీవి గారితో ఉన్న సినిమాలు కానీ, మరి ఈవిడ నిజంగానే అంత టైమ్లెస్ బ్యూటీ కాబట్టి అప్పట్లో అది సినిమాలు చేశారని అనిపించింది నాకైతే.
0: కిల్లర్ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఓ రబ్బి ఏం దెబ్బో అనే పాట. నాగార్జున గారిని షేక్ ఆడిస్తుంది అమ్మాయి ఆ పాటలో. షేక్ లిటరల్లీ షేక్ ఆడిస్తుంది ఆ పాట. వినిపిద్దాం మన శ్రోతలకు గానీ, ప్రస్తుతానికి మాత్రం మనం హలో డాక్టర్ పాట వినిపిద్దాం. ఓకేనా?
1: ఎస్.
0: Let's listen to the song from the movie ప్రేమ దేశం.
1: టబు గారి ఫ్యాన్స్ అందరూ ఈ పాట మీకోసం
0: ఓ వేసుకోండి. మా ఇద్దరు వేసుకుందాం. నేను టబు ఫ్యాన్ నే. ఐ యామ్ టబు యాక్చువల్లీ. Let's do this and let's take a oi for this song to టబు గారు.

0: ఆయన మాత్రం నల్ల కణితాలు పెట్టుకుని కాలేజ్ ప్రేమ పిచ్చి గురించి మాట్లాడుతున్నాడు వినాశ్, ఏమంటారు?
1: అది ప్రేమ్ దశ వన్ ఆఫ్ ఐకానిక్ ఫిలిమ్స్ అండి. లిటరలీ బుక్ లో రాసి లవ్ లెటర్ దాచిపెట్టి ఆ అమ్మాయి చూస్తుందేమో చిన్న ఆశ. బ్యూటిఫుల్ ఫిలిం అసలు.

0: ఆ తర్వాత పాట మీ అందరికి తెలిసిందే.
1: అలా పాట స్టార్ట్ అయింది అనమాట.
0: అది అలా పూలు అలా పడతా ఉంటాయి అనమాట ఆ పాటలో. బ్యూటిఫుల్ మూవీ ప్రేమదేశం. దాంట్లో ఫ్రెండ్షిప్ సాంగ్ ఇక అసలు ఇక నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్. మా అందరికి తెలిసిన పాట.
1: ఇంకా ఇంకా ఓ ప్రేమ ఇంకా సాడ్నెస్ కి ఇంకా పీక్ అనమాట.
0: కరెక్ట్. అసలు ఆల్బమ్ ఏం హిట్ అయింది కదా అసలు. తబు అండ్ యూనో అబ్బాస్ వినీత్, ఓ మై గాడ్, రియల్ నాస్టాల్జియా ప్రేమదేశం సినిమా. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. DFW మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము. నాతో పాటు అవినాష్ గారు కూడా ఉన్నారు. అండ్ మేమిద్దరం పిచ్చ పిచ్చ రచ్చ చేసేస్తున్నాం అబ్బా. మా ఇద్దరం కాంబినేషన్ లో కలిసినప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ. సో నాకు కూడా TFI అంటే చాలా, అసలు TFI కాదు ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా. నేను చూడని సినిమా లేదు 2017 తర్వాత చూడట్లేదు. ఇక దాని రీజన్స్ ఏంటి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి బ్రేక్ లోకి వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరింత సమాచారం. స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డే, ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ or visit mypursue.com or write to support@mypursue.com.

0: ఆల్ రైట్. సో బ్రేక్ తర్వాత మనం వచ్చేసాం. అవినాష్ గారు ఉన్నారా? విజయ్ గారు ఉన్నారా? ఎస్ సార్, చెప్పండి సార్. ఇందాక ప్రేమదేశం సినిమా గురించి మనం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. లయలా కాలేజ్ అండ్ ఇంకా నెక్స్ట్ అదర్ కాలేజ్ ఏంటి అసలు దాని సంగతి ఏంటి?
1: రైట్. సో ఈ రెండు కాలేజీలు యాక్చువల్ కాలేజెస్, సినిమాలో చూపించిన కాలేజెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాలేజెస్ చాలా ఓల్డెస్ట్ కాలేజ్, మోర్ దాన్ 100 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే లయలా కాలేజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పెద్ద పెద్ద హీరోస్ లైక్
0: రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించండి, ఎక్కువ వస్తుంది.
1: నేను రేడియోలో లీన్ అండి.
0: ఓకే, దట్స్ ఓకే, చెప్పండి.
1: అది లయలా కాలేజ్ మహేష్ బాబు అండ్ సూర్య వీళ్ళందరూ చదివిన కాలేజ్ అది.
0: మహేష్ బాబు గారు, సూర్య గారు, ఇంకెవరు?
1: వీళ్ళైతే ఫేమస్ కాదు, గుర్తుంది. మిగతా వాళ్ళంత ఐడియా లేదండి.
0: నో ప్రాబ్లం, దోస్ ఆర్ గ్రేట్ మెమరీస్ అండి.
1: అండ్ సినిమాలో చూపిస్తే అంత గొడవలు ఏం జరిగేవి కదా అంటే కాలేజ్ సినిమాలో కొంచెం చూపిస్తారు కానీ
0: మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సినిమాలలో చూపించినంత బయట మనకు అట్లా
1: ఏంటండి. సినిమా కోసం బాంబేని తీసుకొచ్చారు. బానే ఉంటారండి, బానే ఉంటారు. ఇప్పుడు ఆ టాపిక్ అంత లేదు కాబట్టి, అంత ఇంట్రెస్టింగ్ కాదు నాకు ఇక్కడ బయట కాబట్టి, అంత ఆ ఏజ్ లేదు.
2: అర్థమండి, మీరు కార్లో ఎవరితో పాటు
1: ఎవరికి అలర్ట్ లేదు వింటారా అని భయం.
2: ఆ మాత్రం భయం ఉండాలి, ఎందుకంటే ఆయన మగవు గురించి బయటకి చెప్పారు గిరిగారు.
1: ఒకటేంటంటే మా వైఫ్ తమిళ రాదు, నేను తెలుగులో మాట్లాడతాను, సరే తమిళ్లో మాట్లాడతాను మామూలుగా మా ఫ్రెండ్స్ తో, నేను ఫ్రమ్ చెన్నై. సో తనకి ఏం అర్థం కాదు, కొన్ని కొన్ని విషయాలు లద్దీగా
0: మాట్లాడుతున్నాను. అవినాష్ గారు,
2: అసలు చెన్నైలో ఒక ఒక మంచి స్ట్రీట్ స్ట్రీట్ డిష్ ఒకటి ఉంటుందండి, అది ఎగ్తో చేస్తారు. దాని పేరు గుర్తురట్ల కట్ట కరెక్ట్ అంటారో కిరికి అంటారు ఏదో గుర్తులేదు కానీ
0: సంథింగ్ లైక్
2: సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇట్ ఈస్ ఇట్స్ లైక్ కొంచెం మసాలా వేస్తారు, కొంచెం ఎగ్ హాఫ్ బాయిల్ చేసి, అసలు దాని టేస్ట్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్ అంతే.
0: నిన్ననే టేస్ట్ చేశాను, నిన్ననే. మదురై రెస్టారెంట్ పేరు నేను చెప్పొద్దు కానీ అసలు ప్లేన్లలో ఉంటది. ఓ మై గాడ్, ఏం లేదు, జస్ట్ అట్లా చిలకరిస్తాడు అనమాట, ఉప్పు కారం అంతే.
2: నేను చెప్పడం కూడా మా ఫ్రెండ్ చెప్పాడు, అది అన్న ఒక కెరికియా కెరికియా ఏదో కుదరట్లు కానీ పేరు. ఇంకేసి ఎవరు వింటున్న
0: కాల్ బ్యూటిఫుల్ టేస్ట్ ఉంటుంది. అది కూడా మీరు రాత్రి 8:30 చీకటి అయిన తర్వాత తినండి అసలు.
2: ఎగ్జాక్ట్లీ, అలా నోట్లలో పెట్టగానే అలా
0: కరిగిపోద్ది అనమాట బేసిక్ గా. కిల్లర్ సినిమా నుంచి ఈ పాట విందాం మనందరి శ్రోతలందరి కోసం. మన ఇందాక మీరు అన్న నగ్మా గారు నాగార్జున గారిని షేక్ చేశారు ఈ పాటలో. లెట్స్ లిజన్ టు దిస్.
2: Yes.

0: కిల్లర్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్ గారు ఉన్నారా? కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేయండి.
1: చెక్ చెక్.
0: Yes, now it's good.
1: ఎస్. సో చిన్నప్పుడు ఇంకొక సాంగ్ ఉంటుంది కదా, అది నేను ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదని ఆగుతున్నాను అనమాట. దానికన్నా ప్రీలోడ్ ప్లే చేసి ఆడేద్దామా అనిపించింది ఒకసారి కదా.
0: ఏ పాట అది?
1: సో
0: ఓకే, మనం వినిపిద్దాము. అయితే మీ మీ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు మీతో మాట్లాడిన అంటున్నారు. ఎందుకు?
1: ఎందుకు? నేను హైదరాబాద్ ఓడిపోయినట్టు
0: అందుకు.
1: ఇదేదో ఇదేదో ఎలా ఉంది తెలుసా, మీరు మీ సపోర్ట్ చేయడం వల్ల ఓడిపోయింది అన్నట్టుంది. ఇది
0: మనకు కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
1: హోప్ఫుల్లీ శ్రీనివాస్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు?
2: హాయ్ అండి, గిరి గారు. నా పేరు హర్ష.
0: హర్ష గారు, హలో సార్.
1: హర్ష గారు మార్నింగ్ అండి.
2: హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అవినాష్ గారు.
1: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
2: మీరు ప్రేమ సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా?
1: అవునండి.
2: సో ప్రేమ సినిమా డైరెక్టర్ పేరు చాలా మంది తెలియదు.
1: ఓకే,
0: కేటీ కుంజుమోన్
2: కాదు, కతీరని కుంజుమోన్ ప్రొడ్యూసర్.
0: అరే యా, ఓ యా, కతీరన్.
2: ఆయన తీసింది 4 సినిమాలు అండి కతీర్. ఒక సినిమా నేను చూడలేదు కానీ మిగతా 3 ఇదయం తమిళ్ లో, తర్వాత ప్రేమికుల రోజు, ప్రేమ దేశం.
0: ఆ
2: 3 సినిమాలు బ్లాక్ బస్టర్.
0: ప్రేమికుల రోజు కతీర్. ఓకే,
1: సో ప్రేమికుల రోజుకి ప్రేమ దేశం కి కొంచెం దగ్గర దగ్గర ఈయన తీసారంటే నమ్మేలానే ఉంటాయి. టేస్ట్ బాగుంటుందో, టేస్ట్ ఒకేలా ఉంటుంది.
2: అంటే తమిళ్లో ఇదయం అనే మూవీ వచ్చింది, అది తమిళ్లో అది సూపర్, ఇప్పుడు కూడా అదొక క్లాసిక్. సో ఈ పాన్ ఇండియా అంటున్నా కదా, నేను 90s లో పాన్ ఇండియా రెహమాన్ గారి వల్ల ఈ 2 మూవీస్ పాన్ ఇండియానే అప్పుడు. ఈ ప్రేమ దేశం, ప్రేమికుల రోజు. దానికి ఇంకో విషయం ఉందండి, ఆయన రెహమాన్ గారు అప్పుడే బాలీవుడ్ లో పీక్స్ లో ఉన్నారు, రంగీలా. సో దానివల్ల ఈ సాంగ్స్ అన్ని కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యాయి.
1: నిజంగానే అండి, ఇప్పటికీ ఓ మరియా ఓ మరి బాలీవుడ్ సాంగ్ లానే ఉంటుంది.
2: సో నేను ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే, కదిరి గారు కొన్ని సినిమాలకి చాలా పేరు వస్తుంది కానీ దాంట్లో ఉన్న వాళ్ళు అందరికీ రాదండి, కొంతమందికి వస్తుంది. మాక్సిమం పేరు రెహమాన్ గారు తీసుకెళ్ళింది దానికి.
1: నాకు తెలిసి మీరంతా డైరెక్టర్ పేరు చెప్పాలని కుతూహలత పడ్డారంటే లిటరలీ మీరు నాలాకి ఎక్కడో ఈనాడు పేపర్లు ఇవన్నీ ప్రేమగా చదివే బ్యాచ్ అయి ఉంటారు. అవునా?
2: 100% నేను చదువుతానండి. కాకపోతే కదిరి ఫ్యాన్, సినిమా చూసినప్పుడు అసలు ఇంకొక లోకం అది, నేను చిన్న చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు, బట్ అప్పుడే నచ్చింది నాకు.
0: టబు వేసుకునే బ్లాక్ వైట్ అండ్ వైట్
1: జరుగుతుంది. ఇందాక మీరు మీరు మీరు చెప్పండి, టబు గారు ఆర్ నగ్మా గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్?
2: అయ్యేమోండి, నాకు అంతే తెలియదు వాళ్ళ ఇద్దరు గురించి. అది టబు గారు ఎక్కువ సినిమా అది చూసాను తర్వాత తర్వాత కూడా.
0: వితౌట్ ఎనీ డౌట్ టబు గారే ఫేవరెట్ నాకైతే మాత్రం.
2: ఐ గో విత్ టబు గారు అండి.
0: ఆ రోజుకి ఈ రోజుకి
1: టబు అని పేరు చెప్తే నగ్మ గారు ఫీల్ అవుతారు, అందుకే నేను చెప్పాను.
0: అట్లని కాదు, మీకు మీకు దోశ దింపేయాలా, ఆమె దింపిస్తలేండి. దోశ స్టెప్ వేసి మరీ దింపిస్తుంది, అట్లేం లేదు. ఆల్ రైట్, నైస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు అండ్ అవినాష్ గారు. మనకి శ్రీనివాస్ గారు ఈరోజు 28వ తారీఖు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి.
1: ఇన్ఫాక్ట్ మార్నింగ్ ద ట్రెడిషన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు విజిటింగ్ హిజ్ సమాధి, వీడియో కూడా చూసాను.
0: ప్రతి సంవత్సరం ఆయన వెళ్తారు అక్కడ, పూల పూల గుచ్చం అని లేదు కానీ ఒక పూలు అట్లా పెడతారు అనమాట ఆయన దగ్గర.
1: అక్కడే కూర్చొని హీ స్పెండ్ దట్ లోన్లీ టైమ్ ఫర్ అ వైల్. బట్ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇట్లా వీడియో చూసినప్పుడు అంటే మనకి కావాల్సిన క్లోజెస్ట్ పర్సన్ గురించి టైం స్పెండ్ చేయడానికి కూడా చుట్టూ అభిమానులు ఉండి ఆ మూమెంట్ ని కూడా కొంచెం అడాప్ట్ చేస్తారు అని అనిపిస్తుంటది. బట్ కాంటే పోయి
0: కాలర్ వస్తున్నారు, వారితోటి మాట్లాడదాం.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
3: హాయ్ అండి, నా పేరు మహేష్ అండి.
0: మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు?
3: యా గుడ్ అండి.
0: నాతో పాటు అవినాష్ గారు కూడా ఉన్నారు, చెప్పండి సార్.
1: మహేష్ గారు,
3: ప్రేమికుల రోజు ప్రేమ దేశం గురించి మాట్లాడుతున్నారు కదా, నేను కూడా కనెక్ట్ అయ్యా రెండు సినిమాలకి చిన్నప్పుడు.
0: గ్రేట్ గ్రేట్.
3: సో ఆ ప్రేమికుల రోజు ఆ స్టోరీ అట్లా ఫోటో పంపించడం అనేది చాలా వండర్ గా ఉండేది స్కూల్ టైమ్ లో.
1: మీరు ఇంటర్నెట్
3: ఆయన కొంచెం లేట్ గా తీసుంటే బాగా
0: గుండె అలా ఆగిపోద్ది అనమాట, ఒక సెకండ్ మళ్ళీ కొట్టుకుంటది ప్రేమ అనగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నాడో మోహన్ బాబుడు.
3: రెండు మూవీస్ స్కూల్
0: టైమ్స్ కాలేజ్ టైమ్స్ అలా పూలు మన నెత్తి మీద పడుతుంటే అమ్మాయిలు అలా నడుచుకుంటూ వెళ్తుంటే
3: అంత డీసెంట్ గా ఉంటారు. కాలేజ్కి వచ్చే అమ్మాయిలు అందరూ అంత డీసెంట్ గా ఉంటారేమో
0: అనుకున్నాం గానీ అలా జరగదు. బట్ రియల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్.
3: నిలబెట్టి ర్యాగింగ్ చేస్తే ఏంది తగు లాంటి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తే డాక్టర్లు రే ట్రారా అని చెప్పి ఆ టైంలో ఏదో అడిగేవాళ్ళు, అనేవాళ్ళు పేరు ఊరు పేరు ఇవన్నీ చెప్పడానికి ఏదో అడిగేవాళ్ళు. ఏదో షార్ట్ కట్ ఏదో
0: షార్ట్ కట్స్ ఏదో ఉండేటి అప్పట్లో
3: ఎంసెట్ అబ్జర్వేషన్ అడిగేవాళ్ళు.
0: బ్యూటిఫుల్ సార్, చెప్పండి.
1: అదే మహేష్ గారు, మహేష్ గారి టబు గారు మాత్రమే కుట్రాలి, చాలా ఎవరో గుర్తొచ్చారు, చాలా హీజ్ ఆన్ రోల్ నాకు అర్థమైంది.
3: అవునండి, పీరాలు పిలిచింది మూవీ.
0: ఇప్పుడు ముగ్గురు మెన్ మాట్లాడుతున్నాడు, అవినాష్ గారు చెప్పండి. ఈ మాత్రం ఈ ముగ్గురు మెన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాత్రం అర్థం చేసుకోలేము మన ముగ్గురు అని చెప్పండి. కరెక్ట్,
3: అబ్సల్యూట్లీ.
0: ఫ్యామిలీకి కిడ్స్ రెస్పాన్సిబిలిటీ ఎలాగూ లేదు, స్కూల్ కి అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు అలాంటి అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న టబు గారు అండ్ నేను దోస్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అలాంటి ఇప్పుడు అదే సినిమా కాకుండా ఇంకా అలాంటి సినిమా నుంచే ఇంకేదైనా పాట రిక్వెస్ట్ ఉందా? ప్రియురాలు పిలిచిందిలో ఇందాక దోబూచు లా టైలర్ అనే పాట ప్లే చేశాను.
3: అది కాదండి, ఇంకోటి ఉంటుంది కదా ట్రైన్ దగ్గర సాంగ్, లేదని
0: ఏమి చేయనందు.
3: అవునండి,
0: మీకోసం ఆ పాట నేను లైన్అప్ చేస్తానండి.
1: చూసారా, తిరిగి తిరిగి జరిగి వస్తుంది
0: అంతే. అది మరి
3: మా అన్ని ఓళ్ళు ముట్టకండి, మీరు అవినాష్ గారు అంత లేటెస్ట్ కాబట్టి మీకు
1: టబు గారు టాపిక్ స్టార్ట్ చేసింది నేనేనండి.
3: మీరు స్టార్ట్ చేశారు బట్ మేము అటాచ్ అయ్యామండి.
0: కనెక్ట్ అయ్యి మేమిద్దరం కనెక్ట్ అయ్యి ఏం చేస్తున్నాం అంటే నేను నిన్నే పెళ్లాడితే సినిమా దాకా వెళ్ళిపోయాను అనమాట.
3: అందులో
0: బాగుంటది, బ్యూటిఫుల్ రొమాన్స్ ఉంటది ఆ పాటలో, కన్నుల్లోని రూపమే. అది ఆల్ రైట్. సో ప్రస్తుతానికి మనం రొమాన్స్ లోకి మళ్ళీ వచ్చేద్దాం గానీ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇందాక ఒక మంచి పాట కోరారు, మన నందమూరి తారక రామారావు సీనియర్ గారి జయంతి సందర్భంగా ఈ పాట మనం ప్లే చేసుకుందాం. ఏమంటారు అవినాష్ గారు?
1: Yes, definitely we should give that respect.
0: 100% నందమూరి తారక రామారావు గారికి నివాళి అర్పిస్తూ ఈ పాట మనందరి కోసం, మన శ్రోతలందరి కోసం కూడా. హియర్ ఇట్ ఈస్.

0: గూస్ బంప్స్ వచ్చాయి బా ఈ పాటకి. గూస్ బంప్స్ రెండు విధాలలో వచ్చాయి. ఎందుకంటే ఒకటి సాంగ్ లిరిక్ ఆబ్వియస్లీ, రెండోది మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ ఇద్దరు ఉన్నారు ఈ పాటలో చిన్నపిల్లలు అప్పుడు.
1: కానీ అంటే ఇప్పుడు మనం సో కాల్డ్ ఐకానిక్ ఫిలిమ్స్ ఏవైతే మనం నెవరేసుకుంటున్నామో,
0: రైట్,
1: కొన్నిసార్లు సడన్ గా ఏం గుర్తు చేస్తా అంటే అసలు ఇలాంటి సినిమాలు రావట్లేదు అండి అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాయండి. దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ సో మచ్.
0: 100% మంచి పాట రిక్వెస్ట్ అండ్ గుర్తు చేశారు. May 28 నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు. అండ్ వారి సందర్భంగా, వారి జయంతి సందర్భంగా మనం విన్న పాట ఫ్రమ్ ద మూవీ. ఏ సినిమా ఇది చెప్పండి అవినాష్ గారు?
1: మేజర్ చంద్రకాంత్
0: సినిమా నుంచి మనం విన్న ఆ పాట. కమర్షియల్ బ్రేక్ కి మనం చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ ఒక ప్రకటన చదువుకుందామా?
1: ఎస్
0: చెప్పండి. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఏమంటున్నారు?
1: ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు 4 ఏళ్ల నుంచి మమ్మల్ని వదలని ఒక బంధం అండ్ మిమ్మల్ని కూడా ఇప్పుడు ఒక్కసారి సెటప్ అయితే వదలని ఇంకొక బంధం అని చెప్తున్నారు. సో మీకు కస్టమైజేషన్ కావాలి అంటే ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా వాళ్ళకి కాల్ చేస్తే చాలు, ఎస్ఎన్ఆర్ గారు విల్ బి లెజెండరీ అండ్ ఎవర్ గ్రీన్ లైక్ ఏఎన్ఆర్ గారు.
0: ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ అండ్ దేర్ ఫోన్ నెంబర్ 4694649864 అండ్ దేర్ ఫోన్ నెంబర్ is that, and then you can visit www.snrinsurance.com. commercial break lok velthunamu, break nunchi vachin tarvata tadupari karyakramanni continue cheddam. Stay tuned, we will be right back after this short commercial break with more songs and more information and ilanti hero heroines chaala mandi unnaru. Stay tuned.
1: Yes,
2: tick tick radio surabhi time check studio lo time 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అవినాష్ గారు, గో అహెడ్.
4: ఎస్, కొంచెం నిన్నటి విషయాన్ని లైట్ గా రీకాల్ చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడైతే.
3: కమ్మకుండా చెప్పండి.
4: కానీ నేను చాలా చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే అండి. నిన్న మ్యాచ్ బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు
3: ఒక్క నిమిషం ఏ తోటి కొద్దిగా ఇబ్బంది ఉందండి. నా మెటా, నేను మెటా యూజ్ చేస్తాను అన్నమాట. జనరల్లీ మెటా తప్పితే ఈ మధ్య ఏది యూజ్ చేయట్లేదు. వాడు కొద్దిగా నన్ను సతాయిస్తున్నాడు.
4: అది
3: వాడిని కొంచెం కంట్రోల్లో పెట్టాలన్నమాట ఏఐ గాని. ఈ మధ్య వాడు మనల్ని కంట్రోల్లో పెడుతున్నట్టున్నాడు, మనం కూడా వాడిని కొద్దిగా కంట్రోల్ చేయాలి.
4: అంటే వాళ్ళ కంట్రోల్ లేకపోతే మెల్లమెల్లగా వాటర్ కూడా కంట్రోల్ తప్పుతుందంట. నేను రీసెంట్ గా కనుక్కున్నా,
3: అది
4: మనం ఒక్కొక్క ప్రాంప్ట్ ఇస్తే, ఒక 10-15 ప్రాంప్ట్స్ ఏవో ఇస్తే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్ టు కూల్ డౌన్ ద సర్వర్స్ అని చెప్పి రీసెంట్ గా చదివితే వావ్, వాటర్ వావ్ అనుకున్నాను నేను.
3: లెట్స్ కమ్ టు ద పాయింట్. మీ పాయింట్ కి వచ్చేద్దాం, చెప్పండి.
4: నా పాయింట్ అయితే కనుక ఇదేనండి, నిన్న అసలు సూర్యవంశీ బ్యాటింగ్ చూసిన తర్వాత మీరు ముందే అది మామూలు కొట్టాడు కాదండి చిన్న ప్రెడిక్షన్ ఇస్తుంటే ఓకేలే ఎన్ని చూసాం అని అనుకున్నాను, కానీ లిటరలీ మనడు అవుట్ అయ్యేటప్పుడు మ్యాచ్ నిజంగా వన్ సైడ్ చేసి వెళ్ళిపోయాడండి అప్పటికే.
3: అదే మనం మాట్లాడుకున్నట్టు అలాంటి హ్యూమిలియేషన్స్ మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రికెట్ లో చాలా ఉంటాయి అన్నమాట అట్లాంటివి. ఐ మీన్
4: కానీ అంటే దే పుల్ ద గేర్ బ్యాక్ లిటరలీ 10 అవర్స్ తర్వాత దే ట్రై టు పుల్ ద గేర్ బ్యాక్. బట్ యా, బ్యాటింగ్ ఇంతలా తడబడుతుందని చెప్పి ఎవడ ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్స్ వాట్ ఈస్ రియలీ ద షాకింగ్ థింగ్. ఇన్ఫాక్ట్ కిషాన్ అవుట్ అయినప్పుడు కావ్య గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనమాట, హౌ వై అని చెప్పి ఆ షార్ట్. దట్స్ మై ఎక్స్ప్రెషన్ ఫర్ ద హోల్ మ్యాచ్.
3: రైట్, ఏం చేస్తాం ఇంకా అది మ్యాచ్ ప్రొడిక్షన్. ఇక మనం ఆబ్వియస్లీ వీ ఆల్ థాట్ యునో సన్ రైజర్స్ వర్ ద ఫేవరెట్స్, హైదరాబాద్ వర్ ద ఫేవరెట్స్, బట్ ఇట్ డింట్ హ్యాపెన్.
4: సో
3: రాజస్థాన్ వర్సెస్ ఎవరికి నెక్స్ట్ మ్యాచ్? ఆర్సీబీ ఎలా గెలిపారు ఫైనల్ కి?
4: రాజస్థాన్ కి గుజరాత్ కి మ్యాచ్. సో శుభ్మన్ గిల్ లేదా రియాన్ పరాగ్ అని మీరు డిసైడ్ అవ్వాలి.
3: అది ఇట్స్ గోన్ బి ఏ వెరీ టైట్ గేమ్. అది కూడా మలన్పూర్ లో అనుకుంటా కదా. శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేసి 100 కొడితే మాత్రం వాళ్ళు గెలిచేస్తారండి. దట్స్ వాట్ మై ప్రెడిక్షన్. నో నో, ఐ మీన్ సీరియస్, ఐఎమ్ వెరీ సీరియస్ ప్రెడిక్టర్. లేకుంటే ప్రెడిక్షన్స్ ఇవ్వను. శుభ్మన్ గిల్ 100 కొట్టేసి ఆ మ్యాచ్ లో యూనో గుజరాత్ ని అట్లీస్ట్ యూనో ఒక ఐదర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్, డజంట్ మ్యాటర్, బ్యాటింగ్ ఫస్ట్ గానీ సెకండ్ గానీ డజన్ మ్యాటర్, శుభ్మన్ గిల్ ఫైర్ అయితే మాత్రం ఆ మ్యాచ్ గుజరాత్ గెలిచేస్తారు.
4: హోప్ఫుల్లీ నాకు సరే ఓకే. సో ప్రస్తుతానికి రెండు మ్యాచ్లు రెండు టీమ్స్ మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు కాబట్టి మీ ఒపీనియన్తో వెళ్దాం. బట్ ఎంత కాదని కూడా హైదరాబాద్ ఓడించారు కాబట్టి రాజస్థాన్ ఓడిపోలేదు నేను కూడా
3: కోరుకుంటున్నాను. అది మీ ఫ్యాన్ బేస్ అది అందులో ఇదే ఉంది కానీ దాంట్లో ఏమాత్రం తప్పలేదండి. ఫ్యాన్
4: ఎమోషన్ తో బ్లైండ్ గా వెళ్ళిపోతుంది నేనైతే.
3: ఫ్యాన్స్ మించిన వాళ్ళు లేరు, అది సినిమాలో గానీ రేడియోలో గానీ ఇంకా క్రికెట్ లో గానీ దేంట్లో అయినా గానీ ఫ్యాన్స్
4: అంతే.
3: శ్రోతలు లేకుంటే విశ్లేషకు వీళ్ళుంటారు కదా, వీక్షకులు మనం. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మనం రేడియో షో చేస్తున్నాం కానీ ఒకప్పుడు నేను కూడా స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ చూసినండి. ఇప్పుడు కూడా చూస్తుంటా ఇక్కడ గ్రాండ్ ప్రైజ్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మా అందరికి. అట్లా సో యాజ్ ఎ ఫ్యాన్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. అండర్స్టాండ్ చేసుకోకుండా మనం రేడియో షో చేయలేము, ఇంపాసిబుల్. అదే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ రిలేటెడ్ రేడియో షో అసలే చేయలేము, ఎందుకంటే మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎప్పుడైనా సరే ఒకటే టీం ఉంటుంది విన్నర్. వి హావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అంతే. ఓన్లీ వన్ టీమ్ కెన్ బి ద విన్నర్. నెక్స్ట్ పార్ట్ కి సంబంధించి ఒక ప్రీలుడ్ అందిస్తా. ఈ ప్రీలుడ్ లో వస్తున్న మొదటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఎవరికన్నా తెలుసా కాల్ చేయండి. నెక్స్ట్ ప్లే చేయబోతున్న ప్రీల్యూడ్ లో వస్తున్న మొదటి ఇన్స్ట్రుమెంట్ పేరేంటి తెలుసా కాల్ చేయండి. 972-636-1966. నాకు తెలిసి నాకు తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు ఎవరికి తెలియదు అనుకుంటా. తెలిస్తే మాత్రం యు ఆర్ ద స్టాల్వర్ట్. లెట్స్ ప్లే దిస్ ప్రీల్యూడ్.

0: నా గురించి నేను ఎక్కువ చెప్పుకున్నా అవినాష్.
1: ఎస్ ఎస్ ఎవరు గెస్ చేస్తారు చూద్దాం,
0: మరొకసారి ప్లే చేద్దాం.

0: పోనీ ఆ రెండో ఇన్స్ట్రుమెంట్ అని చెప్పండి, ఎవరైనా చెప్తారేమో మనం గెస్ చేద్దాం. మొదటి ఇన్స్ట్రుమెంట్ అయితే నాకు తెలుసు, బట్ రెండో ఇన్స్ట్రుమెంట్ ఏందనేది కూడా చెప్తే స్టూడియో కాల్ చేయండి, ఆర్ తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. మరొక్కసారి నందమూరి తారక రామారావు గారికి సీనియర్ వారికి నివాళి అర్పిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ 1 hour or 45 minutes వారికి డెడికేట్ చేసేద్దాం. వారి పాటలు కాకుండా వేరే పాటల ద్వారా కూడా డెడికేట్ చేద్దాం. దానిదేమో ఏమంటారు,
1: బికాస్ ఆయన ఒక్కొక్క రంగంలో ఆయన ఏ రేంజ్లో దుమ్ము దులిపారు మనకు తెలుసు కాబట్టి.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో వారి పాటలతో కాకుండా గానీ వేరే మంచి మ్యూజికల్ సాంగ్స్ తోటి డెడికేట్ చేద్దాము. ఈ పాటలో వస్తున్న మొదటి ఇన్స్ట్రుమెంట్ పేరు పక్వాచ్.
1: ఫస్ట్ టైం వింటున్నానండి నేను
0: పక్వాచ్. అది మృదంగానికి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట.
1: ఓకే,
0: సో కొంచెం నోట్స్ అవి ఏవైతే ఉంటాయో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ అంత సంగీత పరిజ్ఞానం నాకైతే లేదు. ఇన్స్ట్రుమెంటేషన్ గురించి అయితే నేను చెప్పగలను, ఇట్ ఈస్ కాల్డ్ పక్వాచ్.
1: ఓకే,
0: ఇప్పుడు ఆ పాట కంప్లీట్ గా వినేద్దాం. ఇద్దరు సినిమా నుంచి మన శ్రోతలందరి కోసం శశివర్ధన్ సాంగ్, హియర్ ఇట్ ఇస్.
1: Yes.

0: అవినాష్ గారు,
1: ఎస్,
0: మాండు రాగానికి తోడి రాగానికి తేడా ఏంటి?
1: ఇందోళానికి ఆందోళానికి ఉన్న డిఫరెన్స్ అండి.
0: అంటే మా ఇద్దరు ఇద్దరు అనమాట. ఇలా ఇలాంటి డిఫరెన్సెస్ కి తేడా తెలవాలి అని అంటే మనం శృతి గారి షోకి ట్యూనింగ్ అవ్వాలన్నమాట. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా.
1: శృతి గారు నాచురల్లీ మ్యూజిక్ నేర్చుకున్నారు?
0: 100%. దే ఆర్ ది క్లాసికల్ మ్యూజిక్, యూనో, దే లర్న్ ద మ్యూజిక్ అండ్ దే ఆల్సో హ్యావ్ ది యూనో వైబ్రెంట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ బేసికల్ గా.
1: శృతి గారు క్యాజువల్లీ మన షోలో ట్యూన్ అయ్యి మనం ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు ఏం తెలుసు
0: మాట్లాడతారు. ఆయన ఇప్పుడు ఇందాక నేను ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్పాను కదా, ఖచ్చితంగా వారు చెప్పగలుగుతారు. నేనేదో బట్టి బట్టి పుస్తకాలలో స్కూళ్లలో చిన్నప్పుడు నాస్టాలజీ ఉంటది కదా మనకి, ఇదే ఇన్స్ట్రుమెంట్ అంటే అలా పుస్తకాలు తిరిగేసి ఓకే ఇది పక్వాజ్. సోషల్ టీచర్ ని ఇన్స్పైర్ చేయడానికి వారు అలా కాదు, నేచురల్ గా వచ్చే నాలెడ్జ్ అది. శంకరాభరణంలో వంకర్లు తిప్పేయడం గాని ఇంకా తోడి రాగంలో తాట తీయడాలు గాని వారు తీసేస్తారనమాట. ప్రస్తుతానికి మనం పాట వినేద్దాం, విన్నాం ఆల్రెడీ.

0: ஸோ அதே விஷயம். ஆல் ரைட், ஸோ நெக்ஸ்ட் பாட నేను లైన్ అప్ చేశాను, బట్ మీకు ఏదైనా పాట ఉందా లైన్ అప్ చేయడానికి?
1: నాకు యాక్చువల్లీ పెద్ద నుంచి ఒక కొత్త పాట వచ్చిందండి, హల్లో హల్లెల్లో అని చెప్పి.
0: ఓకే,
1: సో అది
0: నైన్ థర్టీ తర్వాత వేద్దాం అంటారా? ఇప్పుడు కొంచెం ఇంకో పది
1: నిమిషాలు
0: అప్పుడు కొంచెం టైం ఉంది మనకి. ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ లో కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకొంచెం మనం రెట్రోలోనే ఉండిపోదాం.
1: ఓకే అండి, షూర్.
0: పెద్ద సినిమా పాటలు అసలు ఏ లెవెల్లో హిట్ అయినా మనందరికి తెలుసు, బట్ నెక్స్ట్ పాటకి సంబంధించిన ప్రిల్యూడ్ అందిస్తా. ఇది ఎవరన్నా చెప్పగలుగుతారా? ఆఫీస్ లోకి పోకుండా ఇంకా డ్రైవ్ చేస్తుంటే చెప్పండి. బై ద వే, ట్రాఫిక్ ఎలా ఉంది?
1: ట్రాఫిక్ ఈ రోజు అసలు వీకెండ్ మోడే ఉందండి. ఇందాక ఇందాక వెతికా నేను, ఒక 5 హెచ్ఓవి తప్పితే
0: సుధాగర్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. యాక్చువల్లీ దిస్ ఇస్ షార్ట్ వీకెండ్, విచ్ ఇస్ రైట్, ఎందుకంటే మండే సెలవు కదా.
1: ఓ, ఫర్ వాట్ రీజన్ చెప్పండి?
0: అయ్యో, మండే ఇస్ ఆబ్వియస్లీ లాంగ్ వీకెండ్ కదా.
1: అంటే నేను అంటుంది ఏ రోజు హాలిడే కలిసి వచ్చిందని అడుగుతున్నా మీకు. ఇక్కడ ఐ డోంట్ నో యుఎస్ హాలిడేస్ కాబట్టి అడుగుతున్నా.
0: యా, సో యుఎస్ లో ప్రతి యూనో మేలో వస్తున్న లాస్ట్ సోమవారం ఏదైతే ఉందో అది లాంగ్ వీకెండ్ ఉంటుంది మనకి. సో అలా ఇలాంటి ప్రొవిజన్స్ మాకు ఉంటాయండి, ఏం చేయమంటారు మమ్మల్ని, ఏం చేయమంటారు చెప్పండి అధ్యక్ష.
1: బ్రో ఇస్ సఫరింగ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: అలాంటి కొన్ని ఉంటాయి, జూలైలో ఒకటి ఉంటుంది, మేలో ఒకటి ఉంటుంది, మళ్ళీ జూలై తర్వాత మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకోటి ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ డిసెంబర్ లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. సో అట్లా మెమోరియల్ డే వీకెండ్ మొన్న యూనో సోమవారం, లాస్ట్ మండే ఆఫ్ ఎవ్రీ మే ఈజ్ ఎ మెమోరియల్ డే వీకెండ్ అనమాట. అందు గురించి మనందరూ మంచిగా వీకెండ్ సెలబ్రేట్ చేసుకుని ఈ వీక్ అంతా రిలాక్స్ అవుతున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తా, ఎవరికన్నా తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

0: ఇది చాలా సులువైన ప్రశ్న, అందరికి తెలిసిందే.
1: నేను కొంచెం అటు ఇటుగా ఎక్సైట్ అయినా సరే చెప్పేస్తానేమని భయంతో మెల్లగా చాలా తక్కువ మాట్లాడుతున్నాను.
0: కాంప్లికేట్ అయిన ప్రశ్న మనం క్రికెట్ కు సంబంధించింది అడుగుదాం. మధుసూదన్ సింగ్ పనేసర్ అనే క్రికెటర్ ఏ దేశానికి రిప్రజెంట్ చేశారు? మధుసూదన్ సింగ్ పనేసర్ మీకు తెలుసా?
1: పనేసర్ అనగానే నాకు ఒక కంట్రీ మైండ్ లోకి వచ్చింది. ఆన్సర్ చెప్పాక దాన్ని బట్టి మాట్లాడు.
0: వారి అసలు పేరు మధుసూదన్ సింగ్ పనేసర్. ఏ దేశానికి రిప్రజెంట్ చేశారు? స్టూడియో కాల్ చేయండి 9726361966. ఈ పాట వినేద్దాం, కాల్స్ వస్తే మనం ఆఫ్ ఎయిర్ లో తీసుకుందాం.
1: Yes.

0: సో దట్స్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మన్మధుడు. మీకు ఆ సినిమా గురించి ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు చెప్పండి అవినాష్ గారు.
1: ఆకాశంగా ఉంది,
0: బల్ల కింద మైక్ పెట్టినట్టుందంట్రా.
1: ఇంత క్యూరియాసిటీ ఉందంటే నిజంగానే మైక్ ఒకటి పెట్టచ్చా కింద అలా వినిచ్చా అని చాలా హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ దట్.
0: ఓ మై గాడ్, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారి ఇన్నోవేషన్ అసలు హైలైట్ అండి. అది డైరెక్ట్ చేయడం వేరు, యాక్టింగ్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు. అసలు ఆకాశం ఎర్రగా ఉన్నారంగానే వెంటనే కౌంటర్ వస్తుంది ఆయన దగ్గర నుంచి.
1: గుడ్ వర్డ్ చెప్పాను కదా ఫోన్ లో.
0: అది ఒకటి, నేను ఇంకా చాలా ఉన్నాయి ఆ సినిమాలో సీన్స్. ఇలాంటి మెమరీస్ ఆఫ్ ఎయిర్ లో కూడా ఇందాక మౌనికా గారు కాల్ చేసి మనకి షేర్ చేస్తున్నారు అన్నమాట. వారు డెన్వర్ నుంచి, యాక్చువల్లీ వాస్తవ్యులు, డెన్వర్ వాస్తవ్యులు, ఇప్పుడు డాలస్ లో విజిటింగ్ కోసం వచ్చారు. హాలిడేస్ గురించి, దాని గురించి మాట్లాడుతూ మనకు మాట్లాడారు అన్నమాట. వారు ఏమన్నారంటే, డాలస్ లో అసలు ఏం చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయండి, ఓన్లీ యూనో దేర్ ఆర్ క్వైట్ ఎఫ్ వెరీ లిటిల్ ప్లేసెస్ అంటే టు విజిట్, బట్ మేము ఇక్కడికి రావడం కంటే మీరే డెన్వర్ వచ్చేసేయండి, మేము మీకు అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వరల్డ్ చూపిస్తామని చెప్పారు. నాకు ఆశ్చర్యం, నిజంగా డెన్వర్ గురించి నేను విన్నాను, బట్ వారు అక్కడ వాస్తవ్యులు కాబట్టి వారు చెప్తుంటే నాకు రియల్లీ ఐ కెన్ పిక్చరైజ్ ద డెన్వర్ అనమాట బేసిక్ గా.
1: అది రేపు గిరి గారు ఈవినింగ్ అయ్యాక కార్ ఎక్కి తెస్తారో నాకు అర్థం.
0: రేపు కాదు, వింటర్ లో వెళ్తాలండి. రేపు సమ్మర్ లో అక్కడ ఏముండదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు జూన్ 12th నుంచి ఎలాగో వరల్డ్ కప్ సాకర్ స్టార్ట్ అవుతుంది, సో డెన్వర్ వాసులే ఇక్కడికి వచ్చేస్తారు, అది వేరు విషయం. బట్ వింటర్ లో కనుక డెన్వర్ విజిట్ చేస్తే అది మీకు స్విట్జర్లాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫర్ ష్యూర్. ఈ విషయంలో మన చాలా మంది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న అందరు శ్రోతలు కనెక్ట్ అవుతారు. డెన్వర్ లో మీకు వింటర్ లో ఎస్పెషల్లీ స్నో పడుతున్నప్పుడు విజిట్ చేస్తే యూ విల్ ఫీల్ లైక్ యునో యాజ్ గుడ్ యాజ్ ఎ స్విట్జర్లాండ్. ఎందుకంటే స్నో, మీకు మౌంటైన్స్ ఉంటాయి, ఆ స్నో అక్కడ మొత్తం మౌంటైన్స్ మీద పడి వైట్ అండ్ వైట్ కండిషన్స్ యూనో దట్ అండ్ ఆల్ యూ కెన్ సీ ఇట్ లిటరల్లీ విత్ ఐస్.
1: మైండ్ బ్లోయింగ్ చెప్తుంటే,
0: చెప్తుంటేనే ఇలా ఉంటే చూస్తే ఎలా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం బ్రేక్ లోకి వెళ్దాం, ఎందుకంటే మౌనిక గారు చెప్పినప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఇది ఫర్ షూర్. ఎందుకంటే నేను కూడా పోలేదు ఇప్పుడు డెన్వర్, ఖచ్చితంగా విజిట్ చేయాలి.
1: ఓకే ఓకే, డెన్వర్ ఈజ్ ఆన్ మై బకెట్ లిస్ట్ ఫర్ ఎవర్, ఇప్పుడు రాసుకుంటుంది.
0: తప్పకుండా బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా అరగంట కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ అవినాష్ నాతో పాటు ఉన్నారు. అవినాష్ గారు ఉన్నారా? లుక్స్ లైక్ అవినాష్ గారు వెంట ఇంటూ ఎ బ్రేక్. అండ్ మౌనిక గారు అడిగిన ఈ మౌనిక గారు కోరిన ఈ పాట సితార చిత్రం నుంచి మీకోసం, మన అందరి కోసం.

కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ కార్యక్రమంలో మనకి ఇంకొక 20 మినిట్స్ సమయం మిగిలింది. సో ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అండ్ అలాగూ భానుప్రియ గారి సెగ్మెంట్ లోకి వచ్చాం కాబట్టి లెట్స్ సెగ్వే టు హర్ షో అన్నమాట. ఇందాక డెన్వర్ గురించి మాట్లాడుతూ, ఇందాక నేను వింటర్స్ లో డెన్వర్ ఎలా ఉంటుంది అనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డెన్వర్ లో చైన్ లా, వింటర్ చైన్ లా అని ఒకటి ఉంటుంది. చైన్ లా, CHAIN, చైన్ లా అనేది ఉంటుంది. ఆ చైన్ లా అంటే ఏంటి? వాట్ ఈస్ ద చైన్ లా రిలేటెడ్ టు ఇన్ వింటర్స్ డ్యూరింగ్ వింటర్స్ ఇన్ కొలరాడో స్టేట్ ఇన్ జనరల్, నాట్ జస్ట్ డెన్వర్ బట్ కొలరాడో స్టేట్ ఇన్ జనరల్? కాల్ చేయండి 972-636-1966. వాట్ ఈస్ ద చైన్ లా ఇన్ కొలరాడో స్టేట్?

ఆహా, పొద్దు పొద్దునే ఇలాంటి మంచి మెలోడియస్ సాంగ్స్ వింటుంటే భారీ టాపిక్స్ ఇవన్నీ తీసుకొని కంటే కొంచెం మైండ్ రిలాక్స్ గా ఉంటుంది అనమాట. రెట్రో, రెట్రోలో ఉన్న మ్యాజిక్ే వేరండి. రెట్రోలో ఉన్న మ్యాజిక్ వేరు. యాక్చువల్లీ జెన్జీ, మిలీనియన్స్ ఎవరైనా సరే ఎవ్రీ బడీ ఆర్ ఫాలోయింగ్ రెట్రో ఓన్లీ. కొంచెం వాళ్ళ టింజ్ అండ్ టచ్ ఇచ్చి రెట్రో ఫాలో అవుతున్నారు. అండ్ టింజ్ అండ్ టచ్ ఎక్కడ ఉంటుందంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్లలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యూజికల్ బ్యాండ్స్ కేమ్ అవుట్ యునో ఫ్రమ్ ఇండియా అండ్ విద్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ వెల్. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ కల్చర్. డెఫినెట్లీ పాటలు వినాలి అంటే రెట్రోలో వినాల్సిందే. ఇవాళ రేపు వస్తున్న పాటలలో మీరు ఒక్క పాట కూడా మళ్లీ రీక్రియేట్ చేయలేరు, అది ఇంపాసిబుల్, రాసి పెట్టుకోండి అన్నమాట.

ఇప్పుడు ప్లే అవుతున్న ఎస్పీ పరశురామ్ సినిమా నుంచి చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన పాటలో నిన్న నేను అడిగిన ప్రశ్న, ఈ పాట బీట్ వింటే మీకు ఏ బాలీవుడ్ వెటరన్ యాక్టర్ గుర్తొస్తారు? దానికి సమాధానం శక్తి కపూర్ గారు.

ఆల్ రైట్, కార్యక్రమం ఎండింగ్ లోకి వచ్చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే ఫర్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అలాంగ్ విత్ అవినాష్ గారు. అవినాష్ జస్ట్ లెఫ్ట్ బికాస్ హీ హాస్ సమ్ వర్క్ టు డూ. సో లాస్ట్ 15 నిమిషాలు కార్యక్రమాన్ని నేనే రన్ చేశాను అనమాట. అండ్ క్విక్లీ మన స్పాన్సర్స్ ఎవరైతే ఇంపార్టెంట్, మన లిజినెస్ ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో స్పాన్సర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ అండ్ ఐ నో ఆబ్వియస్లీ దే ఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అండ్ మైత్రి రెస్టారెంట్ ఎట్ యునో ఇన్ ఇర్వింగ్ అండ్ యునో అదర్ లొకేషన్స్ యాజ్ వెల్ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ దేర్ యాజ్ వెల్ యాజ్ ఏ టు బి అడియా రావణ్ భవన్ మనకి ఎలాగుంటుంది. అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీలో మన ఈవెంట్ జరగబోతుంది. సో వి విల్ గెట్ రెడీ ఫర్ దట్. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు, అవినాష్ తో పాటు మేమిద్దరం మళ్లీ రేపు మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉదయం 7 గంటలకి ప్రత్యక్షం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే ట్యూనింగ్ ఇన్ టు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్. మార్నింగ్ వైబ్స్, స్టే సేఫ్. ట్రాఫిక్ సెటిల్ అయిపోయింది, వెదర్ కొంచెం ఇంకా వామ్ గా ఉంటుంది ఫర్ ష్యూర్. అండ్ ఈ వెదర్ కి మీరు కొంచెం మీకు సంబంధించిన ప్రిడిక్షన్స్ ప్రికాషన్స్ తీసుకోండి. ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఐ డోంట్ టెల్ బికాస్ వి ఆల్ నో ఇట్. మనం తీసుకుంటాము ఖచ్చితంగా, బట్ అలాంటి భారీ వాటి మీద లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం అండ్ సందర్భం కూడా కాదు కాబట్టి మనందరం వి ఆర్ ఆల్ అడల్ట్స్, సో వి నో వాట్ వి డూ. సైనింగ్ ఆఫ్, గిరి రామరాజు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ మన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేడియో సురభి స్టూడియో నుంచి సైనింగ్ ఆఫ్ గిఫ్ట్.

ఆల్ రైట్. ఆ పాట అలా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంటే జుమేకి రాతే, జుమేకి రాత్ ఎందుకంటే ఈ రోజు థర్స్డే ఈవినింగ్, విచ్ మీన్స్ జుమేకి రాత్. అండ్ నెక్స్ట్ కార్యక్రమాన్ని అందించడానికి మనకి వాణి గారు వచ్చేస్తున్నారు. స్టే ట్యూన్డ్, దేర్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ షో దిస్ వీక్. అండ్ స్టే ట్యూన్డ్, మరింత కార్యక్రమాన్ని మనం వినేద్దాం ఆఫ్టర్ దిస్ షో. సైనింగ్ ఆఫ్ గెలీ.

చెబితే చాలా. సునీత గారు 10 మే 1978లో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. 6 సంవత్సరాల వయసులో ఆమె శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి వద్ద కర్ణాటక సంగీతం మరియు కలగా కృష్ణమోహన్ గారి వద్ద నుండి లలిత సంగీతంలో శిక్షణ పొందారు. చాలా చిన్న వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో అందించే కార్యక్రమాలతో సహా అనేక కచేరీలలో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఎగిరే పౌరమ్మ చిత్రం నుండి ఇస్వీ కృష్ణారెడ్డి గారి వాణిలో సునీత గారు పాడిన ఈ పాట మీకు

గారు 13 సంవత్సరాల వయసులో ఆమె తన గురువు పెమ్మరాజు సూర్యారావు గారితో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో కూడా పాల్గొని పలు పోటీలలో అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నారు. ఆమె సంగీత శిక్షణకు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ కూడా లభించింది. శ్రీరామదాసు చిత్రం నుండి, జేకే భైరవి గారి కలం నుండి జాలివరగా హీరవాణి గారి స్వరమాధుర్యంలో సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

సునీత గారు 17 సంవత్సరాల వయసులో చలన చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. శశిప్రీతం సంగీత దర్శకులు ఆమెకు అతని మొదటి చిత్రం గులాబీలో పాడే అవకాశం ఇచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ వేళలో నీవు అనే పాట ఆమె పాడిన తొలి పాట.

1997లో ఇళయరాజా గారు సంగీతం అందించిన కన్నడ చిత్రం భూమి గీత కోసం సింగిల్ గాడ్ పాడారు సునీత గారు. అంతేకాకుండా రుతురాగాలు మరియు అంతరంగాలు వంటి తెలుగు టీవీ సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ కూడా పాడారు. 1999లో అంతరంగాలు టైటిల్ సాంగ్ పాడినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వారికి మొట్టమొదటి నంది అవార్డు లభించింది. అతడి ఒక సైనికుడు చిత్రం నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారి కలం నుండి జానబారగా సునీత గారు పాడిన ఈ తేట తెలుగు పాట మీకోసం.

బద్రి చిత్రం నుండి చంద్రభాస్కర్ రచించగా రమణ గోగుల గారి సంగీత దర్శకత్వాన్ని వహించి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Oi, lunch ke kadkana veldama?
2: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
1: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. Spices to snacks. Everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన
7: మణిశర్మ గారి సంగీత సారథ్యంలో జిక్కి గారు సునీత గారితో పాడిన ఈ కళ్యాణ గీతం.

1998లో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సౌందర్య గారు నటించిన చూడాలని ఉంది చిత్రంతో సునీత గారు డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందులో ఆమె సౌందర్య గారికి తన గాత్రాన్ని ఇచ్చారు. 750 పైచిలకు చిత్రాలలో 110 పైచిలకు నటీమణులకు గాత్రదానం చేయడంలో రికార్డ్ బద్దలు కొట్టడం ద్వారా ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా చాలా అరుదైన ఘనతను సాధించారు. 1 ఏడాదిలో 60 సినిమాలకు గాత్రదానం చేసిన రికార్డు ఆమె సొంతం. ఆది చిత్రం నుండి చంద్రబోస్ గారి సాహిత్యంలో, మణిశర్మ గారి సంగీతంలో మల్లికార్జున్ సునీత గారు పాడిన ఈ పాట మీకోసం.

0: చేసిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత గారి 750వ చిత్రం. ఇందులో ఆమె శ్రేయా శరణ్ కి తన గాత్రాన్ని అందించారు. చూడాలని ఉంది, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని శంకర్దాత, MBBS మన్మథుడు, శ్రీరామదాసు, నేనున్నాను, ఆనంద్, గోదావరి, జయం వంటి చిత్రాలు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ఆమె టాప్ 10 సినిమాలు ఉన్నాయి. రాధా గోపాలం చిత్రంలో జన్నవిత్తల గారు జడ మీద రాసిన పాటని బాలు గారు సునీత గారితో పాడారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు, కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు, అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచ

వెంకటేష్ ఆయా చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో కె శివశక్తి దత్తా గారు, డాక్టర్ కె రామకృష్ణ గారు రచించగా రేవంత్ తో సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
1: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Medical Student Insurance. SNR Insurance. Tick, tick. Radio Surabhi time check. Studio low time 11:08.
4: Meet Vintunnaru Radio Surabhi. 107.9 FM HD3. America lo Telugu Nestamlo. Prati Guruvaram. Central Standard Time Prakaram. Udayam 10 gantala nundi. Madhyahnam 1 ganta varaku prasaramaye. Morning from Vancouver karyakramamlo. Pramukha Nepathya Gayani. సునీత గారి పాటలతో గోపాలం చిత్రం నుండి వేటూరి సుందరామూర్తి గారి రచనలో మణిశర్మ గారి సంగీతంలో బాలు గారు సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు

ఎలా చెప్పను చిత్రం నుండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలివారగా కోటి గారి సంగీతంలో శ్రీరామ్ ప్రభు సునీత గారు పాడిన ఈ పాట.

అభిషేకం కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సంగీత ప్రధాన చిత్రం. 2004 గాను ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన సిహెచ్ విద్యాసాగర్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం లభించడమే కాకుండా ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగులో జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందుకున్న స్వరాభిషేకం చిత్రం నుండి కె విశ్వనాథ్ గారి రచనలో బాలుగారు సునీత గారు పాడిన ఈ పాట మనం వినబోయే

కుడంబశంక చిత్రం నుండి మణిశర్మ గారి సంగీతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా సునీత ఎస్పీ చరణ్ గారు పాడిన ఈ సుస్వరమైన పాట మీకోసం.

వినబోయే తర్వాత పాట కంత్రి చిత్రం నుండి వేటూరు గారు రచించగా, మణిశర్మ గారు సంగీతాన్ని సమకూర్చగా, సునీత మరియు హేమచంద్ర పాడిన ఈ సునామీ గీతం మీకోసం.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sen cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: Radio Surabhi Revisit.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
6: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
10: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
11: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన
12: 125 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం, 42 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న చిత్ర విజయానికి హీరవాణి గారి సంగీతం మరియు చంద్రబోస్ గారు ఒక కారణమైతే, హీరవాణి గారు సంగీతం అందించి సునీత గారితో పాడిన ఈ పాట కూడా అని చెప్పొచ్చు. అదే పాట మీకు

మనసు మాట వినదు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనకి కళ్యాణ్ కోడూరి గారి సంగీతం అందించి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు వింటాం.

గారు సంగీత ఆధారిత కార్యక్రమాలకి యాంకర్ మరియు హోస్ట్ గా కూడా ప్రసిద్ది చెందారు. 2015 చారిత్రక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వివిధ ఛానల్లో మ్యూజిక్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతలుగా కూడా వ్యవహరించారు. వాటిలో పాడుతా తీయగా ఒకటి. విక్రమార్కుడి చిత్రం నుండి కీరవాణి గారు రచించి సంగీత దర్శకత్వం వహించి సునీత గారితో పాడిన ఈ పాట.

రాణే చిత్రం నుండి నో డౌట్ అబౌట్ ఇట్ అనే పదాన్ని ప్రేరణగా తీసుకుని అనంత్ శ్రీరామ్ గారు రాశారట. కళ్యాణ్ మాలిక్ గారు స్వరపరిచి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

దూరదర్శన్ లో ప్రసారమైన మొదటి తెలుగు మెగా డైలీ సీరియల్ ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నవల ఆధారంగా 1996 నుండి 1999 వరకు 2 సంవత్సరాలకు పైగా 450 ఎపిసోడ్లు ప్రసారమైన ఋతురాగాలు సీరియల్లో సునీత గారు పాడిన టైటిల్ సాంగ్ ఏ సినిమా పాటకి తీసుకోని విధంగా ఉంటుంది. అదే పాట ఇప్పుడు మనం విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: We do internet radio Surabhi. 107.9 FM HD3. America lo Telugu nestam lo prati guruvaram Central Standard Time prakaram udayam 10 gantala nundi madhyahnam 1 ganta varaku prasaramaye Vani from Vancouver karyakramam lo pramukha nepathya gayani Sunita gari patalato kulina chitra nundi Devi Sri Prasad sangeetha darshakathvamlo చంద్రబోస్ గారి రచనలో వేణు సునీత గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత.

ఈ తమపై తమకు నమ్మకము సాధించగలననే పట్టుదల ఉండి ముందుకు సాగాలని అంటారు సునీత గారు. గౌరీ చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో, కోటి గారి సంగీత సారథ్యంలో సునీత గారు, సందీప్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

సమరూపం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో, సాహితీ గారి రచనలో జస్ప్రీత్ జాస్ స్మిత గారిలో పాడిన ఈ పాట ఇప్పుడు విన్నాము.

రంగుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, శ్రీ వేదవ్యాస్ గారి రచనలో మధు బాలకృష్ణన్ గారు, సునీత గారు, ఎంఎం కీరవాణి గారు పాడిన ఈ పాట మీకోసం.

ఈటీవీలో ధారావాహికలకి ఎన్నో పాటలు పాడిన సునీత గారు అంతరంగాల్లో ధారావాహికను 1998 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. అదే పాట ఇప్పుడు

0: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nene em undaledi roju dinner ki. Dinner plans enti?
7: Every time okate question, dinner plans enti? Answer matram chala simple. Madira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
8: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన
11: గోదావరి చీకటిలో
10: సునీత గారికి నంది పురస్కారాన్ని అందించిన మనం వినబోయే పాటని ఒక గంటలో రాసి సునీత గారే పాడాలి ఈ పాట అని చెప్పారట వేటూరి గారు. కేఎం రాధాకృష్ణ గారి సంగీతంలో సునీత గారు పాడిన ఈ పాట మీకు

0: గాంధీ అవార్డులను, ఫిల్మ్ఫేర్ అవార్డులను, అనేక ఇతర విశిష్ట సేవా పురస్కారాలను అందుకున్నారు సునీత గారు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రం నుండి అనూప్ రుబిన్ సంగీతంలో సిద్ శ్రీరామ్ తో సునీత గారు పాడిన ఈ చంద్రబోస్ గారి పాట ఇప్పుడు విందాము.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేంటి?

తమిళం కన్నడ భాషల్లో దాదాపు 3000 పైచిలకు పాటలను పాడారు సునీత గారు. అంజీ చిత్రం నుండి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో టిప్పు గారు సునీత గారు పాడిన ఈ సిరివెన్నెల గీతం ఇప్పుడు విందాము.

0: చాలు చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు
0: చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు.
2: సునీత గారు తమ మొదటి షార్ట్ ఫిల్మ్ రాగంలో ప్రధాన పాత్ర పోషించారు. అనేక ప్రసిద్ధ తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో, అనేక సంగీత ఆధారిత ప్రోగ్రామ్స్ మరియు లైవ్ షోలలో సింగర్ గా, యాంకర్ గా, హోస్ట్ గా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో, డిడి ఛానల్, ఈటీవీ, జెమిని టీవీ మరియు మా టీవీలో సుమారు 500 కార్యక్రమాలను అందించారు. ఇలాగే సునీత గారు మరెన్నో చక్కటి పాటలు పాడుతూ మన అందరినీ అలరిస్తారని ఆశిద్దాము. ఇది గాయని శ్రీమతి సునీత గారిని గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికి నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రం వ్యాంకోవర్ కార్యక్రమంలో కలుద్దాము. అంతవరకు సెలవు. మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు.
3: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్తి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ and romantic pictures by Bapu garu. Nana Mama, they work very hard on this farm, so if you can play for me, thank you.

మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు అమెరికాల తెలుగు నేస్త 107.9 FM HD3 రేడియో సురభి. నేను మీ ఆర్జే సూసి. మరి మనకైతే మీరు ఇచ్చారు సాసి సుజి, బట్ నేనైతే సునామీ సుజి అని పెట్టుకున్నాను. అదేంటి అలా పెట్టుకున్నారు అంటే, ఇది నా ఇష్టం అండి, నా షో అండి, నాకు నచ్చినట్టు నేనుంటాను. మరిక కొంచెం కూడా అంటే ఎంటర్టైన్మెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా మన షోలో బ్యూటిఫుల్ టాపిక్స్ తోటి, అలాగే బ్యూటిఫుల్ మాటలతోటి, బ్యూటిఫుల్ పాటలతోటి ఇక అలా వెళ్ళిపోతుంది అనమాట. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసేసి ఆ తర్వాత టాపిక్ రివీల్ చేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలియని స్తబ్బన్ 107.9 ఎఫ్ఎం హెచ్3. నేను మీ ఆర్జ సూసీ. ఎస్, మరి ఈ రోజు అయితే చాలా హుషార్ గా ఉన్నానమాట. ఎందుకు అంటే జాతర గురించి మాట్లాడుకోబోతున్నాము. జాతర అనగానే గుర్తొచ్చేది మన రేడియో సురభి అనమాట. ఎక్కడా కని విని ఇరగని ఒక అనూహ్యమైన రీతిలో, అంటే ఈసారి ఒక డివైన్ ర్యాంప్ తోటి, మనం రివ్యాంప్ తోటి మన రేడియో సురభిని, మన రేడియో సురభిలో జాతరని చూడబోతున్నాను అనమాట. నాకైతే మాత్రం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది జాతర గురించి మాట్లాడాలి అంటే. ఎస్, తప్పకుండా మాట్లాడుకుందాం. మరి మీరు కూడా జాతర అనగానే మీ మనసులోకి ఏం గుర్తొస్తుందో ఒక్కసారి మనసులో తలుచుకోండి. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినిసేద్దాం.

సర్వీనేమి అజే సూసి. అస్సలు ఈ రోజైతే మాత్రం మనం జాతర గురించి మాట్లాడుకుంటాం కదా. జాతర అనగానే నాకేం గుర్తొస్తుంది అంటే, మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేవాళ్ళమాట. అక్కడ జాతరలో ఏం చేస్తారంటే ప్రభులు కట్టేవాళ్ళు. ఆ ప్రభులు కట్టేసేసి డాన్స్ బాగా డాన్స్ చేసేవాళ్ళు, ఇంకొకటి కొన్ని కొన్ని నాటికలు వేసేవాళ్ళు. ఆ అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఎలా, మళ్ళీ చాలా మనం మాట్లాడుకోవాలి కదా. నేను ఇప్పుడు ఎన్నో సార్లు చెప్పానమాట, ఒక్కసారి ఏది చెప్పకూడదు. అతి సర్వత్ర వర్జీయతని మన సామెత విన్నాం కదా. ఏదైనా కొంచెం కొంచెం తింటూ ఉండాలి, కొంచెం మాట్లాడుకుంటూ ఉండాలి, కొంచెం తెలివి పంచుతూ ఉండాలి. ఒక్కసారి మనం పంచామనుకోండి, మన మైండ్ లో ఏ ఉండదు, అవతల మైండ్ లోకి ఎక్కదు. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక పాట.

0: celebration knowledge though, neko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, ne dvada, A to B executed special thali, bisbellava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus and aamki paneer tikka, which I make up for a
2: dakuna. Kendi bro, gandhi yepino, and specials matrame adina.
1: Inga onnai, chappan tara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anandavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajiva's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajiva's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajiva's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Radio Surabhi Revisit.
8: Building is cool anukoni em laabam?
9: Anduke Value Financial Services undi kada.
10: Specializing in core Java and DS Inc.
11: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
12: Thank you for being in our journey.
13: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
14: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిమిత్, సిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

జాతర అనగానే నాకేం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు మేము ఇట్లా మా అంటే తిరునాళ్ళు అంటాం కదా, ఇప్పుడు జాతర తిరునాళ్ళ కొంచెం ఇవన్నీ ఒకే కేటగిరీ కదా. వెళ్ళగానే మాకు టాయ్స్ అండి, బొమ్మలు గుర్తొస్తుంటాయి. నేనైతే ఒక వాటర్ గన్ కొనుక్కున్నాను అనమాట. ఇలా పుసుపుస అంటారు కదా వాటర్ గన్. అప్పుడు ఆ టైంలో ఆ వాటర్ గన్ తో ఆడటం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వాటర్ గన్ తీసేసుకుని వచ్చిపోయే వాళ్ళందరి మీద నీళ్ళు కొడుతూ ఉండేదాన్ని. ఇక మా నాన్నకో ఎవరికో విసుకొచ్చేసేసి ఈ వాటర్ గన్ దీని దగ్గర తీసేసేయాలి, అందరికి నీళ్ళు కొడుతుందని తీసుకుని ఆ పొయ్యిలు అంటే అప్పుడు అది కట్టెల పొయ్యిలు ఉంటాయి కదండి కొన్ని కొన్ని ప్లేస్లలో, ఆ పొయ్యిలో వేసేసారు అనమాట. ఇదైతే బాగా మైండ్ లో గుర్తుండిపోయింది. చిన్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ మైండ్ లో అలా అలా మర్చిపోకుండా బ్రెయిన్ లో అలా ఉంటాయన్నమాట. మరి మీకు కూడా మీకు జాతరలో ఏదైనా జరిగిన అనుభవం కానీ

నేనిమి అజస్ సూసి. జాతర అనగానే నాకైతే పీచు మిఠాయి గుర్తొస్తుందండి. అది పింక్ కలర్ లో ఉంటుంది కదా, అంటే ఇప్పుడంటే చాలా చాలా కలర్లు వచ్చాయి, బట్ మాకు చిన్నప్పుడు మోస్ట్లీ ఆ పింక్ కలర్ లోనే ఇస్తారనమాట. ఆ పీచు మిఠాయి తినకపోతే అసలు జాతరే కాదు. మేమైతే పీచు మిఠాయి తినేస్తాము, అలాగే వేడివేడి బజ్జీలు, పునుగులు. ఇక ఫుడ్ కి అయితే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. అలా ఫుడ్ స్టాల్స్ పెట్టేస్తారు, కొనుక్కొని తినేసేస్తాము, ఈ బొమ్మలు కొనుక్కుంటాము. అప్పుడు చాలా తక్కువకి వస్తాయి అనమాట ఈ జాతరలో పెట్టే స్టాల్స్ లో ఆ బొమ్మలు అనేవి చాలా తక్కువకి వస్తాయి. ఇంకా మేమేంటంటే ఇవి తీసుకొచ్చుకుంటాం, ఏంటంటే కొన్ని కొన్ని పావులు అంటారు, అంటే ఏమంటారు నాకు తెలుసు, మీ సైడ్ మరి మీరేమంటారు. మేమైతే కొన్ని కొన్ని పావులు అంటాం, అంటే చిన్న చిన్న వెక్కిచిన్ సెట్ ఉంటాయి స్టీల్ వి, అవి తీసుకొచ్చుకొని వాటిల్లో ఏదో పెట్టేసేసుకొని ఏదో వండేసేసుకొని అబ్బా భలే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేసి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి అమెరికాలో తెలియనేస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూసీ. ఇక జాతర అనగానే నాటికలండి, నాటికలు. చాలా మంది బాగా అంటే కొంతమంది ఎవరికైనా కళలంటే చాలా ఇష్టం. ఏ పని చేసినా ఏది చేసినా నాటకాలు వేషాలు వేయాలని, నాటకంలో ఏదన్నా మన టాలెంట్ ప్రదర్శించాలని చాలా ఉంటుంది. బట్ చిన్నప్పుడు మా నాన్న కూడా నాటకాలు వేసేవాడు, చాలా నాటకాలు వేసేవాడు. బట్ మా నాన్న చెప్పేవాడు ఏదంటే, ఆయనంటే ఒక సంగీతం మా గురువుని పెట్టుకుని రోజు సాయంత్రం కాగానే ఆ డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి పాటలు నేర్చుకుని నాటకాలు వేసేవాడు. ఇంకొకటి నాకు బాగా గుర్తుంది ఏంటంటే, కామెడీగా చింతం అనే డ్రామాని ఒకటి వేసేవాళ్ళంట. అంటే నాకు పూర్తిగా తెలియదు, బట్ మీకు తెలిసేమో మరి ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ చింతం అనే నాటకం లాస్ట్ అది అయిపోయేసరికి ఈ పాట వేస్తారు ఏదంటే, అయ్యయ్యో చేతుల డబ్బులు పోయేనే. ఈ నాటికలకు కూడా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Manashanti. Mental peace? Masala dosa?
7: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

ఈ రోజైతే మామూలుగా లేదనమాట. జాతర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఆ వైబ్రేషన్స్ కూడా, ఆ జాతర వైబ్రేషన్స్ ఎక్కువ తెలుస్తున్నాయన్నమాట. ఇక పల్లెటూరులో జాతర ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు డ్రామాలని చెప్పాను కదా, చింతామణి డ్రామా అని, ఇంకా చాలా చాలా ఉంటాయి డ్రామాలు. అయితే కొంతమంది చెప్పాను కదా ఇంతకు ముందు, కొంతమందికి నాటికలు వేయటము అవన్నీ చాలా ఇష్టమని. ఈ ఇయర్ జాతర అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ జాతరకి ఎలాంటి డ్రామాలు వేయాలి, ఏమి చెయ్యాలి, కొన్ని కొన్ని సిగ్నేచర్ ఉంటాయి. ప్రతి ఇయర్ వేస్తారు ఆ డ్రామా, ఆ డ్రామా కంపల్సరిగా చూస్తారన్నమాట. ముందు నుంచే ప్రిపేర్ అవటం, ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవటం, ఇవన్నీ మనలో ఉన్న టాలెంట్ ని బయట తీసుకురావటానికి, అలాగే మనం ఎంజాయ్ చేయడానికి, మన పిల్లలకి ఏదైనా నేర్పించడానికి, ఇవన్నీ చాలా అంటే చాలా అంటే ముఖ్యమైనవి అనమాట మనకి. అందుకనే మన రేడియో సురభి ఏం చేసిందంటే, మనం ఎంజాయ్ చేసిన మన పిల్లలకు కూడా తెలియాలని ఇక్కడ అమెరికాలో రేడియో సురభి జాతర పెడుతున్నారు. జూన్ 7th అండి, తప్పకుండా మీరందరూ రావాలి, మీరందరూ ఎంజాయ్ చేయాలి.

రేడియో సుర్భి, నేను మీ ఆర్జే సూసీ. ఇక జాతర అంటే గుర్తొచ్చేది ఏంటి అంటే డాన్స్ అనమాట. అంటే చిన్నప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక మండపం కట్టేసేస్తారు, అక్కడికి కొన్ని డాన్స్ కొన్ని డాన్సులకు పాటలు ఇవన్నీ వేస్తారు, లాస్ట్ లోకి వచ్చేసరికి నైట్ డ్రామాలు బాగేస్తారు. ఇక ఈ డాన్స్ అంటే డాన్స్ పిల్లలు అంటే అంతకుముందు అలా అనేవాళ్ళండి, డాన్సర్స్ ని తీసుకొచ్చేసేసి వీళ్ళు పెట్టాలి, అయ్యా ఆ లాస్ట్ ఇయర్ వాళ్ళని తీసుకొచ్చారు కదా వీళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది, ఇంకొన్ని హరికథలు బుర్ర కథలు, అబ్బబ్బబ్బబ్బబ్బా జాతర అంటే జాతర లాగే ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేసి మళ్ళీ

0: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
3: రేడియో సురభి రీవిజిట్.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రిటైల్ గ్లో ప్రోబ్,
7: ఎక్సెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైటల్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
3: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: aviation knowledge, though, you need the best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
0: Hi, Ra muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I'm an overachiever. India Today is an experience. Thali, food, desserts. Name ante oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Welcome back to Radio Surabhi. Nenu mee RJ Suzy. ఇక జాతరలో ఇంకొకటి ముఖ్యమైనది, అసలు మెయిన్ జాతర ఏంటి అంటే దేవుడు కళ్యాణం చేపిస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము ఊర్లో అట్లా ఉన్నప్పుడైతే బ్రహ్మగారి తిరునాళ్ళని చేస్తారనమాట, కళ్యాణం చేపిస్తారు కంపల్సరిగా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, అంటే అందరు ఫ్యామిలీస్, బట్ సపోజ్ నేను ఒక ఫ్యామిలీ చెప్తున్నా అనమాట, ఆ ఫ్యామిలీలో వాళ్ళ ఆడపిల్లల్ని కానీ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు వచ్చేస్తారండి ఈ తిరునాళ్ళ, అదే జాతర అనగానే వాళ్ళ చుట్టాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు తెలుసా ఆ జాతర పండుగ ఈ కళ్యాణం చూడటానికి. దేవుడి కళ్యాణం చూసి ఆ తర్వాత స్టాల్స్ అన్ని కొనుక్కొని ఆ తర్వాత నైట్ ఏమో డ్రామాలు ఇంకొకటి చెప్తారు. ఇంకొకటి మిస్ అయ్యాం, అది మన పాటేస్తుంది ఆ తర్వాత.

రేడియో సర్వీ మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనేస్తా 107.9 FM. నేను మీ ఆర్జే సూజీ. అసలు జాతరలో ముఖ్యమైనది ఒక్కటి మిస్ అయ్యామండి. ఏంటి అంటే అది రంగుల రాట్నం అన్నమాట. అసలు ఇది దీనికోసమే మేమైతే చిన్నప్పుడు, ఇప్పుడంటే మనం ఇక్కడ యూస్కొచ్చాం కాబట్టి మనం ఓర్లాండో గాని అటు వెళ్ళేసి యూనివర్సల్ స్టూడియో ఇవన్నీ పోతున్నాం గానీ, చిన్నప్పుడు మేము జాతర కోసం ఎందుకు వెయిట్ చేస్తామంటే ఈ రంగుల రాట్నం ఎక్కడానికి. ఎస్, ఆ రంగుల రాట్నం ఎక్కితే ఇక మేము ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చేది అనమాట. నా ఇంట్లో అరిచి అగబడి వాళ్ళతోటి ఆ డబ్బులు తీసేసేసుకుని మేము వెళ్ళేసేసి ఈ రంగుల రాట్నం ఎక్కేసేస్తాం అనమాట. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఈ రంగుల రాట్నం ఎక్కడానికే మేము చేస్తుంటాం అనమాట. ఇదైతే అస్సలు మిస్ అవ్వము. బట్ జాతర

జాతర అంటే గుర్తొచ్చేది ఏంటి అంటే స్టాల్స్ అండి. అబ్బా ఎంత షాపింగ్ చేసుకోవచ్చో తెలుసా, అన్ని చాలా తక్కువ డబ్బులకే చేసేసుకోవచ్చు. అరే వాళ్ళు అటు వాళ్ళకి బాగా ఉంటుంది, మనకుంటానికి బాగుంటుంది, పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మెయిన్ కొన్ని కొన్ని అయితే అసలు ఎలా దొరుకుతాయో, ఎక్కడి నుంచి వస్తారో, భలే స్టాల్స్ పెడతారు, భలే కొనేసేసుకుంటాం, అబ్బా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు కూడా మన రేడియో సురభి జాతర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్లాలా అనిపిస్తుంది కదా, నాకు తెలుసండి. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం.

మూవీ నేమ్ అజస్ సూసి. ఇక జాతర అనగానే ఏం గుర్తొస్తుంది అంటే బొమ్మలు గుర్తొస్తాయి. అసలు చెప్పాను కదా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఆ బొమ్మలు అంత తక్కువగా ఎలా ఇచ్చేస్తారో, బ్యాంగిల్స్ గాని బొమ్మలు గాని. ఇంకొంతమంది అయితే పిప్పి పిప్పి అని ఏదో ఇట్లా పెట్టుకుని ఊతా ఉంటారు. ఆ బెలూన్ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అబ్బా రన్న గోలండి, బయటికి వెళ్తే చాలు రన్న గోల. ఒక ఏదో అంటారు కదా, ఒక అది అసలు తుఫాను తుఫాన్ వచ్చి వెలిసిపోతుంది అన్నట్టు. అసలు ఆ జాతర హడావుడు అనేది ఒక డిఫరెంట్ వైబ్ అబ్బా. నిజంగా ప్రతిదీ ఎంజాయ్ చేయాలండి లైఫ్ లో, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిదీ ఇలా వచ్చే కార్యక్రమాలన్నిటి కూడా వెళ్ళేసేసి మన పిల్లలకి వాళ్ళకి అన్ని తెలియజెప్పాలి. మనం ఎంజాయ్ చేయాలి, వాళ్ళను కూడా అన్ని తెలుసుకునేటట్లు చేయాలన్నమాట. మరి ఇంకొక పాట వినేసేసి మళ్ళీ వినేసి

0: aviation knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: జాతర అనగానే ఇంకొకటి ముఖ్యమైనది గుర్తొచ్చేది ఏంటో తెలుసా? కోలాటం అంటే బాబాయ్ కోలాటం. అసలు కోలాటం లేదా జాతరే ఉండదు అనమాట. మరి మన రేడియో సురభి కూడా కోలాటం ఇంతకు ముందు మనకు ఫ్రీగా నేర్పించేశారు కదా. బట్ స్టిక్స్ అయితే మీరే తెచ్చుకోవాలి. బట్ దాని కోలాటం నేర్చుకుని జాతరలో కోలాట వేయొచ్చు అనమాట. ఇక పల్లెటూర్లలో అయితే కొంతమంది తీసుకొస్తారు కోలాటం చెప్పే వాళ్ళ మాస్టర్స్ ని గానీ వాళ్ళని తీసుకొచ్చేసేసి ఎవరైతే అసలు డాన్స్ అనేది రాని వాళ్ళు కూడా కోలాటం చేస్తారు తెలుసా. ఇప్పుడు మన రేడియో సురభిలో కూడా అంతే, మనకి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా కోలాటం కోసం. అస్సలు డాన్స్ రాని వాళ్ళు కూడా కోలాటం నేర్చుకుని కోలాటం వేస్తున్నారు అనమాట. అసలు చూడండి, మనకి ఇంత దూరం ఉన్నా కూడా ఏదంటారు కదా, మన భారతదేశం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా జాతర జరుపుకుంటున్నాము అంటే అది రేడియో సురభి వల్లే. ఎస్, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, నేనైతే అస్సలు మిస్ అవను. ఇప్పుడైతే ఇంకొక పాట మనసులో.

రేడియో సురభి, నేను మీ ఆర్జే సూజీ. ఎస్ మరి, ఇక జాతరలో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే నాకు చాలా ఇష్టమైందండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి చేస్తారు అక్కడ జాతర బాగా. బట్ ఇక్కడ మనం జూన్ 7 చేస్తున్నాము, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి కదా, పిల్లలకి అందరికీ సెలవులు కాబట్టి హాయిగా అలా వచ్చేసేసి జాతరలో పార్టిసిపేట్ చేసి సీతారామ కళ్యాణం చూసి అలాగే మీకు కావాల్సిన తినేసేసి అబ్బా అబ్బా అబ్బాబ్బా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ మేమైతే చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏం చేస్తారంటే ఇంకా పండగ రాగానే ఇవి చేసేస్తామండి, చక్కరాలు అరిసెలు, అసలు ఎన్ని పిండి వంటలు చేస్తారంటే అన్ని పిండి వంటలు చేస్తారు. మేమైతే హాయిగా ఒక పెద్ద ప్లేట్ లో ఇన్ని చక్రాలు పోసుకొని ఆ మంచిగా బయట డాన్స్ లో వేస్తారు చూసుకుంటూ తింటూ ఉండి అబ్బాబ్బా అలా తినేవాళ్ళం. అరిగిపోయేది ఇప్పుడేంటో, మార్నింగ్ తింటే ఈవినింగ్ వరకు ఆకలి కావట్లేదు. ఏమిటో ఈ జీవితం ఏందో నాకు అర్థం కావట్లేదు. బట్ జాతరలో మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాల్సింది ఈసారి. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం.

మరి జాతర గురించి అయితే చాలా విషయాలు మీరు విన్నారు కదా, మీకు కూడా అనిపిస్తుంది కదా అరే రేడియో సర్వీస్ జాతర ఎప్పుడు వస్తుంది, నేను వెళ్ళాలి అని. ఎస్, మరి మీకోసమే మన రేడియో సురభి సరికొత్త హంగులతోటి మరి ఈసారి అయితే మాత్రం సీతారామ కళ్యాణం కాన్సెప్ట్ తోటి రాబోతుంది. ఎక్కడ అంటే జూన్ 7 ఫ్రిస్కో ఫ్లైర్స్ అన్నమాట జాతర జరగబోతుంది. తప్పకుండా మీరు అందరూ మీ పిల్లల్ని తీసుకుని వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసేసి హాయిగా సీతారామ కళ్యాణం చూసి మీకు నచ్చిన ఫుడ్ తినేసేసి ఎంజాయ్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాను. మరి నేనైతే మిమ్మల్ని అక్కడ కలుస్తాను. మరి సుజీ గుర్తుంటే కొంచెం అలా వచ్చి మమ్మల్ని కూడా పలకరించే ప్రయత్నం చేయండి. మరి ఈ రోజుకైతే మాత్రం ఇక జాతర రమ్మొచ్చట్లకి బాయ్ చెప్పేసేద్దాం. బట్ జాతర మాత్రం త్వరలోనే ఉంది, మీరైతే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏదైనా స్టాల్స్ పెట్టుకోవాలనుకున్నా, ఫుడ్ పెట్టాలనుకున్నా, మీ టాలెంట్ ఏదైనా నిరూపించుకోవాలనుకున్నా మీ ఇష్టం అండి. మరి ఇప్పుడైతే మాత్రం ఇక ఈ రోజుకి మన షోకి బాయ్ చెప్తున్నాను. సైనింగ్ ఆఫ్ సుజీ, మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనిస్తాం రేడియో సర్బీ 107.9 FM.

0: Surabhi revisit.
1: Hey, Monna morning manu eli breakfast chesam kada. Aritike bajji lottal eskunte tinno. Poorthi shakahara restaurant. Adeyar Anand Bhavan.
2: Aha, Shiva. Iran chai ante chaurasthane. The first ever desi drive through in America. Chaurastha.
0: Thank you for being in our journey.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది.
7: ఓ పాపా లాలి జన్మకి.

గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు అమెరికాల తెలుగు నేస్త 107.9 FM HD3 రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి మనకైతే బిరుదిచ్చారు సాసీ సుజీ, బట్ నేనైతే సునామీ సుజీ అని పెట్టుకున్నాను. అదేంటి అలా పెట్టుకున్నారు అంటే ఇది నా ఇష్టం అండి, నా షో అండి, నాకు నచ్చినట్టు నేనుంటాను. మరిక కొంచెం కూడా అంటే ఎంటర్టైన్మెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా మన షోలో బ్యూటిఫుల్ టాపిక్స్ తోటి, అలాగే బ్యూటిఫుల్ మాటలతోటి, బ్యూటిఫుల్ పాటలతోటి ఇక అలా వెళ్ళిపోతున్నా అన్నమాట. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసేసి ఆ తర్వాత టాపిక్ రివీల్ చేసేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో రేడియో సర్వే శ్రోతలందరికి ఈనాటి డిటూర్ డ్రై టైమ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ హోపింగ్ దట్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫెంటాస్టిక్, వెరీ వెల్. ఆల్ రైట్, ఈరోజు ఏంటి సార్ వాయిస్ మారింది అనుకుంటున్నారా? ఎస్, రాజేశ్వర్ గారికి బదులుగా ఈరోజు నేను మీ ముందు. నా కార్యక్రమం మీరు వీకెండ్ వినే ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి గుర్తుపట్టే ఉండాలి ఈ వాయిస్ ఎవరిది అనేది. బట్ ఎనీవే, రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం, అమెరికాలో ది నంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ ఆఫ్ ద ట్రెండింగ్ ద మోస్ట్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. ఈ పాటికే మీరందరూ కూడా కాల్లో మా ఫ్రీక్వెన్సీ 107.9 ఎఫ్ఎం HD3కి బై డిఫాల్ట్ ట్యూన్ చేసుకునే ఉంటారని మేము అనుకుంటాం. అలాగే మా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు, బికాస్ వీ హ్యావ్ అవర్ జాతర కమింగ్ అప్ వెరీ వెరీ ఫాస్ట్. June 7th జాతర శరవేగంగా ముందుకు వస్తుంది. సో అందరూ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోల్డ్ అన్ అప్డేట్స్, ఎందుకంటే అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ రెన్యూవల్స్ అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరు అక్కడ ఎన్నో కొత్త కొత్త అప్డేట్స్ అండ్ న్యూస్, అలాగే మా కార్యక్రమాలకు జాతరకు సంబంధించిన ఎన్నో ఎన్నో విషయాల్ని విశేషాలను కూడా మేము అక్కడ పంచుకుంటూ ఉంటాం. సో యూల్ కీప్ గెటింగ్ ఆల్ దోస్. అలాగే మా వెబ్సైట్ కూడా ఉంది, radiosurabhi.com. అండ్ ఇంకా దాని గురించి నేను వేరే కార్యక్రమంలో మళ్ళీ చెప్తా. అండ్ ఆల్సో మా సోషల్ మీడియా, డోంట్ ఫర్గెట్ టు విజిట్ దేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ఇలా అన్నిట్లో ఉన్నాం మేము. సో డోంట్ ఫర్గెట్. ఆల్సో ఇంకొకటి మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, మా రెడీ సర్వే గురించి మీ సర్కిల్స్ లో అందరికీ చెప్పండి. ఆల్సో మీ ఇక్కడ డాలస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈవెన్ డాలస్ లో ఉన్న వాళ్ళకే కాదు, బయట ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా కూడా వాళ్ళందరికీ మీరు ఇన్వైట్ చేయొచ్చు. అండ్ ఆస్ దెమ్ టు కమ్ ఓవర్ ఆన్ June 7th. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ గ్రేట్ ఈవెంట్, ఇండోర్ ఈవెంట్. ఆల్ రైట్ సార్, ఇందాక మనం విన్నది నిర్మల కాన్వెంట్ చిత్రం నుంచి వినే పాట. సో ఈరోజు 3 గంటల కార్యక్రమం, నేను మీతోటి, నా పేరు రవి తూప్రాణి. అండ్ మీరు ఏవైనా పాటలు వినాలనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ కాల్ ద స్టూడియో 972-636-1966. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ స్పీడ్ డయల్ సో యూ కెన్ కాల్ వెరీ ఈజీలీ.

ఆల్రైట్, మా ఇంటి బంగారం ఈ పాట ఈ మధ్యన మంచి ట్రెండింగ్ లో ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ మధ్యన వచ్చే సినిమాలు, అంటే ఇంతకు ముందంటే మనకి కపుల్ ఆఫ్ చాలా హ్యాండ్ ఫుల్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా సంవత్సరంలో, అండ్ ఎస్పెషల్లీ చాలా వరకు పెద్ద సినిమాలు గానీ ఒక ఇవన్నీ కూడా పండగ చుట్టూతో అన్ని విడుదలయ్యేవి. సో పండగకి పోటా పోటీల మీద ఉండేది చాలా మంది, మనందరం కూడా సంక్రాంతి కోసం లేకపోతే దివాళీ కోసం దేని కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా నిత్యం సంవత్సరం పొడుగునా పండగ రూపంలో సీరియల్ సినిమాలు అలా రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇన్ని సినిమాలు విడుదలవుతున్న ఈ నేపథ్యంలో కొన్ని సాంగ్స్ మాత్రం భలే ట్రెండింగ్ గా మారుతూ ఉంటాయి. ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ట్రెండింగ్ కాంట్రవర్షియల్ పాటలు కావచ్చు, లేకపోతే కాంట్రవర్షియల్ సినిమా నేపథ్యమే కథాంశమే అసలు టోటలీ ఒక కాంట్రవర్షియల్ అయి ఉండొచ్చు. దానివల్ల అది అటాక్ బాగా పాపులరైజ్ అయ్యి దాంట్లో ఉన్న పాటలు ఒక పాట అలా హిట్ అవ్వచ్చు, అదొక ట్రెండ్ గా నడుస్తుండొచ్చు అలా. లేదంటే కొన్ని కొన్ని పాటలు ఉంటాయి సాహిత్యంలో, కొన్ని వెతుకుతారు కొంతమంది పండితులు దాంట్లో సాహిత్యం వెతికి దీంట్లో ఏదో ఆ రకంగా కొన్ని హైలైట్ అవుతుంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా ట్రెండ్ నడుస్తున్న పాటలు ఇదొకటి. సో ఈరోజు కార్యక్రమంలో, ఈరోజు డిటూర్ కార్యక్రమంలో పాటలతో పాటు సరదాగా మనం కొన్ని మ్యూజిక్ రిలేటెడ్ గేమ్స్ కూడా మనం ఆడదాం. ఎందుకంటే సాయంత్రం పూట ఇంకా థర్స్డే ఈవినింగ్ ఇంకా ఆబ్వియస్లీ యూర్ ఆల్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ వీకెండ్ జోవియల్ జాలీ మూడ్ రైట్. సో దానికి తగ్గట్టుగా మన పాటలు అలాగే ఆటలు కూడా వేసుకుంటూ వెళ్దాం. సో మీ అందరూ కూడా మా షో వింటూ మీరందరూ కూడా యాక్టివ్ గా కాల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, తర్వాత ఈ పాట ఇది విని ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966. ఈరోజు డే టూర్ కార్యక్రమానికి మీ వ్యాఖ్యతగా రవి తూప్రాణి.

All right. సో మా రేడియో సరబి జాతర గురించి మళ్ళీ ఒకసారి అందరికీ నేను చెప్తాను. సో యూ డోంట్ మిస్ దిస్ జాతర ఆన్ జూన్ 7th బికాస్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఇంకా ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫైనల్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఆల్సో మీ అందరికీ గుర్తుంటే మేము మెగా పవర్ గేమ్ ఒకటి ఆడిపిస్తూ ఉన్నాం, మెగా పవర్ లీటర్ బోర్డ్ గేమ్. సో ఇఫ్ యూ రిమెంబర్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు మీలో కూడా. సో దాని తాలూకు సెమీఫైనల్స్ ఈ మే 30 అంటే ఈ శనివారం సాయంత్రం ఉండబోతున్నాయి. సో మీరందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా మంది యూ హావ్ బీన్ ద విన్నర్స్ పార్ట్ ఆఫ్ దట్ లిస్ట్. సో చాలా మంది మేము అక్కడ చూస్తామని అనుకుంటున్నాం. సో సెమీఫైనల్స్ నుంచి 5 సెలెక్ట్ చేసి ఫైనల్స్ లో వాళ్ళ చేత గేమ్ ఆడిపిస్తాం అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. సో ఈ శనివారం ఇక మే 30 అంటే పొద్దున సిగ్నేచర్ కార్యక్రమంలో ఇంకొక లాస్ట్ గేమ్ ఉంటే ఉండొచ్చు, అడుగున్నాం. బట్ స్టే ట్యూన్డ్ ఫర్ ది సిగ్నేచర్ ప్రోగ్రామ్. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే కనుక ఆ గేమ్ ఆ రోజు మీరు ఆడే అవకాశం ఉంటుంది. అండ్ మే 30 అంటే శనివారం సాయంత్రం నాడు సెమీఫైనల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. అలాగే ఇంకొక కమర్షియల్ యాడ్ చూద్దాం ఒకసారి ప్రకటన. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఎటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, పేస్ట్స్ అండ్ పికిల్స్. So from fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. So you can visit a2btexas.com or you can call 214-872-2345. ఆల్ రైట్. సో ఇప్పుడు సరదాగా మనం ఒక ఇందానే చెప్పినట్టుగా ఒక మ్యూజికల్ గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే మీకు ఇంటర్లూడ్ బిట్స్ అనిపిస్తాయి. ఇంటర్లూడ్ అంటే పాట చేరడానికి, పల్లవికి చేరడానికి మధ్యలో ఏదైతే మ్యూజిక్ వస్తుందో అది ఇంటర్లూడ్స్ అంటాం మనం కదా. సో ఆ ఇంటర్లూడ్ బిట్ నేను వినిపిస్తాను. చాలా సార్లు మనకి ఏంటంటే ఆ మ్యూజిక్ వినగానే అది ఒక 3-4 పాటలు తడుతుంటాయి, కొన్నిసార్లు సరిగ్గా అదే పాట తడుతుంది. లెట్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ నౌ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ వన్. సో ఈ పాట, ఈ బిట్ వినండి, ఈ మ్యూజికల్ బిట్ వింటూ ఇది ఏ పాటో తెలిస్తే యూనిట్ కాల్ ద స్టూడియో. హియర్ యు గో.

ఆల్రైట్, విన్నారు కదా, మళ్ళీ ఒకసారి వినాలి అంటారా? సరే, అలా అనుకున్న వాళ్ళకి కూడా ఇంకొకసారి వినిపిస్తాను. ఐ నో సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి లిటిల్ అంబిగ్యూటీ ఉంటుంది కొంచెం, బట్ టు క్లియర్ దట్ మళ్ళీ ఒకసారి వినిపిస్తాను మీ అందరి కోసం.

ఆల్ రైట్. సో విన్నారు కదా ఈ పాట, ఈ మ్యూజిక్ ఏ పాట సంబంధించింది? కాల్ ద స్టూడియో అండ్ లెట్ మీ నో వాట్ ఇట్ ఈస్. తర్వాత బ్యూటిఫుల్ లవ్లీ పాట, ఈ పాట ఆ రోజుల్లో స్టెప్ లాగించిందో ఈ రోజుల్లో వినవాళ్ళు కూడా సేమ్ మళ్ళీ అంతే

0: నాయుడు గారి కుటుంబం చిత్రం నుంచి విన్నా ఈ పాట. అండ్ ఈ పాట ఆ రోజులు ఎంత హిట్, ఈ రోజుల్లో కూడా ఎప్పుడు పాట వేసినా కూడా దీనికి అభిమానులు, ప్రేక్షక అభిమానులు అంతే ముందు ఉన్నారు. ఆల్ రైట్, సో ఇందాక నేను వినిపించిన ఇంటర్లూడ్ బిట్ రామారావు గారు నటించిన వేటగాడు చిత్రం నుంచి జాబిలతో చెప్పిన, నాకు రిత్విక్ కాల్ చేశాను. రిత్విక్ కాల్ చేసినప్పుడు నేను అనుకున్నా రిత్విక్ ఎలా తెలుసు అబ్బా అనుకున్నాను, కానీ సుగాత్రి గారు వెనక ఆవిడ చెప్పారు. సో సుగాత్రి గారు అండ్ రిత్విక్, దాట్ వాజ్ ది ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. సో ఇలాగా కొన్ని కొన్ని కొన్ని పాటలు మనకి అలాగా చిరస్థాయిగా మనకు గుర్తుండిపోతాయి, ఎస్పెషల్లీ రామారావు గారి గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయన జన్మదినం కూడా కనుక. సో డెఫినెట్లీ ఆయన గురించి మనం కాసేపు మనం మాట్లాడుకుందాం, మంచి మంచి పాటలు వేద్దాం. అలాగే సుగాత్రి గారు, యువర్ రిక్వెస్ట్ ఇస్ ఆల్సో కమింగ్ అప్, స్టే ట్యూన్. రామారావు గారి గురించి మనం, ఆల్ రైట్ లెట్స్ సీ, మనకి సమ్మన్ ఇస్ ట్రైంగ్ టు కమ్ ఆన్ ఎయిర్.
1: హలో,
0: నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది?
1: Is it from Aquant Consultancy?
0: No, it is not. You dial the wrong number.
1: Okay.
0: All right. సార్, రామారావు గారి గురించి మనం ఆల్రెడీ మా అర్జీలందరూ, ముఖ్యంగా మా ఇక్బాల్ గారు ఖచ్చితంగా ఆయన చాలా చాలా మాట్లాడతారు రామారావు గారి గురించి. ఎస్పెషల్లీ ఈ రోజు ప్రత్యేకించి మనం ఆయన గురించి కాసేపైనా మనం మాట్లాడుకుందాం. కానీ ఎంత, అదొక మహాసముద్రం. సో మహాసముద్రం నుంచి మనం ఎంత తోడినా కూడా చాలా తక్కువ అవుతుంది ఈ 3 గంటల కార్యక్రమంలో. సో కాసేపు మన బ్రేక్, కమర్షియల్ బ్రేక్ లో గంట వద్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత రామారావు గారి గురించి, ఆయన చిత్రాల గురించి, చిత్రాల పాటల గురించి, ఆయన షూటింగ్ విశేషాలు ఇవ్వాలండి, వీటన్నిటి గురించి కాసేపు మనం ముచ్చటిద్దాం. అండ్ శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలియనిస్తాం, అమెరికాలో ది నెంబర్ 1 లైవ్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ ని వింటున్నారు. అండ్ మీరందరూ కూడా మా ఈ ఫ్రీక్వెన్సీని మీ కార్లో బై డిఫాల్ట్ ట్యూన్ చేసి పెట్టుకోవడమే కాదు, అలాగే మీ ఫ్రెండ్ సర్క్యూల్స్ లో, మీ మిత్ర బృంద వర్గాల్లో అందరికీ కూడా మా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 గురించి చెప్పండి అండ్ వినేలా చేయండి. అండ్ జూన్ 7 ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నా, జాతర వస్తుంది, దాని గురించి కూడా ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను, ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు, 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, Royal Feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 p.m.

0: All right. చక్కటి లవ్లీ సాంగ్. ఎన్టీఆర్ నటించిన చిత్రం. పాత్ర పోషణలో ఎన్టీఆర్ ప్రదర్శించింది నిలువెత్తు విశ్వరూపం. ఎన్టీఆర్ది ఆయనది ఉరకలెత్తే జలపాతం లాంటిది ఆయన మనస్తత్వం. అందుకే ఆయన పాత్రల ఎంపికలోను అలాగే పోషించిన పాత్రలోనూ కూడా ఆ ఆవేశం ఎక్కడికెక్కడ అడుగడుగునా కనపడుతూనే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ది సోల్ రీజన్ మనకి ఆయన వేసే పౌరాణిక పాత్రల్లో ఎక్కువగా ఆ ఆవేశం అంకితభావం అంతా కనబడేది. ఆయనలో స్వతహాగా ఉన్నదే అటు పాత్రలో కూడా ప్రతిబింబిస్తూ అన్ని చిత్రాల్లో మనకి ఆయన అలాగే కనబడ్డారు. సో మూర్తి భవించిన ఆవేశానికి ఎన్టీఆర్ ఒక నిలువెత్తు విశ్వరూపం అనడానికి ఆయన డైలాగులు కొన్ని ఖచ్చితంగా మనం వినితీరాల్సింది. ఎందుకంటే ఆ డైలాగులు వింటున్నప్పుడు అసలు అంతంత భారీ డైలాగులు చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రదర్శించడం రెండో ఎత్తు హావభావాలతోటి. అందులో కూడా ఆ రోజుల్లో కెమెరాలన్నీ కూడా చాలా క్లోజప్ లో ఉండేవి కాబట్టి ఎక్కడ తప్పు దొల్లడానికి ఆస్కారం లేనట్టుగా చేయాలి. నటన విశ్వరూపం అంటే అది ఎన్టీఆర్ నే చూసి మనం అవును అనేలా ఉంటుంది ఆయన నటన. ఈ డైలాగ్ విందాం. ఈ డైలాగ్ వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 972-636-1966.
1: ఏమంటివి ఏమంటివి, జాతిన కొమ్మన సూత సుతుల కింది నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట ఎంత మాట, ఇది చాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టిచ్చివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు గురుకుల వృత్తుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగాగర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేత్తకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితేన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, తన పితామహి అంబాలికతో మా తిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు.
2: ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు నిన్నాటికి క్షత్ర పరీక్ష. క్షత్రమున్నవారెల్లరూ క్షత్రియులు, వారిలో సహజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు అర్హులు.
1: ఓహో, రాజరిక మా అర్హతను నిర్ణయించున్నది. హైరవ సామ్రాజ్యములో సత్యశ్యామలమై సంపద విరామమై వెలుగుండు అంగరాజ్యములు కిప్పుడయ్యేటని మూర్ఖాభిక్తిని గమనిస్తున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న చక్ర కిరీటమును వేగము గదెను. మామా గాంధార సారూపూమ, సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనముల తెంపుము. పరిజనులారా, పుణ్యభాగీర జీనదీతో ఏమన్నందుకునుడు. కళ్యాణ భక్తులారా, మంగళపురియారోములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుడి పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిహిత్వాచ సవరద్ద సహజ కమత కలిసి సూర్య ప్రభావించోడికి వాంఛించలేక వీరగంధ ముగించరాలందుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా సతథ సహస్రథ ఈ కోటలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాలను గావించదను.
0: ఆల్ రైట్, దానవీర సూరకర్ణ చిత్రం నుంచి విన్న ఈ ఫేమస్ డైలాగ్ అందరికి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఆవేశం కేవలం మన పాత్రలు చూస్తున్నప్పుడు, తెర మీద చూస్తున్నప్పుడు పాత్రలోనే కాదు, తెర వెనకాతలు కూడా ఆయన ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం తెర వెనకాతలే కాదు, అలాగే పాటల్లో కూడా ఒకనొక సందర్భాన్ని మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన దేశం అని ఆయనది తొలి సినిమా. సో దాంట్లో రామారావు గారు పోషించింది ఒక ఇన్స్పెక్టర్ పాత్ర. అయితే ఆ సినిమా దర్శకుడు ఎల్వి ప్రసాద్ యాక్షన్ అనగానే అక్కడ స్వతంత్ర సమరయోధులు ఉంటారు వాళ్ళందరూ షూటింగ్ లో. సో వాళ్ళ మీద విరుచుకుపడి లాఠీతో కొట్టే పని అనమాట అది షార్ట్. అయితే యాక్షన్ అనగానే రామారావు గారు ఇంకా లాఠీతోటి కొట్టడం మొదలెట్టారు. కానీ కొడుతూ నిజంగా అది ఆవేశం అంటే పాత్రలు పూర్తిగా లీనమైపోయి ఇంకా కట్ అన్న తర్వాత కూడా ఇంకా కొడుతూనే ఉన్నారు. తర్వాత అందరూ కూడా ఇదేంటంటే నిజంగా కొడుతున్నారు అది ఇదని తర్వాత మళ్ళీ కంప్లైంట్లు ఇవ్వడం. సో రామారావు గారు అంటే ఆ విధంగా ఆయన పాత్రలోని పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి లీనమైపోతారు కాబట్టి ఆ మనిషి ఆ ఎత్తుకి చేసిన ప్రతి పాత్ర కూడా వాళ్ళ జన బాహుళ్యుల్లోకి హృదయాలకి అత్తుకునే విధంగా మారి అది ఎన్నో ఎన్నో చిత్రాలకి ఘన విజయాన్ని సాధించబెట్టే విధంగా ఆయన ఎంతో దోహదపడ్డారు ప్రతి సినిమాకి అని చెప్పుకోవడంలో మన అది మనం ఎంత చెప్పుకున్నా రామారావు గురించి తక్కువ కాబట్టి ఆయన నటించిన ఒక పాటలో అత్యంత ఆవేశపూరితమైన ఒక పాట అది కూడా. సో ఇంతకుముందు మనం ఇప్పుడు డైలాగ్స్ విన్నాం, అలాగే తెర వెనకాతల ఆయన ఎటువంటి అంటే ఒక ఆవేశపూరితమైన సందర్భం ఒకటి మనం చెప్పుకున్నాం, అలాగే ఒక పాట కూడా విందాం. అద్భుతమైన పాట ఇది, కంపోజిషన్ వైజ్ గా చక్రవర్తి గారు సాహో అనిపించారు అండ్ రామారావు గారు నటన ఈ పాటలో అది ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 972-636-1966.

మానవమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం.

0: All right, Justice Chowdhury, Chitra Nunchi, a lovely song. And పాడన ప్రతిసారి కూడా చాలా ఒక గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. రామారావు గారు అంటే మనకి కొన్ని రబ్బర్ స్టాంప్ లాంటి కొన్ని కొన్ని పాటలు, చాలా కొన్ని కొన్ని పాటలు కదా, చాలా పాటలు ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మనకి ఒకసారి అలాగా మధులో మెదులుతూ ఉంటాయి. సో రామారావు గారు కేవలం సినిమా అంటే తెర మీద కాదు, తెర వెనకతో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా సందడిగా సరదాగా కూడా చాలా ఉండేవారు. అలాగే సినిమాల్లో కూడా డూపులు లేకుండా చాలా వరకు చేసేవారు ఆయన. పల్లెటూరు పిల్ల సినిమాలో ఆయన డూపు లేకుండా ఎద్దుతో ఒక పోరాడే సన్నివేశం ఉంటుంది. దాంట్లో ఆయన గాయాలు పాలయ్యారు కానీ అది ఎక్కడ పట్టించుకోలేదు. అలాగే చెండ శాసనంలో కూడా అవుట్డోర్ లో ఎడ్లబండి ఒక సన్నివేశం ఉంటుంది, ఎడ్లబండితో చేజింగ్ సన్నివేశం ఒకటి, దాంట్లో కూడా గాయపడతారు. సో అలాగే ఇంకొక సినిమాలో ఆయనకి చెయ్యి సర్దార్ పాపారాడు అనుకుంటా, దాంట్లో చెయ్యి విరిగిన తర్వాత ఇంకా షూటింగ్ ప్రొడ్యూసర్ అందరూ పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు చెయ్యి విరిగింది ఎలా అది అనుకుంటే ఆ తర్వాత డోంట్ వరీ సూపర్ హిట్ అవుతుంది ఇదే సినిమా అది అన్నారు. అలాగే అన్నట్టుగా సినిమా అద్భుతంగా హిట్ అయింది. మళ్లీ తర్వాత ఎప్పుడు భవిష్యత్తులో మళ్లీ చిరంజీవి తోటి ఏదో ఒక షూటింగ్ లో ఇద్దరు కలిసి వాళ్ళు ఎదురులేని మనిషి అనుకుంటా. సో దాంట్లో ఇద్దరు కలిసి షూట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫైట్ సీన్ లో చిరంజీవి ఒక ఎత్తు నుంచి ఎక్కడో గెంతాలి. అయితే ఆయన గెంతుతుంటే రామారావు గారు వచ్చి వద్దొద్దు అని చెప్పి వారించారు చిరంజీవిని. ఎందుకు అంటే ఇప్పుడు కాలు చెయ్యి విరిగితే అది ప్రమాదం కదా అది ఇది అంటే. ఆల్ రైట్, మనకి ఒక కాలర్ వస్తున్నారు ఆనర్, లెట్స్ సీ. నమస్కారం అండి, మీరు ఆనర్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
1: సిరి
0: గారు, ఎస్ చెప్పండి, బాగున్నారా?
1: సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ చేస్తున్న పాటలు ఎట్లా కాల్ చేయకుండా ఉంటున్నా?
0: అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి.
1: సూపర్ స్టార్ కృష్ణ పాటలు వేస్తున్నారు ఎట్లా కాల్ చేయకుండా ఉంటాను అంటున్నా.
0: రామారావు గారు పాటలు
1: ఇప్పుడు ఇది మేజర్ చంద్రకాంత్ లో పాట,
0: ఇది జస్టిస్ చౌదరి.
1: కృష్ణ పాట కృష్ణది ఉంది కదా, కృష్ణది అగ్ని ఉన్న అగ్ని పర్వతం అందులో ఒక పాట ఉంటుంది సేమ్
0: స్టైల్. నాకు గుర్తురావట్లేదు కానీ అర్థం అయిందండి ఆ పాట వేస్తాను.
1: అనుకోని సినిమాలో అగ్గిపెట్టి ఉందా అన్న సినిమాలో ఏ పాట వేసినా ఇష్టమే.
0: ఓకే, ఇట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.
1: థాంక్స్ అండి. జాతరకు అందరు రెడీ అయిపోతున్నారా?
0: మేమంతా రెడీ, మీ అందరూ సిద్ధమా? సో అలాగా ఎటువంటి పరిస్థితులనైనా కూడా దానికి ఎదురయ్యేది రామారావు గారు. సినిమాల్ని సరైన అనుకున్న సమయంలో పూర్తి చేయడంలో ఆయన దిట్ట. సో ఆయన చూసి తర్వాత తరాల ఎంతో మంది హీరోలు ఆయన డిసిప్లిన్ ని పుణిపుచ్చుకున్నారు. అండ్ అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే స్థాయిలో ఉన్నారనడానికి మనం చూసి చరిత్ర చెప్తుంది మనకి. తర్వాత శ్రీకృష్ణ పాండవీయంలో కూడా మంచి సన్నివేశాలు ఉన్నాయి. అంటే శ్రీకృష్ణ కేవలం ఆయన ఎన్నో పాత్రలు వేశారు, కర్ణుడు, దుర్యోధనుడు, అలాగే భీముడు, రాముడు, కృష్ణుడు, ఎన్నేసినా కూడా దేనికదే అన్నట్టుగా. పౌరాణికాల్లో కృష్ణుడి పాత్రలో ఒక నిగ్రహం, ఒక నింపాదితనంతో కూడుకున్న పాత్ర అది. సో దాన్ని అదే విధంగా అంతే నింపాదితనంతో పాత్ర తెర మీద ఆయన రక్తి కట్టించి ప్రేక్షకుల మనల్ని అనుకోవడంలో శ్రీకృష్ణుడు పాత్ర అంటే ఇంకా రామారావు గారే, ఆయన మించిన వారికి ఎవరు లేరు అనే స్థాయిలో ఆయన ప్రదర్శించి సాహో అనిపించుకున్నారు జనాల చేత. అలాంటి ఒక సన్నివేశం విందాం.
2: నెమ్మది నెమ్మది ఆ తరుణం వచ్చేలోగా ఎదురయ్యే గండాలు గడపటానికి ఖండబలంతో పాటు కాస్త బుద్ధిబలం కూడా తెలుసు.
3: అదిగో అక్కడే ఉంది తిరక, ముంచుకొస్తే దంతడమే కాని
2: అంతకు మించి ఆలోచించడం నా చేత కాదు. అవసరం వచ్చినప్పుడు అదేదో నువ్వు చెప్పు, నేను చేస్తా.
3: చేస్తావుగా?
2: ఆహా,
3: సరే చేతిలో చెయ్యి వెయ్యి.
2: మాట మీద నమ్మకం లేదా?
3: ఏమో మోమాటం లేని వాడి, ఇలా చెప్పాక మాట తప్పితే.
2: ముందరి కాళ్లకు బంధాలు నా బాగా వేస్తావు బావా.
3: కాదయ్యా బాబు, ముందు జాగ్రత్త.
2: సరే వేసుకో చెప్పు.
3: చాలా చిన్న పని, రాత్రుళ్ళు మేలుకుని ఉండమని. ఈ శివభవనంలో ఉన్నంత కాలం నీకు నిత్య శివరాత్రి.
2: కొంటె గోపయ్యవు పంప ముంచుతావని అనుమానిస్తూనే చెయ్యి వేశా. తనుకున్నంత పని చేశావు.
3: నేనేం చేశానయ్యా?
2: ఇంకేం చెయ్యాలి, కడుపు నిండా మెక్కిన వాడికి కంటి నిండా కొనుక్కుంటాలని నీకు తెలియదు.
3: అయితే కాస్త ఆహారం తగ్గించు.
2: ఉండలేనే.
0: శ్రీకృష్ణ పాండవి అనే చిత్రం నుంచి మీరు వింటున్న డైలాగ్స్ ఇవి. అండ్ రామారావు గారు అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేవి పాటలే కాదు, పద్యాలు కూడా, ముఖ్యంగా పద్యాలు. సో ఈ రోజు మనకి ఉన్న సమయంలో మన పద్యాలు వినిపించలేకపోవచ్చు, కానీ సో దాన్ని కూడా మనం వేరే ఇంకొక సమయంలో మనం ఖచ్చితంగా మనం విందాం. పద్యాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో మంచి రామారావు గారు అంటే బోల్డ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఇందాక నేను వినిపించింది జస్టిస్ చౌదరిలో ఒక పాట అయినా కూడా మళ్ళీ ఇదే సినిమా నుంచి ఇంకొక పాట నేను వినిపిస్తున్నాను. ఎందుకంటే ఈ పాట చాలా అత్యద్భుతంగా కంపోజ్ చేశారు చక్రవర్తి గారు. సో ఈ పాటతోటి మనం ఈ రోజు రామారావు గారి సెగ్మెంట్ ని మనం ముగిస్తూ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన గేమ్ లోకి ఎంటర్ అవుదాం. సో అందరికీ స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆల్ రైట్, శ్రోతలందరూ కూడా రేడియో సురభి డిటూర్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్ అండ్ బీ వేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. 5168516919 or email at admin@radiosurabhi.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.

ఆల్రైట్, అగ్నిపర్వతం చిత్రం నుంచి వినయ్ పాట. వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మీ ముందు. మనం 3 గంటల కార్యక్రమంలో గంట కార్యక్రమం ముగించుకున్నాం. అండ్ ఇప్పుడు విన్నది అగ్నిపర్వతం చిత్రం నుంచి శ్రీగారు రిక్వెస్ట్ మేరకు వేసింది. శ్రీగారు, హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్ సాంగ్. సో రామారావు గారి జస్టిస్ చౌదరి పాట విని మీరు ఈ పాట కోరారు. సో 2 ఆవేశపూరితమైన పాటలే. సో ఈ 2 పాటలు విన్న తర్వాత మీ ఆవేశం కాస్త చల్లారిందని అనుకుంటున్నా. ఆల్ రైట్, ఒకసారి క్విక్ గా వ్యాపార పాటను చూసేద్దాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్, సో బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్ గాట్ యూ ఆల్ కవర్డ్. సో డూ విజిట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. అలాగే ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ మైత్రీస్ ఇండియన్ కుజీన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకర్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రి ఇండియన్ కుజీన్. సో వాట్ ఆర్ దెన్ యూ వెయిటింగ్ ఫర్? సో యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. సో విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ దే ఆర్ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, ఫ్రెస్కో అండ్ సౌత్ లేక్. ఇంకా కొన్ని ప్రకటన ఉంటే మన అవకాశం ఎప్పుడు తర్వాత చూద్దాం. సరే, ఇందాక నేను మీకు ఒక గేమ్ సదాగా ఆడిస్తున్నాను కదా, విచ్ ఇస్ ది ఇంటర్లూడ్ గేమ్. ఇంటర్లూడ్ గేమ్ అంటే పాటలో ఉన్న ఒక బిట్ ని మీకు వినిపించి ఈ పాట ఏంటనేది కనుక్కోమంటే చాలా మంది చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో లెట్ సీ ఇఫ్ ఈ పాట, ఇప్పుడు నేను వినిపించబోయే ఈ బిట్ ని, ఈ మ్యూజికల్ బిట్ ని మీరు ఐడెంటిఫై చేయగలరో లేదో చూద్దాం. హియర్ యు గో.

ఆల్ రైట్. అది అరే ఒక్క 2 సెకండ్ విమించుంటే బాగుండేది అనిపించింది, అలాగే ఉంటుంది. ఆయన మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తానని జస్ట్ మీకు ఫర్ షూర్ ఇంకొకసారి వింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ విల్

అది మీకు ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉంటుంది మ్యూజిక్. రాజన్ నాగేంద్ర లవ్లీ కంపోజిషన్. అది కూడా చిన్న క్లూ మీకు. ఈ పాట వింటూ ఈ పాట ఎంజాయ్ చేయండి. ఇందాక నేను వినిపించిన ఇంటర్లూడ్ బిట్కి సమాధానం వెతుకుతూ ఈ పాట ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఫర్ పుష్పలత గారు. పుష్పలత గారు కాల్ చేసి ఈ పాట కోరారు. పుష్పలత గారు, హోప్ యూర్ లిస్నింగ్. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు కోరారు. పుష్పలత గారు, మీ సాంగ్ ఇట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.

0: ఆల్రైట్ సుగత్ర గారు, మీరు ఆనర్ ఉన్నారండి.
1: ఓకే అండి, సినిమాలో పాటలు అన్ని బాగుంటాయి. అందరూ దేవత
0: చాలా బాగుంటాయి. అవును,
1: సూపర్ సాంగ్స్. మీరు ఇందాక అడిగిన ప్రశ్న అది ఏంటి, ఏంటి రామాయణంలో కదా మల్లెలు పూజ చేసేలాని వేళ.
0: దాట్స్ రైట్ ఆన్సర్. అది బాగా పెట్టారు.
1: అన్ని ఇట్లా వస్తున్నారు కదా, ఏదో పట్టం కొత్త ఏదో పట్టలేదు.
0: అంటే గుర్తురావడం కాదు ఇది కదా. అంటే మనకి ఒక పాట ఒక మ్యూజిక్ పెట్టి వినగానే దానికి ఒక రెండు మూడు పాటలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. కొంచెం చాలా సార్లు అది ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అంటే ఆ రోజుల్లో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో వేల పాటలు చేశారు కదా. సో అసలు నిజంగా ఒక బిట్ విని ఒక పాట పట్టుకోవడం అనేది, అంటే కొన్ని బాగా నలిగిపోయిన పాటలు ఉంటాయనుకోండి అలాంటివి ఈజీయే, కానీ మరి వాట్ ఎవర్ రీజన్ కొన్ని కొంచెం సార్లు గుర్తురావు, రెండు మూడు పాటలు ఒకేసారి గుర్తొస్తాయి. అది అనురాగ దేవత చిత్రం నుంచి సచ్ ఎ వండర్ఫుల్ కంపోజిషన్ సాంగ్. అన్ని పాటలు బాగుంటాయి సుగత గారు చెప్పినట్టు, ఈ పాట ఇంకా ఇంకా బాగుంటుంది. అండ్ రామారావు గారు శ్రీదేవి పేర్ హిట్ కాంబినేషన్ వేటగాడి నుంచి ఇంకా ఎదురులేని కాంబినేషన్ గా మారి తర్వాత ఎన్నో ఆల్మోస్ట్ లైక్ వాళ్ళిద్దరు కలిసి ఒక 11-15 చిత్రాలు కలిసి చేసినట్టున్నారు నా చూసి. సో అంత హిట్ కాంబినేషన్. ముందుగా అసలు శ్రీదేవిని రామారావు గారికి కాంబినేషన్ లో అనుకున్నప్పుడు రామారావు గారు అన్నారు మరి చిన్నపల్లెమో అది ఇది అంటే, మీకు ప్రొడ్యూసర్ గా మీకు ఓకే అనిపిస్తే మీరు లెట్స్ డూ దట్ అని ఆయన మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాంబినేషన్ కుదరడం, అక్కడి నుంచి వేటగాడ హిట్ అవడం, ఇంకా అక్కడి నుంచి తిరుగులేని పేరుగా వాళ్ళు చిత్ర పరిశ్రమని ఏలడం అంతా జరిగిపోయాయి మనకి. తర్వాత పాట పుష్పలత గారు కోరారు. పుష్పలత గారు, దిస్ ఈస్ ఫర్ యూ. అండ్ తర్వాత మళ్ళీ మన ఇంటర్లూడ్ గేమ్ ని ఈ పాట తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం.
2: నిద్ర లేచింది మహిళాలోకం, కదలిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళాలోకం.

0: అనుకుంటాం.
1: ఆల్ రైట్, పాట చాలా సార్లు నిద్రలేసింది, చాలా సార్లు దతరలింది. ఐ థింక్ వీడియో ఆ పాట వీడియో ఎడిటింగ్ అలా ఉంది. ఆల్ రైట్ పుష్పలత గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ వన్. రామారావు గారు పాటలు వేసుకుంటూ వెళ్తే మనకు అసలు ఆ బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి మనం అలాగా ఇంకా వరుస వెళ్తూనే ఉంటుంది నాన్ స్టాప్ గా. ఆల్ రైట్, సో అగైన్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ గేమ్ మోడ్. ఇందాక వినిపించిన ఇంటర్లూడ్ బిట్ కి సరైన సమాధానాలు చెప్పారు సోమశేఖర్ గారు అండ్ సుగత్రి గారు, వండర్ఫుల్. సో ఇప్పుడు మీకు ఇంకొక బిట్ వినిపిస్తా, ఇంకొక ఇంటర్లూడ్ మ్యూజిక్ వినిపిస్తాను. ఇది వింటూ ఇది ఏ పాట తెలిస్తే కాల్ ద స్టూడియో.

ఇది ఈజీగా తటస్తుంది, దీని పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అంత ఫేమస్ సాంగ్, అంత పాపులర్ సాంగ్ కూడా. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అనిపిస్తా. ఎందుకంటే ఇది బిట్ చాలా ఆల్మోస్ట్ ఒక నిమిషం పాటు ఉంటుంది. సో నిమిషం పాటు మీకు ఈజీగా ఇది గుర్తు రావాలి. సో ఇందాక వినిపించినవన్నీ కూడా కొంచెం ఒక 30 సెకండ్స్ అలా ఉన్నావు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి వినిపించాను. ఈ పాట మీ ఇంటర్నెట్ బిట్ నేను మళ్ళీ వినిపించట్లేదు. సో మీరు ఎవరైనా చెప్పలేకపోతే దెన్ మళ్ళీ వినిపిస్తా అప్పుడు. అంతవరకు ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

ఆల్ రైట్, ముద్రమొగుడు చిత్రం నుంచి లవ్లీ కాంపోజిషన్ బై కోటి. కోటి కోటి సంగీతం అంటేనే కోటి రత్నాలు, అంత అంత బాగుంటుంది. ఆల్ రైట్, ఇందాక నేను వినిపించిన ఇంటర్లూడ్ బిట్కి నాకు ఆల్రెడీ సమాధానాలు వచ్చాయి. మీ అందరి కోసం ఇంకొకసారి వినిపిస్తా. అంటే ఇంకా వినిపించడానికి ఏం లేదు, ఇంక చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ చందన గారు అండ్ ప్రవీణ్ గారు, చందన గారు ప్రవీణ్ గారు దే గేవ్ ది రైట్ ఆన్సర్స్. సో మళ్ళీ మీ అందరి కోసం వాళ్ళకి ఒకసారి వినిపిస్తారు.

0: ఆల్రైట్, ఈ పాట మీకు ఇప్పుడు అర్థమైంది కదా, కలయా నిజమా. సో ఇదే పాట చందన గారు వేయమని కోరారు. అండ్ ఐ విల్ ప్లే ఫర్ యూ చందన గారు, జస్ట్ గివ్ మీ కపుల్ ఆఫ్ సెకండ్స్. అండ్ ఇలాంటి పాటలు చేయడానికి ఇంత, అంటే మీరు పాటలో ఇంటర్లూడ్ విన్నప్పుడు ఇళయరాజా పాటల్లో కేవలం పల్లవి అండ్ ట్యూన్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూజిక్, అంటే ఎంటైర్ మ్యూజిక్. ఒక వాయిస్ ను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడతాడు ఆయన. సో ఒక పాటలో మనకి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి కదా. ఈ రోజుల్లో మనకి చూస్తే మహా అయితే ఒక డ్రమ్స్, ఒక బీట్ అలా నడుస్తూ ఉంటుంది. ఇంకా దాని మీద ఒక గజబీ సాహిత్యం, గజబీ ట్యూన్ ఏదో పడుతూ ఉంటుంది. ఒక కానీ మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని, మీకు ఇళయరాజా పాటలు వింటే మీకు వాడని ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమైనా ఉందా అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సమపహళల్లో బ్యూటిఫుల్ గా వాడి, అంటే వాయిస్ ను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా చేసి మొత్తం పాటల్ని సమకూర్చిన ఘనుడు ఇళయరాజా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాయిస్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అందానంటే, ఆ వాయిస్ కూడా ఇట్ షుడ్ బి, వెన్ ఇట్ ఈస్ వెన్ ద సింగర్ ఇస్ సింగింగ్, ఇట్ షుడ్ సౌండ్ లైక్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు ఆయన. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ వాయిస్, ఇట్ షుడ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్. సో అంటే ఆ రకంగా సాన పెట్టుకోవాలి సింగర్స్ కూడా. ఆల్రైట్, మన కమర్షియల్ బ్రేక్ లో గంట తర్వాత, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత చందన గారు మీ రిక్వెస్ట్ నేను వినిపిస్తాను. అంటే దాన్ని స్టేట్యూ అండ్ శ్రోతలందరూ కూడా రేడియో సురభి డిటూర్ విత్ రేడియో సురభి వింటున్నారు 107.9 FM HD3. ఐల్ బి రైట్ బ్యాక్.
1: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సురభి ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రి ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రి ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రి అట్ 919-491-4514.

All right, Ilaraja's most romantic composition. స్లో కంపోజిషన్ కాదు, కంపోజిషన్స్ లో ఒకటి ఇది. ఇలాంటి రాజా చూసుకుంటే అసలు బోర్డ్ ఉన్నాయి. ఈవెన్ మౌనమేలున్నాయి, దట్స్ వన్ ఆఫ్ ద అనదర్ బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ రాఘవేంద్రరావు గారి అద్భుత చిత్రీకరణ కూడా. సో ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఒక ప్రత్యేకమైన వాయిస్ వినబడుతుంటాయి. సో కొంచెం నేజల్ వాయిస్, ఆ నేజల్ వాయిస్ ఇళయరాజాది. మీకు ఒక విషయం తెలుసలేదు, మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక 40% మంది మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు పాడిన వాళ్లే సినిమాల్లో. ఈవెన్ కోటి కూడా, ఆయన కూడా ఒకటి రెండు పాటలు పాడారు. ఆ రకంగా చూసుకుంటే నటులు కూడా పాడారు. ఈవెన్ సావిత్రి కూడా, ఆవిడ కూడా పాట పాడింది. నాగేశ్వరరావు గారు కూడా పాట పాడారు, రామారావు గారు కూడా. సో అందరూ గొంతుని గాత్రాన్ని అరువిచ్చిన వాళ్లే పాటలకి. సో ఆ రకంగా చూసుకుంటే అంటే మామూలుగా ప్రొఫెషనల్ సింగర్స్ పాడడం వేరు, ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ యాక్టర్స్ గానీ పాడడం వేరు. కానీ చాలా మందికి సావిత్రి కూడా పాడింది అంటే అవునా అనుకుంటారు, చాలా మంది తెలియదు ఆ విషయం. కానీ సావిత్రి అంటే పెద్ద పాపులర్ కూడా కాదనుకోండి ఆ పాట, బట్ ఆవిడ కూడా పాడారు. సావిత్రి మీద ఎప్పుడో నెమ్మదిగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. సో చేసినప్పుడు ఇది కూడా అందులో మీకు ఆ పాట వినిపిస్తాం. అది ఆల్ రైట్. తర్వాత ఇంకొక ఇంక్లూడ్ బిట్ వినిపిస్తాను మీకు. సో ఈ బిట్ వింట్ ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేసిన స్టూడియోకి 972-636-1966. హియర్ యు గో.

All right. ఇచ్చేసానట్లు ఐ థింక్ ఇచ్చేసినట్టే ఉన్నాను, బట్ ఇచ్చినా కూడా ఎంతమంది అందించలేదు తెలియదు, ఫోన్ వస్తే తప్ప. ఆల్ రైట్, నేను ఈ బిట్, ఈ మ్యూజికల్ బిట్ ఇంకొకసారి, ఈ ఇంటర్లో బిట్ ఇంకొకసారి అనిపిస్తా, జస్ట్ ఫర్ యువర్ సేక్.

0: ఆల్ రైట్, అది విత్ సో వినండి, విన్నారు కదా, సో కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. సో ఈ నెంబర్ ని మీరు స్పీడ్ డైల్ పెట్టుకోండి, సో దట్ ఈస్ ఈజీ. ఆల్సో మా యాప్ నుంచి కూడా మాకు స్టూడియో డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో మీకు అనదర్ ఫెసిలిటీ అది. ఆల్ రైట్, ఇప్పుడు ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిసినా కూడా యూ కెన్ కాల్ ద స్టూడియో.
1: ఎవరికోసం వెయిట్ చేస్తున్నారు? Let's rock.
2: 1, 2, 3.

ఆల్ రైట్. కిరాణి కాంపోజిషన్స్ అసలు బాహుబలి తర్వాత నుంచి ఒక రేంజ్ లో అంటే ఒక ప్రతి సినిమాకి బాహుబలి ఎస్పెషల్ తీసుకుంటే అన్ని పాటలు అద్భుతమైన కంపోజిషన్స్. అండ్ ఆర్ఆర్ఆర్ లో తీసుకుంటే ఈ పాట ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ దట్ వాజ్ రిలీజ్ ఫ్రమ్ ఆర్ఆర్ఆర్ అనుకుంటున్నాను నేను. కానీ చాలా అత్యద్భుతంగా చేసిన కంపోజిషన్ కిరాణి గారు. ఆల్ రైట్. ఫేమస్లీ నోన్ యాజ్ ఎంఎం క్రీమ్ ఇన్ బాలీవుడ్. బ్యూటిఫుల్ నేమ్ కదా ఎంఎం క్రీమ్. ఆ పేరు వింటూనే కొంచెం డిఫరెంట్ గా కొంచెం భలే అనిపిస్తుంది. సో ఇందాక వినిపించిన ఇంటర్లూడ్ బిట్ కి సుగత్రి గారు ఫోన్ చేశారు. నాకు ఇంకా రెండు కాల్స్ వచ్చాయి బట్ ఐ మిస్ దెమ్. సో దిస్ ఇస్ ద సాంగ్. అది

0: దాట్ వాజ్ ద సాంగ్ అనమాట. ఆల్రెడీ మనకి శ్రోతకులు వస్తున్నారు.
1: అది
0: హలో అండి,
1: నిన్నుకోరి మూవీ నుండి ఉన్నట్టుండి గుండే సాంగ్ అండి.
0: మేము వినిపించిన తర్వాత పాట భలే చెప్పారండి.
1: నేను ఇప్పుడే రేడియో ఆన్ చేశాను, మీరు మీ క్వశ్చన్ అడిగి విని వెంటనే కాల్
0: చేసినా. మీ పేరు?
1: విద్య.
0: విద్య గారు, దట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ ది కాల్ విజయ గారు.
1: థ్యాంక్ యూ.
0: ఆల్ రైట్ సో, ఇందాక ఈ పాట వినిపిస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం వినిపించినప్పుడు ఒక వాయిస్ ఆల్మోస్ట్ వినిపించాను. సువేత్ర గారు ఫోన్ చేశారు, ఆల్రెడీ మీరు క్లూ ఇచ్చేసారు అన్నారు. నేను క్లూ ఇవ్వలేదండి, ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చాను క్లూ. అది క్లూ ఇచ్చినట్టు కాదని చెప్పారు. కానీ ఆయన కూడా మీకు క్లూ ఇచ్చిన ఇవ్వకపోయినా చెప్తారనుకోండి, దట్స్ డిఫరెంట్ డిబేట్ అది. ఆల్ రైట్, నిన్ను కోరి చిత్రం నుంచి దట్ వాజ్ సాంగ్. బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది కూడా. ఈ పాట కూడా చాలా చాలా బాగుంటుంది అసలు. తర్వాత పాట వినిపించబోయే ముందు మళ్ళీ మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నా, జూన్ 7 రేడియో సురభి జాతర అసలు బ్యూటిఫుల్ ఒక రేంజ్ లో ఉండిపోతుంది. యూ గోయింగ్ టు హ్యావ్ ఫుడ్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉండిపోతుంది, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇంకా ఒక బిగ్ సర్ప్రైజ్ కూడా ఉండిపోతుంది. సో యూ అదేంటని తెలుసుకోవడానికి యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీ దేర్. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది?
2: నా పేరు విజయసాగర్ అంటే అండి.
0: విజయసాగర్ గారు చెప్పండి.
2: సారీ అండి,
0: రాంగ్ నంబర్. హలో, రాంగ్ నంబర్. ఓకే సో, మీకు ఆ రోజు బోల్డ్ అని సర్ప్రైజెస్, అలాగే ఇంకా బోల్డ్ అని విశేషాలతో కూడిన జాతర ఉండబోతుంది. అండ్ మీరు అక్కడ రాగానే మీకు ఒక కోలాటం ఉంది, దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇట్స్ ఎ ఫ్రీ రిజిస్ట్రేషన్, దానికి నో ఫీ నథింగ్. సో మీరు అక్కడ రావడం, కోలాటం ఎంజాయ్ చేయడం, ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కోలాటం ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఈసారి ఎవరైనా కొత్తగా జాతర రాబోతుంటే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు క్యాచ్ యువర్ పల్స్. కోలాటం తర్వాత శ్రీరామ కళ్యాణం ఉండబోతుంది పొద్దున్నే, తర్వాత కోలాటం, తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ, ఇంకా డాన్సులు, ఇంకా మ్యూజిక్, లైవ్ బ్యాండ్ ఉండబోతుంది. ప్లీజ్ డూ కమ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ సెలబ్రేషన్. మీరు అందరూ వస్తే కూడా ఇంకా ఒక పెద్ద సెలబ్రేషన్ గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ జూన్ 7 జాతర. అండ్ ఆల్సో మెగా పవర్ లీడర్ గేమ్ ఆడిపిస్తున్నాం కదా, సో అది ఫైనల్స్ ఆ రోజు ఉండిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. సో ప్లీజ్ డోంట్ మిస్. సో తర్వాత ఒక మళ్ళీ ఈ సాంగ్ ఉందా, ఈ సాంగ్ వింటూ ఇప్పుడు ప్రశ్న ఏం లేదు దీనికి, జస్ట్ విని ఎంజాయ్ చేయండి. అండ్ మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. ఇంకొక గంట టైం ఉంది, సో ఈ గంటలో వాట్ ఎవర్ ద సాంగ్స్ అట్ యూ రిక్వెస్ట్, డెఫినెట్లీ ఐ విల్ ప్లే ఇట్ ఫర్ యూ.

0: ఆల్రైట్, అల్లుడు మజాగా చిత్రం నుంచి సచ్ ఎ లవ్లీ కంపోజిషన్ బై రాజ్ కోటి. రాజ్ కోటియా కోటి, ఐ థింక్ రాజ్ కోటియా. ఇంకా ఆ టైంకి వాళ్ళు కలిసే ఉన్నారు. బ్యూటిఫుల్ కంపోజిషన్స్. ఎప్పుడైనా ఈవి సత్యనారాయణ, ఐ థింక్ ఈవి సత్యనారాయణ మీద రెండు ఎపిసోడ్లు చేశారు, రెండు వారాలు సిగ్నేచర్ షోలో. అండ్ ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అండ్ ఎప్పుడైనా ఈవి సినిమా తీస్తున్నాడు అంటే అది వెంటనే రాజ్ కోటి కబురు ఒక చెక్ అలా రెండు వెళ్ళిపోతాయి. సో అంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈవి సత్యనారాయణ అండ్ రాజ్ కోటిది, ఆర్ కోటి. ఓకే, మనం సరదాగా ఒక హాస్య సన్నివేశం విందాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ కామెడీ సీన్ ఇది. ఇది వినండి. ఇందులో ఆ ఇద్దరు నటులు ఎవరో గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో.
1: మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా.
2: దేవతలు దయ్యాలు అని నేను అన్నానా?
1: లైట్ గా ఇంప్రూవ్ చేశాను సార్.
2: అవసరం లేదు. మక్కికి మక్కి దించు, అనువదించు.
1: అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు, నాట్ నో, నో కాదు, కాదు కాదు, ఇట్స్ నాట్ ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాకముస్తే దూ కాదు, కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రూ, క్నా ద్రూ. యు ఆర్ మిస్టేకెన్, మీరు పప్పులో కాలేశారు. షట్ అప్, నోరు ముయ్యండి. నాట్ దెమ్, యు, మీరు కాదు, నీవు. నాట్ మీ, యు, నేను కాదు, నీవు. సరే సరే సంధి, ద హోల్ కాలేజ్ కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్ బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం, గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనున్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజ్ బొక్కలో కాలేజే, అదే అమృతాని. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను ఏం చేసిన కాలేజీ కాదు. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు భయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు.
2: లేదే బాబు, నేను మాట్లాడాలి.
0: లవ్లీ కామెడీ, అసలు ఎవర్ గ్రీన్ కామెడీ. ఎంఎస్ నారాయణ అండ్ ధర్మవర సుబ్రహ్మణ్యం, మనకున్న కామెడియన్స్ లో బ్యూటిఫుల్ లైన్ అప్ ఆఫ్ కామెడియన్స్ ఉన్నారు మనకి. అందులో వీరిద్దరు ఒకరు, అండ్ ఎస్పెషల్లీ ధర్మవర సుబ్రహ్మణ్యం మనకి టెలివిజన్ టైం నుంచి, ఎక్కడ ఆనందవరం అనుకుంటా కదా, ఆనంద బ్రహ్మ నుంచి మనకి ధర్మ సుబ్రహ్మణ్యం రావు. ఆయన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి టీవీలోకి రావడం, సారీ సినిమాలకి. నమస్కారం అండి, మీరు ఆన్ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? చంద్ర గారు.
3: అది నువ్వు, నేను ఎంఎస్ నారాయణ ధర్మవరం.
0: నువ్వు నేను, పర్ఫెక్ట్, రైట్ ఆన్సర్. అది
3: ఉన్నాడు ఒక ఐడియా తోటి, లాస్ట్ ఇయర్ ఒకసారి అతను చూసాడు. చూసి అప్పటి నుంచి నేను ఏదన్నా స్పెండ్ చేసి అది వర్క్ కాదు తర్వాత అనుకుంటే డబ్బులు బొక్క అంటాం కదా.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: says lovely, lovely dance number. మొత్తం బాగా ట్రెండ్ అయిన పాటల్లో మంచి డాన్స్ నెంబర్స్ లో ఇది ఒకటి. ఆల్ రైట్, మనకి రాజశ్రీ గారు కూడా ఉన్నారు. రాజశ్రీ గారు, హౌ ఆర్ యూ?
1: నమస్కారం. నమస్కారం.
0: వణకం. వణకం. వణకం అని చెప్తున్నాం అండి. మేము సమ్మర్ కదా, మేము వణుకుతాం అని చెప్తున్నాం. అదే
1: వణకండి. వణకండి. ఎలా ఉన్నారు?
0: సూపర్ ఫ్యాంటాస్టిక్ ఆసమ్ యాజ్ ఆల్వేస్. అండ్
1: ఒక్క సెకండ్ అండి, నేను మిమ్మల్ని అందరినీ మీ అందరికి ఇంకో విషయం చెప్పే ముందరా రవి, రవి ఫర్దర్ గా మాట్లాడే ముందరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఎప్పటిలాగనే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వి కీప్ లూజింగ్ ద ట్రాక్ కాబట్టి మళ్ళీ ఏమంటారు, నాకు జాతర దగ్గరకు వచ్చేసిన తర్వాత మల్టిపుల్ పనులు, మల్టిపుల్ థింగ్స్ జస్ట్ కమింగ్ ప్లేస్ సడన్ గా ర్యాండమ్ గా వచ్చేస్తాయి.
0: నారీశక్తి పది చేతులతో.
1: నారీశక్తి ఏమన్నదులే గానీ, బట్ ఈ దీంట్లో మాత్రం, ఈ ప్రాసెస్ లో మాత్రం డెఫినెట్లీ ఐ విల్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ రామారావు గారి జయంతి సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగాయి అనుకుంటాను భారీగా.
0: పాటలు పద్యాలు వినిపించే వినిపించలేకపోయాం, బట్ అరగంట అరగంట
1: దానికి మనం సపరేట్ టైమ్ సిగ్నేచర్ షో లో పెట్టుకోవాలి. అది దట్స్ ఎ ఫుల్ ఆన్ సెగ్మెంట్ ఖచ్చితంగా. అండ్ రామారావు గారి అభిమానులందరి తరఫున, ఇవాళ మా రేడియో సుర్వి తరఫున కూడా ఇవాళ ఆయన ఈ విధంగా స్మరించుకున్నట్టు.
0: కరెక్ట్. అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్పానంటే, రామారావు గారు అంటే మన సావిత్రి గారు వెంటనే గుర్తొస్తారు కాబట్టి, సావిత్రి గారి మీద కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ముందు ముందు ఎప్పుడు
1: లాంగ్ పెండింగ్
0: కార్యక్రమం ఎప్పటి నుంచి చేద్దాం అని అనుకుంటున్నా, బట్ అది కూడా
1: ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ డిఫరెంట్ అండ్ సర్ప్రైజ్ సెగ్మెంట్.
0: యా, ఎందుకంటే మీ అందరికీ కూడా అలాంటి కార్యక్రమాలు అందించాలంటే ఖచ్చితంగా చాలా అంటే ఒక విశేషమైన కార్యక్రమంగా మిగలాలి అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా రావాలి మీ కోసం. సో దాని గురించి ఎప్పుడు ముమ్మరంగా తయారేస్తాం.
1: సో జాతర, సో మచ్ టు షేర్, సో మచ్ టు టాక్. బాబా ఎన్ని అప్డేట్స్ ఉన్నాయంటే నాకు ఇలా ఐఎమ్ రెస్ట్లెస్ టు టాక్. బట్ పాట వినేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం
0: డెఫినెట్ గా. అండ్ ఇందాక నుంచి మీకు జాతర గురించి బోల్డన్ విశేషాలు అందిస్తూ వచ్చాం కదా, సో మీకు ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా అప్డేట్స్ మీకు దాంట్లో వస్తాయి. సో యూ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ ఎనీథింగ్. అందట్టు మనం దగ్గరకు వస్తున్నాం కాబట్టి చాలా చాలా అప్డేట్స్ వస్తాయి. సర్లే పర్లేదు, లైట్ తీసుకోవచ్చు అనేది ఎవరిదో ఒకటి చెప్తాడులే మనకి అనుకోవడం కాదు. కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుని లుక్ అండ్ ఫీల్ ఇస్ గ్రేట్ అండ్ సింపుల్, వెరీ హ్యాజల్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ యాప్. యూ డోంట్ వాంట్ మిస్ ఆన్ దాట్, ఎందుకంటే కార్లో వెళ్తున్నప్పుడు బై డిఫాల్ట్ ఎక్కగానే మీరు 107.9 FM HD3 అవుతుంది. కాకుండా దిగిన తర్వాత కూడా మా కార్యక్రమాలు, మా అప్డేట్స్ అన్ని మీకు అందాలి అంటే యూ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ద యాప్. మేము పాట అయ్యేలోపు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక డౌన్లోడ్ చేసుకుని మీరు రెడీగా ఉండండి. బోల్డ్ అండ్ అప్డేట్స్ రాజశ్రీ గారు అందిస్తారు.

0: ലീലാ വിനോദം സച്ച് എ ലവ്ലി കമ്പോസിഷൻ.
1: ലീലാ വിനോദം ഇസ് ദ മൂവി നെയിം. ആ
0: യാ ഓക്കേ. അതെ മധുരമേ ഇസ് ദ സോങ്.
1: ഓക്കേ.
0: ఈ వచ్చిన కంపోజిషన్స్ అన్ని కూడా ఈ రకంగానే అసలు అంటే అన్ఫార్చునేట్లీ మనకి ఎవరు కంపోజ్ చేస్తున్నారు ఏంటని తెలియదు కానీ బట్ కంపోజిషన్స్ ఆర్
1: టాలెంట్ ఇస్ అబండెంట్
0: రైట్. లెట్స్ సీ సమ్ ఇస్ కమింగ్ ఆన్ ఎయిర్. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడేది?
2: నా పేరు సాహితీ అండి.
0: సాహితీ గారు చెప్పండి.
2: యాక్చువల్లీ ఇప్పుడు విన్న పాట చాలా బాగుందండి. ఏ చెప్పండి?
0: లీలా వినోదం.
2: ఓకే ఓకే ఓకే. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి.
0: Yes, of course. చెప్పండి.
2: హాయ్ రే అని ఇట్లు అర్జున చిత్రం నుంచి అండి.
0: హాయ్ రే ఇట్లు అర్జున.
2: అవునండి.
0: ఇట్లు ఎవరు మీరు?
2: ఇట్లు అర్జున.
0: ఇట్లు అదే సినిమా పేరు. మీ పేరు?
2: సాహితి.
0: సాహితి ఓకే. ఆల్ రైట్. థ్యాంక్ యూ సాహితి గారు. ఇట్స్ కమింగ్ అప్.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఆల్ రైట్. All right, Rajasir Gara, so what's happening with our Jatra? I know they have tons of things to share.
1: Tons of things to share. First things first, okay? Ivalla already Thursday evening lo unnam kabatti, there's something coming up this weekend. Senivaram roju sayankalam, we have a huge thing that is happening, yeah, which is the very first time Mega Power Leaderboard semifinals avutunayi. And ee sari chaala exciting endukundante na manandarki, I think that's main reason, because ila radio lo manam chaala sarlu questions adagatamu answer cheyatamu idu chaala common manaku andarki alavate idu. And chaala varaku most of us also do very similar concepts also, like cinema clips veyatamu, comedy edamu, or lekapothe paata vesi cinema peru adagatamu, those kind of things. కాకపోతే ఇదేంటి ప్రత్యేకం ఏంటి అంటే ఇక్కడ చేసి ఇందులో ఒక స్కోరింగ్ ఇచ్చి వాళ్ళని ఒక లీడర్ బోర్డ్ లో పెట్టి టాప్ లో ఉన్న వాళ్ళని ఇన్ పర్సన్ కలుసుకుని దాన్ని ఒక ఈవెంట్ కింద మనం చేయటం ఇస్ అ వెరీ స్పెషల్ థింగ్. దిస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా స్పాన్సర్ చేస్తున్న ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి సెమీఫైనల్స్ 30వ తారీఖు విచ్ ఇస్ సాటర్డే సాయంకాలం 7 o'clock కి ఇండియా క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ ఆ ఏరియాలో జరుగుతున్నాయి.
0: అంటే ఎల్లుండి.
1: అంటే ఎల్లుండి ఆ రోజు మన మెగాపవర్ లీడర్ బోర్డు నుంచి దాదాపు 20 మంది పైన అక్కడికి వస్తారు సెమీఫైనల్స్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు. వాళ్లతో మనం లైవ్ అక్కడ గేమ్ ఆడతాము. అందులో నుంచి విల్ బి షార్ట్ లిస్టింగ్ ఫ్యూ పీపుల్ హూ విల్ గో టు ద ఫైనల్స్. వాళ్ళు మెయిన్ జాతరలో దే ఆర్ గోయింగ్ టు ప్లే ద గేమ్ ఆన్ ద స్టేజ్. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఫన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఆ విషయంగా. రెండోది బోర్డులని హ్యాంపర్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ మదిరా అండ్ మసాలా వాళ్ళు అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ వాళ్ళు ఇస్తున్నారు లాట్ ఆఫ్ గివ్ అవేస్. సో యూ కెన్ ఆల్సో టేక్ బ్యాక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మేబీ అక్కడ కొద్దిగా షాపింగ్ వాపింగ్ చేసి మామిడిపడు బోర్డు అని ఉంటాయి రకరకాల మామిడిపళ్ళు తీసుకెళ్ళచ్చు. సో అది అనమాట విషయం. లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ముందు దాని వల్ల. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా బోలెడ్ ఉన్నాయి. అన్ని ఒక్కసారి చెప్పకుండా మెల్లగా
0: ఒకటి టైం కి ఒక సరదాగా మంచి హాస్య సన్నివేశం విందాం. ఇది వింటూ అందులో మేల్ యాక్టర్స్ ఎవరో గుర్తు పట్టి ప్లస్ ఫీమేల్ యాక్టర్స్ నేను అడగట్లేదు ఎందుకంటే కొంచెం కష్టమేమో, బట్ చెప్పగలిగితే దట్ బి వండర్ఫుల్. ఓకే, ఈ సీన్ వింటూ ఈ సన్నివేశం వింటూ ఇందులో ఉన్న యాక్టర్స్ ఎవరు చెప్పగలిగితే దట్ బి వండర్ఫుల్. కాల్ ద స్టూడియో 972-636-1966.
3: And you boy.

0: కలవనగానందుకు నేనే తెలుసుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళామంటగా
1: అయిపోయింది మీకు.
0: ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు.
1: ఇంట్లో ఉందండి పట్టుకుపోవడానికి కూతురు తప్ప
0: ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా?
1: నాన్న ఏం ఫిక్స్ అవ్వలేదండి.
2: నాన్న
0: అమ్మా
2: కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు.
0: నేనే చేశారు
2: వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట.
1: గొప్ప ఫిగర్ అనే అదోలా చూస్తాను. ఏదో మోకాలు వేసుకుని కదా
0: ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు.
1: చిన్నప్పుడు వచ్చి నువ్వు అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు.
0: నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను.
1: నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి.
0: ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను.
1: నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదేశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగర్ సెంట్రల్ లో కలిసి నన్నే చూస్తాడంట. వాళ్ళ సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి.
0: ఇవన్నీ జగదాంబ చౌదరి గారు చెప్పారా?
1: జేసీ గారిని గాడుగుడు అనకండి బాబు. ఇదే వచ్చింది కాదు.
3: అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట.
1: సెంటర్ లోకి రావాలమ్మా.
3: మన గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట?
1: అవన్నీ మనకి తెలుస్తాయంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, టెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను.
0: ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరుడు. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవుకే.
1: అని కావాలంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు.
3: మరి ఇప్పుడు ఎలాగరా నాన్న?
1: ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. కొన్ని నువ్వేనా ఇవే
4: అదే సన్నివేశం విన్నారు కదా. సో శనిగాడి సెంటర్ లో వచ్చేంత వరకు మీరు వేచేయకల సమాధానం చెప్పడానికి.
5: రవి మీరు నమ్ముతారా? అది మీరు నమ్మరు కదా.
4: ఏంటి
5: ఇలాంటివన్నీ?
4: అంటే
5: శుక్రమహాదశ ఆ దశ ఈ దశ బాగా నమ్ముతా.
4: మీరు
5: బాగా నమ్ముతా?
4: సో ఇప్పుడు వినండి, ఇద్దరు క్వైట్ కాంట్రరీ పర్సన్స్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.
5: బాగా నమ్ముతా, చాలా సీరియస్లీ తీసుకుంటా ఆ విషయాన్ని. ఎవరన్నా ఏదైనా నీకు ఇప్పుడు బాగుండదు అని అంటే సరే బాగుండదు కదా అని చెప్పి నేను రవితేజ లాగా ఆ టైప్ లో ఉంటే బానే ఉంటుంది, చిల్ ఎంజాయ్ లైఫ్ అని. కానీ అలా కదా, నేను ఏం చేయాలి ఇప్పుడు? రెమెడీ ఏంటి తెలుసుకుని అన్ని గుడ్లకి వెళ్తారా? పూజలు
4: చేయడం
5: వెళ్తా? అలా ఒక ఇద్దరు ముగ్గురు అడిగి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకుని
4: వీళ్ళ జాతకాలను బయటపెడతారు.
5: తర్వాత ఏదో అవుతుంది అంటే ఇప్పుడు ఒక 100 ఆప్షన్స్ ట్రై చేసాం అనుకోండి, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు 100 మందికి అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరో ఒకళ్ళు అప్రూవ్ చేస్తారు, ఫైనల్ గా బానే ఉంటుంది జీవితం. అప్పుడు అనిపిస్తుంది కానీ ఇట్లా ఉండదన్నావు కదా, అంటే ఎవరొకళ్ళన్నా తప్ప అవ్వాలి, లేకపోతే ఏదో ఒక అప్లికేషన్ అప్రూవ్ అయింది కాబట్టి ఏదో తెలియదు కాబట్టి ఎవరిని అప్రూవ్ చేయకుండా మళ్ళీ రిపీట్ అనమాట. అన్ని చేస్తా ఇప్పుడు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కనుక
4: ఎవరిదైతే సెలెక్ట్ అయిందో జాతకం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అదృష్ట జాతకులు మీరు సెలెక్ట్ అయిందంటారా?
5: ఐ బిలీవ్ ఇన్ ఇట్. జోక్స్ అపార్ట్ కానీ కొన్ని కొన్ని నమ్ముతాను, అంటే ఎవరు ఏది పెడితే ఎవరైనా చెప్తే అది అలా కాదు. కానీ దేర్ ఇస్ వే, దానికి కూడా ఒక లెక్ ఉంటుందండి, ఈ తిక్క కూడా అర్థం చేసుకోవాలి.
4: గుడ్ యా, జాతకాలు నమ్మడం అనేది చాలా మంది చేస్తుంటారు, బట్ ఎవరు నమ్మకం వాళ్ళది, ఎవరిది కాదల్లే అవనల్లో. ఎస్,
5: అందుకనే ఇలాంటి తాయెత్తులు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, దారాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. సో అందరికి మంచి మంచి దశ. అది ఏ దశ ఉన్నా తెలీదు, అదే ఏ దశ ఉంటుందో. నాకు ఫనీ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నీకు ఇప్పుడు శుక్రమహాదశ అన్నారనుకో, వాట్ డస్ దట్ మీన్ నాకు తెలీదు, అంటే అది మంచా కాదా అని అడుగుతా. మళ్ళీ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పోనీ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటానా? గుర్తుపెట్టుకోను, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అడుగుతా. ఎవ్రీ టైమ్ ఐ విల్ నెవర్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రైట్ దశ.
4: మన దేశం వల్ల మహర్దశే,
5: అంటే మనం అనుకుంటే మహర్దశే. ఏం పాటేస్తున్నారు
4: సో ఇప్పుడు?
5: చిరంజీవి పాటేస్తారేమో అనుకుంటున్నాను నేను.
4: చిరంజీవి పాట నా తెలుసు, మా ఉద్యోగం ఉండాలంటే చిరంజీవి పాట వేయాలి. ఆల్రెడీ 4 పాటలు వేసాను నేను చిరంజీవి.
5: మేము వినలేదు కదా.
4: మీరు వినపు, నా తప్పండి, నా తప్పు అలా అవుతుంది చెప్పండి. అది కొసం మెరుపుగా వేస్తా ఒకటి, ఈలోపు ఈ పాట వినేసి వచ్చిన తర్వాత ఆ పాట లైన్ అప్ చేస్తాను. అండ్ సాహితీ గారు మీరు కోరిన పాట ఇట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.

0: All right, Return of the Dragon. Enter the Dragon. తర్వాత తీసింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది కూడా. అండ్ ఇది పాడిన కుర్రాడు మన తెలుగువాడే, అటు తమిళనాడు వెళ్ళి మద్రాసు వెళ్ళి అక్కడ సెటిల్ అయినవాడు. అమేజింగ్ సింగర్, క్లాసికల్లీ ట్రైన్డ్. అండ్ విజయ టెలివిజన్ లో చాలా మ్యూజికల్ కాంపిటీషన్స్ లో పాల్గొని ప్రైజ్లు కూడా, హీ గాట్ ఇట్ సో మెనీ ప్రైజెస్. పేరు నాకు శరత్ సంతోష్. ఎస్, శరత్ సంతోష్ మన పడద దేవాలయంలో వచ్చాడు. అండ్ బాలగారి రెగ్యులేషన్ కూడా కన్ను కూడా బాగా పడింది ఈ కొన్నాడు. ఆల్ రైట్, సో మన జాతరకి సంబంధించిన అప్డేట్స్ మనకి ఇంకా 2 మినిట్స్ కమర్షియల్
1: టాపిక్ కమర్షియల్ బ్రేక్ వెళ్ళే ముందర గబగబా ఇంకా కొన్ని చెప్పేస్తాను. నాకు బిఫోర్ ఐ గో దేర్ ఒక టాపిక్ మళ్ళా నాకు ఇక్కడ స్క్రీన్ చూస్తుంటే మళ్ళీ మైండ్ లోకి వచ్చింది అనమాట. మీకు కొంతమందికి ఈ దాని ఏమంటారు ద ఓసిడి లాంటివి ఉంటాయని తెలుసు కదా మీకు. లైక్ అంటే అప్పుడు ఏమవుతుందంటే యువర్ మైండ్ ద వే మైండ్ వర్క్స్ నాకు తెలిసిన తర్వాత డయాగ్నోస్టిక్ జబ్బు కదా అది. జస్ట్ నాకు తెలుసు నాకు తెలుసు అయ్యో సైన్ దాట్ ఇప్పుడు నేను చెప్పేది వినండి మీరు. నా పాయింట్ ఏంటంటే ఇట్స్ ఓకే వెదర్ ఇట్స్ ఎ డిజార్డర్ ఆర్ ఐ మీన్ ఇట్స్ వెదర్ ఇట్స్ ఏ జబ్బు ఆర్ నాట్ ఇస్ ఎ సెపరేట్ టాపిక్ కానీ పాయింట్ ఇస్ ఇట్స్ ఇట్లాంటిది ఇట్లా ఉంటేనే ఇట్లా ఉన్నారు అని నేనేం డయాగ్నోస్ చేయట్లేదు బికాస్ ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు టాక్ లైక్ దాట్. బట్ దెన్ కొన్ని కొన్ని కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుతున్నాను అనమాట. సో మైండ్ ఎలా పనిచేస్తుందని ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట క్లస్టర్ కనపడితే, టూ మచ్ కనపడితే మై మైండ్ విల్ జస్ట్ స్టాప్ ఫంక్షనింగ్. అదే క్లస్టర్ ఆ పిక్చర్ మల్టిప్లై అయ్యి లైక్ ఉంటే చాలా చాలా హ్యూజ్ గా కనబడుతుంది, హ్యూమంగస్ గా కనబడుతుంది. అది అర్జెంట్ గా క్లియర్ చేసే వరకు నాకు నెక్స్ట్ ఇంకేం థాట్ రాదు, మాట కూడా రాదు. సో ప్రస్తుతం అలా అనిపించింది నాకు బికాస్ ఐ సా సంథింగ్ హియర్ అనమాట. అదేంటో మీరు ఊహించగలిగితే తర్వాత మనం
0: మాట్లాడదాం.
1: రాగానే జాతర అప్డేట్స్ లోకి వెళ్దాం.
0: సో ఈ లోపు ఏంటి ఆ క్లస్టర్ ఏంటి క్లియర్ ఆఫ్ చేయాలి అనేది మీరు ఆలోచించి చెప్పండి.
1: వాళ్ళకి తెలీదు, చెప్పాల్సింది మీరే.
0: సరే చెప్తా, చెప్తా నేను కూడా. ఆల్ రైట్ శ్రోతలందరూ కూడా డీటూర్ విత్ రాజేశ్వరి వింటున్నారు. స్టే ట్యూన్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ.

0: celebration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Revisit.
2: Hey, morning, morning, Manuel. Breakfast, yes, I'm gonna. I'll take a budget lottery. Let's go to the no. Urti Shakahara restaurant. Adiyar Anand Bhavan.
3: Shiva, Iran Chayant, Chaurastan, the first ever Desi drive through in America. Chaurastan.
1: Thank you for being in our journey.
4: Oi, lunch ke kartana veldama?
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
4: No groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
6: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Bro, ఈ మెసేజ్ పరిమందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఆహా, ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: సుగత్రి గారు మీరు ఆన్ ఉన్నారు.
1: హలో అండి.
2: హలో అండి, మీరాబాయి గారు ఎలా ఉన్నారు?
1: నేనని సార్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: ఓకే, ఈరోజు నేను గెలిచా. ఎందుకు తెలుసా? రిత్విక్ అడిగాడు, అమ్మ ఈరోజు ఆంటీ వస్తుందా అని అడిగాడు. తప్పకుండా వస్తుందా అన్నాను. కానీ ఫస్ట్ చేసినప్పుడు రవి గారు ఉన్నారు, తర్వాత అయితే మీరు వచ్చారు కదా.
1: కరెక్ట్, వచ్చా కదా, మీరు గెలిచారు కదా.
2: నేను గెలుస్తాను కదా, నేను గెలిచి మీరు గెలిచినట్టే కదా.
0: మిమ్మల్ని గెలిపించడం కోసం వచ్చారు, అది విజయవంతంగా నిర్వర్తించారు ఆవిడ. అంతేగా,
2: ఇందాక కామెడీ క్లిప్ వచ్చి వెంకీ మూవీ కదా.
0: ఏది, ఏ సినిమా ఇందాక వచ్చిందా?
2: వెంకీ
0: ఇందాక వచ్చింది. ఎస్, వెంకీ ఆ సినిమా అవునవును. ఆ సినిమాని చూసిన విన్నప్పుడల్లా ఇస్ ద హైట్స్ ఆఫ్ ది కామెడీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్.
1: గుడ్ విషెస్ బ్లెస్సింగ్స్ పంపిస్తూ ప్లానింగ్ టైంలో కరెక్ట్ గా ఈవెంట్ టైంకి అక్కడికి వచ్చేసి హాయిగా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు అస్.
2: సో తప్పకుండా మేము ఎప్పుడు ఆ రోజు రెండు మూడు ఉన్నా తప్పకుండా వస్తాం. రిపీట్ కదా.
1: ఎస్, డోంట్ మిస్ అరౌండ్ 5 o'clock. ఆ టైం కి మిస్ అవ్వకండి. నేను వినే వాళ్ళందరికీ ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అండ్ ఐ విల్ టాక్. థ్యాంక్ యూ అండి. సో రవి, జాతరలో మనం ఎప్పుడు రకరకాల కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాం కదా, కోలాటము, డాన్స్, మ్యూజిక్, కాంపిటీషన్స్, సమ్ టైమ్స్ ఫుడ్ ఫన్ లైక్ పానీపూరి కాంటెస్ట్ అని అవి అట్లాగా. ఈచ్ జాతరలో వీ బ్రాట్ ఏ డిఫరెంట్ ఫ్లేవర్ టు ద జాతర. అంటే ప్రిటీ మచ్ స్ట్రక్చరల్ గా సేమ్ గా ఉన్నా ఒక ఇంటర్నల్ గా జరిగే యాక్టివిటీస్ లో వీ ఆల్వేస్ బ్రాట్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ ఎక్సైటింగ్ అట్లాగా. సో నాకు లాస్ట్ ఇయర్ జాతరలో అన్నిటికన్నా ఎక్కువగా నన్ను అంటే చాలా రోజులు మైండ్ లో నిలిచిపోయిన విషయం ఏంటంటే ద గ్రాండ్ ఫినాలే వి డిడ్, ద ట్రిబ్యూట్, మనం ఇచ్చిన ట్రిబ్యూట్ టు ద పుల్వామా
0: వీడియో.
1: అది విత్ ఆల్ ఆఫ్ అస్ గెటింగ్ ఆన్ టు ద స్టేజ్ విత్ ఇండియన్ ఫ్లాగ్ అండ్ అమెరికన్ ఫ్లాగ్, దట్ వాజ్ ఎ మూమెంట్, ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనిపించింది నాకు. అది మాత్రం నాకు అట్లా గుర్తుండిపోయింది. అలాంటి ఒక మూమెంట్ ఈసారి కూడా క్రియేట్ చేయబోతున్నాం మనం స్టేజ్ మీద. నేను ఇప్పటిదాకా మీ ఎవరితో కూడా షేర్ చేయలేదు అది డీటెయిల్ ఏంటి అని, ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు సీ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ యు ఆల్ టు ఎక్స్పీరియన్స్ దట్ మూమెంట్, ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ అది. సో వాట్ ఈస్ దట్ న్యూ మూమెంట్ ఆఫ్ ట్రూత్ మనం ఆ రోజు వాట్ ఈస్ గోయింగ్ టు అన్ఫోల్డ్ అనేది చూడాలి, హౌ ఆల్ ఆఫ్ యూ విల్ టేక్ అని. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద బిగ్ మూమెంట్. అది ఎవరికి తెలియకూడదు కాబట్టి దానికి సంబంధించినవి నేను ఒకళ్ళిద్దరితో మాత్రమే ఇంటర్నల్ గా పనిచేయగలను కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ ఐఎమ్ జస్ట్ కీపింగ్ యు ఆల్ గెస్సింగ్ అన్నమాట. వాట్ ఇస్ ఇట్, వాట్ ఇస్ ఇట్, వాట్ ఇస్ ఇట్?
0: శ్రోతలకే కాదు సస్పెన్స్, మాకు కూడా ఉందో సస్పెన్స్
1: ఉంది.
0: సో అక్కడికి వచ్చేయండి, అందరం కలిసి తెలుసుకుందాం.
1: అది ఆ మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఎప్పుడు జరగబోతుందంటే అరౌండ్ బిట్వీన్ 5 and 6 అనుకుంటున్నాం ఈసారి. సో ఆ టైం ఫ్రేమ్ లో మాత్రం జాతర మిస్ అవ్వకండి. దట్స్ మై definitely humble.
0: So this is that's when we are going to reveal this, right?
1: Yeah, 5 to 6. That's when the grand reveal will happen. So what is that grand reveal? Wait and watch.
0: Yeah, so chusara ilanti surprise lu inka undabothunayi manaku teliyadu.
1: Yeah,
0: so you have to just come and get to know that.
1: Yes, absolutely.
0: And, అండ్ మెగా గేమ్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. సో 5 ఫైనలిస్ట్ ఉంటారు ఆ రోజు. సో దట్ ఈస్
1: మెగా ఫైన్, మెగా పవర్ లీడర్ బోర్డు నుంచి డిపెండింగ్ ఆన్ హౌ మెనీ పీపుల్ షో అప్ సెమీఫైనల్లో 4 or 5 ఫైనలిస్ట్ వస్తారు స్టేజ్ మీదకి.
0: రైట్, సో దట్ ఈస్ అనదర్ గేమ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆడిన వాళ్ళందరికీ కూడా ఈ గేమ్ ఎంత ఉత్సాహంతో ఆడారు, ప్రతి వారం మేము ఆడిస్తూ
1: ఉన్నాము,
0: చాలా మంది ఆన్సర్ చేశారు, చాలా మంది సెలెక్ట్ అయ్యారు. సో మే 30th నాడు, విచ్ ఇస్ శనివారం సాయంత్రం, దానికి సెమీఫైనల్స్ ఉండిపోతుంది. సో విల్ సీ యూ దేర్ అండ్ ఆల్సో ఫైనల్స్ ఇస్ గోయింగ్ టు బి మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. ఆల్ రైట్, సో తర్వాత ఇందాక మీరు ఓసిడి గురించి అన్నారు కదా, సో ఇప్పుడు చాలా మంది అది తెలుసుకోవాలంటే
1: దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ ఓసిడి అనేది మనం ఇలా సినిమాల్లో కానీ ఇట్లా మనం క్యాజువల్ గా వస్తాం, జస్ట్ ఫర్ టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇట్ మే సౌండ్ లైక్ అదే ఏదో ఫన్ మేకింగ్ ఫన్ అబౌట్ దట్ అని ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ టాపిక్ దట్ కెన్ బి టేకెన్ ఈజీలీ ఎందుకంటే సీరియస్ ఓసీడీ ఉంటే కనుక దట్ కండిషన్ డిటెక్ట్ అయితే కనుక ఇఫ్ సమ్వన్ ఇస్ డయాగ్నోస్డ్ విత్ సీరియస్ ఓసీడీ కండిషన్ దెన్ దట్స్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్ దే పీపుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్రీబడి అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది అది సో నాట్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్ బట్ జెన్యున్లీ నేను చాలా సార్లు అనుకుంటా మేబీ ఐ షుడ్ గెట్ మై సెల్ఫ్ డయాగ్నోస్డ్ అని అనుకుంటాను not because of any other reason but just to avoid any future bigger issues to pop up anamata entaki aa OCD topic enduku vachindi ante because I saw some cluster here aa cluster evaro create chesaru and that just made me sadanga ravi nannu maatladamante em maatladalo ardham kaakunda blank out ayipoyanu poorthiga so aa credit ravi ki isthu
0: సో ఇక్కడ ఏం లేదు ఇక్కడ బ్రౌజర్ ఉంది ఆ బ్రౌజర్ లో ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తారు ఈవిడ ఇవి ఓపెన్ చేసి అది ప్లే చేస్తారు మీ అందరి కోసం నేను అలా కాదు నేను ఒక నాలుగు ట్యాబులు పెట్టుకుని మీ అందరి కోసం నేను చేసే కార్యక్రమాలు ఏమి ఉంటాయి కదా వరుస పెట్టి చేయాల్సింది సో అవన్నీ మీ రిక్వెస్ట్లు అన్ని ఉంటాయి కదా సో ఐ విల్ ప్లే దట్ ఈవిడ అది చూస్తుంది టెన్షన్
1: రవి ఏం చెప్తున్నాడంటే మీకోసం నేనైతే అన్ని బోల్డ్ అండ్ పాటలు వేస్తాను చాలా రకరకాలుగా చేస్తాను ఎవడంటే బోరింగ్ గా చేస్తారని
0: అది నాకు తెలిసి ఓసీడీ కాదు అది బిఎండి అనాలి దాన్ని బ్రౌజర్ మేనేజింగ్ డిసార్డర్
1: నాట్ జస్ట్ అబౌట్ బ్రౌజర్ బట్ ఎనీథింగ్ ఎనీ సచ్ క్లస్టర్ దట్ ఈస్ టూ మచ్ సో ఇప్పుడు అందుకే నేనేం చేశానంటే నా జాగ్రత్తలో నేనుండడానికి అసలు దానికి ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్ళిపోయి కూర్చొని మీతో మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉంది నాకు ఇప్పుడు ఓన్లీ ఐ కెన్ సీ హిస్ రేడియో సర్వీ లోగో
0: అర్థం పెడతా
1: అది చాలా డేంజరస్ మీకు అర్థం అవట్లా
0: రైట్
1: సేమ్ చేస్తున్నారు
0: ఒక మంచి హాస్య సన్నివేశం ఇందా ఇది వింటూ ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేసి స్టూడియో 6361966
3: చక్రం మీరు పని చూసుకోండి గుడ్ మార్నింగ్ మేడం

0: ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్లే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట.
1: ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు.
0: మీరు తలుచుకుంటే ఇప్పుడు గెట్ అవుట్ అంటారు, కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి నా మ్యాథ్స్ గారు సంగతి మీకు. అయ్య బాబు,
1: నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్లే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు.
0: ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను, సత్యభామ ఫేస్ కట్.
1: ఐ సెడ్ గెట్ అవుట్.
0: ఓకే, తప్పు మీది కదలండి. ఈ ముక్క ఇచ్చాడు ముసలాడు, ఆయనది అయిపోయాడు. ఇగో మాస్టర్ వస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డర్ గారి గుట్ట అప్పులోని తరువాడు తరిగింది. ఏమన్నా నువ్వు ఇచ్చిన కార్డు?
2: లక్ష్మి గారు మీరు రానిరున్నారు.
3: కరోనా మొగుడు అండి.
2: కరోనా మొగుడు
4: అంతే.
2: షూరా? నో ఫ్రెండ్. ఫోన్ ఏ ఫ్రెండ్.
4: నేను మీ డైలాగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తానండి. రవి ఏది ఫేస్ టర్నింగ్?
2: వండర్ఫుల్, దాట్స్ రైట్ ఆన్సర్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. రైట్,
4: అది ఓపెనింగ్ బిట్ మ్యూజిక్ వచ్చింది కదా.
2: రైట్,
4: గుడ్ మార్నింగ్ మేడం. రంగనే ఒక మ్యూజిక్ వచ్చింది
2: కుచ్చాడు మొసలాడు అయిపోయాడు. రైట్, సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. అండ్ ఐ థింక్ ఇది 10 కోట్లు సంపాదించి కలెక్ట్ చేసిన మొదటి సినిమా అనుకుంటా ఇది.
4: నాకు తెలియదు, ఐ డోంట్ నో
2: కలెక్షన్స్ పరంగా. ఆల్రైట్, ఈవెన్ మీకు ఒక విషయం తెలుసా, రాఘవేంద్ర రావు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా మోసగాడు. అందులో చిరంజీవి విలన్. సో ఆ టైప్ ఆఫ్ రోల్, రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్.
4: హీరోయిన్ ఎవరు
2: తెలీదు. సో దట్స్ హౌ దేర్ జర్నీ స్టార్టెడ్ అండ్ తర్వాత.
4: నాకు పర్సనలీ చిరంజీవి గారి అభిమాని కదా, నాకు ఆయన విలన్ రోల్స్ కూడా భలే ఇష్టం.
2: తొలినాళ్ళలో వచ్చినవన్నీ మొత్తం విలన్ రోల్స్ చాలా.
4: నేను చాలా సార్లు మెన్షన్ చేశాను, అది మన జయసుధ గారితో వచ్చిన సినిమా అంతులేని కథ. సారీ, ఇది కథ కాదు,
2: ఇది కథ కాదు,
4: ఇది కథ కాదు.
2: కాటికి చెప్పదబ్బా, 47 రోజులు,
4: 47 రోజులు. మై గాడ్, మైండ్ బ్లోయింగ్. ఒక రోజు వన్ ఆఫ్ ద కాలర్స్ ఆల్సో వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. అసలు చిరంజీవి కనిపించరు. అసలు కనిపించరు ఆయన.
2: అసలు తెరమికలు కొడదాం అన్నట్టుగా
4: అనిపిస్తుంది. నాకైతే బయటకు లాగ్ కొడదాం అనిపించింది.
2: అంత సచ్ పవర్ఫుల్ పాత్ర అది.
4: ఐ థింక్ ద లెగసీ వాజ్, అందుకనే అంటారు కదా ఆయన బిల్డ్ చేసుకున్నది ఊరికే అలా వచ్చేయలేదు ఆయనకి. అది చాలా, దెర్ ఇస్ డెకేడ్స్ ఆఫ్ వర్క్, హార్డ్ వర్క్ అండ్ ద కైండ్ ఆఫ్ రోల్స్, ఆయన చేసిన రోల్స్ కానీ ఆ క్యారెక్టర్స్, అప్పట్లో వచ్చిన కథలు, ఆ సినిమాలు, ఆబ్వియస్లీ అవన్నీ కూడా అంత పర్ఫార్మెన్స్ కి ఆ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ ఉండడం, అవన్నీ కూడా అడ్వాంటేజెస్ అయినాయి కదా.
2: అంటే నేను మొన్న ఏదో కార్యక్రమం చేస్తూ ఇదే విషయం మాట్లాడుతూ చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు కూడా చాలా విలనిజం, విలన్ రోల్స్ చేశారు వాళ్ళు. యాంటీ హీరో రోల్, అంటే మోహన్ బాబు అయితే చాలా విలన్ రోల్స్ ఎక్కువ చేసి తర్వాత హీరో కింద మారిన తర్వాత కూడా ఆయన తర్వాత ఇలాంటి విలన్ రోల్స్ చేయడం, కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేయడం కూడా చేశారు మోహన్ బాబు. చిరంజీవి చేస్తున్న టైంలో కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అది, అంటే ఎలాగా సీతాకోక ఇది ఉంది, సితార్ ఉంది కదా, సితార్ లో శరత్ బాబు రోల్ ఉంటుంది. ఆ రోల్ యాక్చువల్గా చిరంజీవి చేయాల్సింది. అప్పుడు చిరంజీవి ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కి బాకీ పడ్డాడు అనమాట, నేను మీకోసం ఒక పాత్ర చేయాలి అని చెప్పగా ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీరు ఈ పాత్ర చేస్తారంటే, లేదు ఇప్పుడు హీరో రోల్స్ చేస్తున్నాను నేను ఈ పాత్ర చేయను అని చెప్పేసి ఆ విధంగా. సో అప్పటి నుంచి చిరంజీవి కంటిన్యూడ్ ఓన్లీ ఇన్ ద హీరో రోల్స్. కానీ మోహన్ బాబు హీ డిడ్ సో మెనీ అదర్ రోల్స్ అనమాట. కానీ ఫైనల్ వీళ్ళు రాఘవేంద్ర రావు అండ్ చిరంజీవి కాంబినేషన్ లో అద్భుతమైన హిట్స్ పడ్డాయి. కానీ ఫస్ట్ మోసగాడి ఇస్ వాస్ ది మూవీ. సో తర్వాత ఒక మంచి పాట విందాం, వచ్చిన తర్వాత దానికి మనకి ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది, విల్ కవర్ ఏమైనా విశేషాలు ఉంటే కవర్ చేద్దాం. ఆల్ రైట్, స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: ఆల్రైట్ హరం హర అని చిత్రం నుంచి ఇలాంటి కంపోజిషన్స్ ఎప్పుడు విన్నా కూడా లవ్లీ ఫీల్ ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ అటువంటిది మనకి అన్ఫార్చునేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో తెలియదు కానీ, బట్ వెనవర్ దే వి హియర్ సచ్ కంపోజిషన్స్ ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫీల్. ఆల్రైట్,
1: సో నాకు తెలియదు ఎప్పుడు వింటాం ఈ పాట.
0: ఓకే,
1: సో క్విక్లీ మనకి టైం అయిపోయింది కాబట్టి గబగబా నేను ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి షేర్ చేసేస్తాను మీతోటి. సో జాతరలో ఈసారి వీఆర్ మీరు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతే దాట్ విల్ బి ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ, బికాస్ ఇన్స్టాలో వీఆర్ రెగ్యులర్లీ పోస్టింగ్ ఆల్ ది అప్డేట్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అన్ని విషయాలు అక్కడ షేర్ చేస్తూనే వస్తున్నాము. సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ అండ్ ఆఫ్ కోర్స్ రేడియో వినకుండా ఇలాగా రేడియో వినండి, రేడియోలో కూడా చెప్తాం అప్డేట్స్. బట్ ఫర్ నౌ లెట్ మీ టాక్ టు యూ అబౌట్ ద గివ్ అవేస్. ఈసారి జాతరలో ప్రతిసారి లాగానే చాలా చాలా గివ్ అవేస్ ఉన్నాయి, బికాస్ దేర్ ఆర్ సమ్ వెండర్స్ హు ఆర్ గివింగ్ అవే సమ్ ఆఫ్ దేర్ బ్యూటిఫుల్ సారీస్. సో కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు హు ఆర్ గివింగ్ అవే ద బ్యూటిఫుల్ సారీస్. దే డు నాట్ హ్యావ్ అ వెండర్ బూత్ బట్ దే ఆర్ జస్ట్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్. ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ ఇస్ బీయింగ్ షేర్డ్ గోయింగ్ టు బి షేర్డ్ విత్ ద లక్కీ విన్నర్ వన్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ నో హూ దాట్ విల్ బి. రాఫెల్ గివ్ అవేస్ అనమాట ఇవన్నీ. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఎంటర్ అయినప్పుడు మీరు రాఫెల్ తీసుకోవటం, దానిలో మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, డ్రాప్ బాక్స్ లో వేయటం, అండ్ బేస్డ్ ఆన్ దట్ సంబడి విల్ పిక్అప్ ద రాఫెల్ అండ్ డూ ద గివ్ అవే. వాటన్నిటితో పాటు ఆ సారీస్ తో పాటు దేర్ ఇస్ ఆల్సో $500 గిఫ్ట్ కార్డ్స్ దట్ వీఆర్ గివింగ్ అవే, అండ్ దోస్ ఆర్ కమింగ్ టు యూ ఫ్రమ్ వల్లెమారి ఫార్మ్స్ అండ్ రేడియో సురభి. దీంతో పాటు వల్లెమారి ఫార్మ్స్ వాళ్ళు 25 plants ఫ్రీ గివ్ అవేస్ ఇస్తున్నారు. సో టూ సమ్ లక్కీ విన్నర్స్ అగైన్ రాఫెల్ విన్నర్స్ వీళ్ళంతా కూడా. సో దేర్ ఇస్ సో మచ్ టు బీ ఎక్సైటెడ్ అబౌట్ జాతర అగైన్ దిస్ ఇయర్. సో వల్లెమారి ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే నాట్ జస్ట్ సెటింగ్ అప్ అ బూత్ దిస్ టైమ్ బట్ దే ఆర్ డూయింగ్ అ ఫుల్ వల్లెమారి జోన్ ఏ ఉంటుంది అక్కడ. అక్కడ గోరింటాకు లైవ్ గోరింటాకు పెడతారు అక్కడ. దేర్ ఇస్ వన్ వెరీ వెరీ ఎక్సైటింగ్ థింగ్ నెవర్ డన్ బిఫోర్ ఏంటి అంటే అక్కడిదక్కడ లైవ్ ఆవకాయ మేకింగ్ విల్ హ్యాపెన్ వల్లెమారి ఫార్మ్స్ జోన్ లో. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్. అండ్ అక్కడ సమ్ సేల్ ఆఫ్ సమ్ పికల్స్ అండ్ ఆల్ ఆల్సో విల్ హ్యాపెన్. ప్లాంట్స్ కి సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతాయి, ఇలా చాలా చాలా జరుగుతాయి. అఫ్ కోర్స్ ప్లాంట్ సేల్ ఉంటుంది నేచురలీ, బట్ ఇవన్నీ కాక దే సో మచ్ మోర్ గోయింగ్ ఆన్ అనమాట. వీటన్నిటితో పాటు దిస్ అ బిగ్గర్ హైలైట్ ఆల్సో దట్ విల్ టాక్ అబౌట్ ఇన్ జస్ట్ వైల్. ఇంకో పాట అయ్యాక అది కూడా చెప్తాం, టైం లేదా మనకి. ఓకే, అయితే నేను క్విక్లీ ఈ అప్డేట్ లాస్ట్ అప్డేట్ కూడా చెప్పేస్తాను, ఆ తర్వాత మేబీ మనం బాయ్ చెప్పేసి పాటేసేద్దాం. లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టాక్ ఫర్ టుడే, మళ్ళీ రేపు వచ్చినప్పుడు పూర్తి వివరాలు చెప్తాను. బట్ ఫర్ నౌ మాటవారి సౌజన్యంతో భద్రాచల సీతారాముల కళ్యాణానికి అర్చకులు వస్తున్నారు అక్కడి ఉత్సవ విగ్రహాలు తీసుకుని అన్న విషయం ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ఒరిజినల్ గా అయితే వాళ్ళు దే హ్యాడ్ ఎ రిజిస్ట్రేషన్ ఎంట్రీ అండ్ ఆల్ దట్, బట్ ద ప్లాన్స్ దే హ్యావ్ చేంజ్డ్ అండ్ రైట్ నౌ వాట్ దే సేయింగ్ ఇస్ కళ్యాణం అద్భుతంగా జరగబోతోంది. అండ్ స్వామి వారిని లోపలికి ఆహ్వానించడం దగ్గర నుంచి మళ్లీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు, అమ్మవారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఊరేగింపు సాగినంపే దాకా కూడా చాలా ఎక్సైటింగ్ గా ప్లాన్ చేశారు. సో వీ కెన్ ఆల్ బి ఆడియన్స్, ఆడియన్స్ లో మనం కూర్చుని కార్యక్రమాన్ని హాయిగా చూడొచ్చు అండ్ చివరిగా దర్శనం చేసుకుని అక్షింతలు ప్రసాదం అది తీసుకోవచ్చు. అది అక్కడ జరగబోతోంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్. కన్నుల విందు వీళ్ళు విందు అవ్వబోతోంది, డోంట్ మిస్ ఇట్.
0: స్టార్ట్ అవుతుంది
1: అదే అక్కడికే వస్తున్నా. సో 8:30 ఆ టైంకి, 8:30 స్టార్ట్ అవుతుంది కళ్యాణం. జాతర విల్ గో ఆన్ ఆల్ ది వే టిల్ 8 PM. సో అది విషయం. అండ్ జాతర అఫ్ కోర్స్ కోలాటం అండ్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఇవన్నీ మనం వివరాలన్నీ రేపు మళ్ళీ తిరిగి అన్ని మాట్లాడుతాం.
0: గ్రాండ్ లైన్అప్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం అన్ని ఉన్నాయి. సో మీరు వచ్చి ఎప్పటిలాగే జాతరని ఎంజాయ్ చేసి దాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత అంతా పెద్ద బాధ్యత మీ మీద ఉంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఆల్సో మీరు వచ్చేట మీ కమ్యూనిటీస్ లోని మీ గ్రూప్స్ సర్కిల్స్ లో అందరికీ జాతర గురించి చెప్పండి. ఎంత వైబ్రెంట్ గా ఎంత లైవ్లీగా ఉంటుంది అనేది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసింటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పి వాళ్ళని కూడా తీసుకుంటారండి. ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వన్ మోర్ అనదర్ గ్రేటెస్ట్ జాతర ఈవెంట్ ఆన్ June 7th.
1: మీరే దగ్గరుండి జయప్రదం చేయాలి, మీరే దగ్గరుండి గ్రేటెస్ట్ మెమొరబుల్ ఈవెంట్ చేయాలి దీన్ని. ఇది ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇది 5th year జర్నీ మొదలైంది కాబట్టి, అండ్ సంథింగ్ బిగ్ ఇస్ రివీలింగ్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి మెమొరబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: Yes. ఆల్ రైట్, సో ఇక్కడతోటి ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. అండ్ ఈ పాటతోటి we are just standing on the show and malli mimmalni kalusukunte varaku selo anta varaku meeru aarogyanga aanandanga undalani cheppi manaspurthiga korukuntunna.
1: And nenu mimmalni rep palakristana paddaka have a fantastic rest of the evening. Stay happy, stay blissful, stay fit and stay positive. Signing off, Rajeshwari Ravi Tapat.
0: Yes.